ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆశ్వేజ మాసం 10వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం అక్టోబర్ నెల 2వ తేదీ శుక్రవారం. ఇప్పుడు సమయం 5:53 దాటి 50 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నేటి ప్రసార వివరాలు. ముందుగా ఈ ఉదయం 7:25 మహాత్మాగాంధీ 157వ జయంతి సందర్భంగా కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి. ఈ ఉదయం 7:25 ఈ ఉదయం 9:10 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు 25 సంవత్సరాల ప్రజాసేవను పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతుంది. ఈ ఉదయం 9:10 ఇక ఈ ఉదయం 6:10 భావన కార్యక్రమంలో గాంధీజీ ఆలోచన ఆచరణ అయ్యగారి శ్రీనివాసరావు గారి లఘు ప్రసంగం, 6:15 భక్తిరంజనీ కార్యక్రమంలో లలిత పంచరత్నం దేవీ కీర్తనలు, 6:35 పొలం పనులు కార్యక్రమంలో రైతులు బెట్ట పొలాల్లో చేపట్టవలసిన వ్యవసాయ పనుల గురించి శాస్త్రవేత్త డాక్టర్ టి లక్ష్మణ్ గారందించే కొన్ని వివరాలు, 7:00 రంగారెడ్డి జిల్లా సమగ్ర నివేదిక అందిస్తారు శ్రీ బి రమేష్, 7:15 చిత్రసీమ. ఈ ఉదయం 7:25 మహాత్మాగాంధీ 157వ జయంతి సందర్భంగా కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతుంది. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి బి పద్మావతి గారి గాత్రం. 9:00 వార్తల ముఖ్యాంశాలనంతరం చిత్రసీమ. 9:10 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు 25 సంవత్సరాల ప్రజాసేవను పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతుంది. 11:03 తోటమాలి నాటకం, రచన శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారు, నిర్వహణ శ్రీ కళాకృష్ణమూర్తి, పర్యవేక్షణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి గారు. 12:10 యువవాణి తెలుగు కార్యక్రమం, 12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం, 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో సత్యశోధన, గాంధీ జయంతి సందర్భంగా డాక్టర్ జి అనిత గారి ప్రసంగం, 2:30 వరల్డ్ ఆఫ్ చిల్డ్రన్ ఆంగ్ల కదంబ కార్యక్రమంలో ఆక్స్ఫర్డ్ గ్రామర్ హైస్కూల్ విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం. ఇక సాయంకాలం ప్రసారంలో 5:00 వార్తల ముఖ్యాంశాలనంతరం జానపద సంగీతం కార్యక్రమంలో సంధ్యారాణి కథ ఒగ్గుకథ 2వ భాగం వినిపిస్తారు శ్రీ ఎల్ భూమాగౌడ్ బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో అక్టోబర్ మాసంలో నూనె గింజల పంటల్లో వ్యవసాయ పనుల గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త అందించే వివరాలు. 7:00 మార్కెట్ ధరలు. ఈరోజు రాత్రి 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో తోటముచ్చట్లో ప్రాయోజిత కార్యక్రమం, అనంతరం మిరప పంటల్లో సమగ్ర సస్యరక్షణ గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల కీటక శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజశేఖర్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ గురించి శాసనమండలి సభ్యులు శ్రీ మలక కుమరయ్య గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి గారు. 8:03 అమరవాణి సంస్కృత కార్యక్రమంలో అహింస పరమో ధర్మః శ్రీ మేడూరి సూర్యనారాయణ శర్మ గారి ప్రసంగం. 9:15 స్పాట్ లైట్. 9:30 కరెంట్ అఫైర్స్. ఈరోజు రాత్రి 10:00 జపాన్లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడల రోజువారీ ముఖ్యాంశాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతుంది. 10:20 మధుర గీతాలు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

చాలామంది విషయంలో చెప్పడం వేరు, చేయడం వేరుగా ఉంటుంది. అందుకే వారు సామాన్యులుగానే ఉండిపోతారు. అనేది ఆచరించేది ఒకటే అయినప్పుడు మాత్రమే సామాన్యుడే మాన్యుడవుతాడు. ఆ కోవకు చెందిన వ్యక్తి గాంధీజీ. ఒక సందర్భంలో గాంధీజీని విలేకరులు, ఈ సందర్భంలో మీరు ప్రజలకు ఏమైనా సందేశం ఇవ్వగలరా అని అడిగినప్పుడు సమాధానంగా, నా జీవితమే నా సందేశం అని చెప్పడానికి వెనుకాడలేదు. అలా అనగలగడానికి కారణం, తాను నమ్మిన దాన్ని మాత్రమే లోకానికి చాటి చెప్పారు. అలా చెప్పిన దాన్నే ఆచరించారు. ఒకసారి గాంధీ కార్యకర్తల సమావేశంలో ప్రసంగించడానికి వెళ్ళారు. అక్కడ పరిసరాలన్నీ అపరిశుభ్రంగా ఉన్నాయి. వాటి వంక సాలోచనగా చూస్తున్న గాంధీజీ మనసులోని భావాన్ని గ్రహించిన ఒక కార్యకర్త ఆయనతో, ఈరోజు పరిసరాలను శుభ్రం చేసే మనిషి రాలేదు, అందుకే అంటూ ఇంకేదో చెప్పబోతూ ఉండగానే గాంధీజీ చుట్టూ వెతుకుతూ ముందుకు కదిలి ఒక మూలన ఉన్న చీపురును తీసుకుని చూడడం మొదలుపెట్టాడు. అది చూసిన కార్యకర్తలు, మీలాంటి వారు ఇలాంటి పని చేయడం ఏంటి అంటూ ఇంకో ఏదో చెప్పబోతూ ఉండగానే గాంధీజీ, ఫలానా పని ఫలానా వారు చెయ్యాలని నియమం ఏదీ లేదు. అదీకాక నేను చేస్తున్న ఈ పని తప్పు అని కానీ నీచమైనదని కానీ నేను అనుకోవడం లేదు. ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురు చూసే కంటే మంచిదనిపించి తాను చేయగలిగింది అయితే స్వయంగా చేసుకోవడంలో తప్పులేదు. చిన్నతనం అంతకంటే కాదు. నేను చెప్పిన ఈ మాటల్లో వాస్తవం ఉంది అనిపిస్తే మీకు అభ్యంతరం లేకపోతే నాతో చేతులు కలపండి. అప్పుడు ఈ పని తొందరగా పూర్తవుతుంది. పరిశుభ్రమైన వాతావరణంలో జరిగే చర్చలు, చేసే పనులు మంచి ఫలితాలను ఇస్తాయి అన్నారు. దీన్నే కృత్యాధార బోధన అంటారు. తరతరాల మానవ జాతి తాత్విక చింతనకు ఆయన జీవితమే ఒక ఆదర్శం. ఆయన అన్న మాటలు ఒక్కొక్కసారి వినడానికి సామాన్యమైనదిగా అనిపిస్తాయి, కానీ అంతరాంతరాల్లోకి వెళ్ళి ఆలోచించగలిగితే

అవి ఎంత లోతైన భావాన్ని ఇముడుచుకున్నాయో అర్థమవుతుంది. అలాంటి మాటకి ఒక్క ఉదాహరణ, క్షమించేవాడు మనిషి, క్షమించమని అడిగేవాడు పెద్ద మనిషి అనేది. ఈ మాటల వెనుక భావాన్ని విశ్లేషిస్తే క్షమించడం, క్షమించమని అడగడం అనే రెండు పనులు అంత సులువుగా జరిగే పని కాదు. తప్పు చేసిన వాడిని కారణాలు చూపకుండా క్షమించడానికి హృదయవైశాల్యం కావాలి. అలాంటి వాడే మనిషి. క్షమించమని అడగడం మరింత కష్టమైన పని. దాని వెనక తాను చేసిన పని పట్ల పశ్చాత్తాపం, ఇకపై అలాంటి తప్పులు చేయకూడదనే దృఢ సంకల్పం కలిగి ఉన్నప్పుడే అది సాధ్యపడుతుంది. గాంధీజీ దక్షిణాఫ్రికాలో గడిపిన 2 దశాబ్దాలకు పైకాలం ఆయన మహాత్మ తత్వానికి పునాదులు వేసిన కాలంగా చెప్పవచ్చు. అక్కడ ఆయన పొందిన అవమానాలు, జయాలు, అపజయాలు, ఇతర అనేక అనుభవాలు అతని జీవనగతినే మార్చివేశాయి. అందుకే 1893లో దక్షిణాఫ్రికా వెళ్లిన గాంధీ వేరు, 1915లో స్వదేశం వచ్చిన గాంధీ వేరు అంటారు చరిత్రకారులు. ప్రేమ, కారుణ్యం, సత్యం మూర్తి భవించిన మహాత్ముడు, శతాబ్దాల నిద్రాణత నుంచి తన సత్యాగ్రహ శంఖరావతో మేలుకొలిపినవాడు మహాత్మా గాంధీజీ. అందుకే ఆయన మహాత్ముడయ్యాడు.

0: గాంధీజీ ఆలోచన ఆచరణ అయ్యగారి శ్రీనివాసరావు గారి లఘు ప్రసంగం విన్నారు. భావన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం భక్తిరంజని ఈనాటి కార్యక్రమంలో లలిత పంచరత్నం దేవీ కీర్తనలు వింటారు.

0: ఇంతవరకు లలిత పంచరత్నం దేవీ కీర్తనలు విన్నారు. భక్తిరంజనే కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

0: ఈనాటి కార్యక్రమంలో రైతులు బెట్ట పొలాల్లో చేపట్టవలసిన వ్యవసాయ పనుల గురించి శాస్త్రవేత్త డాక్టర్ టి లక్ష్మణ్ గారు అందించే వివరాలను వింటారు.
1: రైతన్నలకు స్వాగతం. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో రైతులు తమ యొక్క పొలాలలో ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి, ఏ విధమైనటువంటి పనులు చేయడం ద్వారా తమ పంటల లోపల మంచి దిగుబడులను పొందొచ్చు అనేసి మనం తెలుసుకుందాం. ప్రస్తుతం చూసుకున్నట్లయితే వాతావరణ పరిస్థితుల్లో బెట్ట పరిస్థితులు అనేవి ఎక్కువగా గమనించడం అనేది జరుగుతూ ఉంది. సో మన రాష్ట్రంలో సాగు అవుతున్నటువంటి వివిధ పంటల లోపల ఈ బెట్ట పరిస్థితులు అనేటటువంటివి వాటి యొక్క దిగుబడులను తగ్గడానికి చాలా విధాలుగా ప్రభావం చూపించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ బెట్ట పరిస్థితుల్లో నేల లోపల నీటి లభ్యత అనేది లేకపోవడం వల్ల మొక్క సమయానికి నీటిని గ్రహించకపోవడము, తద్వారా పోషకాలనేవి సరి అయినటువంటి సమయంలో మొక్కకు అందకపోవడం వలన మొక్క పెరగకపోవడము, లేదా మొక్క గిడసబారినట్టుగా ఉండడము, లేదా పూతా పింద దశల్లో ఉన్నటువంటి పంటలైతే పూతా పింద రాలడము, లేదంటే కాయ దశల్లో ఉన్నట్లయితే కాయలు చిన్న సైజుగా రావడం అనేది మనం ఎక్కువగా గమనించవచ్చు. సో దీనికోసం ఏ విధమైనటువంటి చర్యలను మనము తీసుకోవడం ద్వారా దిగుబడిని తగ్గకుండా చూసుకోవచ్చు? సో దీనికి కానీ నీటి లభ్యత ఉన్నవాళ్ళైతే 1-2 తడులను, అంటే లైఫ్ సేవింగ్ ఇరిగేషన్స్ అంటారు, పూత కాయ దశల్లో ఉన్నటువంటి పంటలైతే వాటికి 1-2 నీటి తడులను ఇవ్వడము, అంతేకాకుండా పంటను బట్టి 10-20 కేజీలు యూరియాను పైపాటుగా అందించినట్లయితే కూడా మొక్కకు కావలసినటువంటి పోషకాలు అనేవి మనము అందించిన వాళ్ళమవుతాము, తద్వారా మొక్క బలంగా పెరిగి పూత కాయ పింద నిలవడానికి ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎవరైతే మరి రైతన్నలు వర్షాధారంగా సాగు చేస్తున్నటువంటి రైతులు ఉన్నారో వాళ్ళు ఏ విధమైనటువంటి చర్యలను తీసుకోవాలి ఈ బెట్ట పరిస్థితుల్లో? ఎందుకంటే వాళ్ళు మొత్తం కూడా వర్షాధారంగా సాగు చేస్తున్నారు కాబట్టి వర్షాలు పడ్డప్పుడే నేల లోపల తేమ ఉంటుంది. నేల లోపల తేమ ఉన్నప్పుడు మాత్రమే మనం ఎరువులను అందించినట్లయితే మొక్కలు పోషకాలను గ్రహించేటందుకు ఆస్కారం ఉంటుంది. ఈ బెట్ట పరిస్థితుల లోపల రైతులు ఏ పంటలోనైనా సరే వర్షాధారంగా పంటిస్తున్నటువంటి, అది కంది పంట కావచ్చు, మొక్కజొన్న పంట కావచ్చు, లేదా పత్తి పంట అయినా కూడా, పైపాటుగా రైతులు ఏం చేయాలంటే 2% యూరియా, అంటే లీటరు నీటికి 20 గ్రాముల యూరియా, లేదంటే 1% పొటాషియం నైట్రేట్ను, అంటే లీటర్ నీటికి 10 గ్రాముల చొప్పున ద్రావణాన్ని పిచికారీ చేసుకొని మన ఏరియా ఎంతైతే ఉంటుందో, రైతన్నలకు వాళ్ళు ఉన్నటువంటి ఎన్ని ఎకరాలు ఉంటుందో దానికి తగ్గటువంటి ద్రావణాన్ని తయారు చేసుకొని పైపాటుగా పిచికారీ చేసినట్లయితే మొక్కకు నీటితో పాటుగా పోషకాలు కూడా డైరెక్ట్గా వాటి ఆకులకు కాండాలకు అందేటటువంటి ఆస్కారం ఎక్కువగా ఉంది. రైతన్నలు ముఖ్యంగా గమని

గమనించవలసింది ఏంటంటే, ఎరువులను పైపాటుగా పిచికారీ చేస్తున్నప్పుడు వాతావరణం లోపల ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి రైతన్నలు ఉదయం 10 గంటల లోపు గాని లేదంటే సాయంత్రం 4 గంటల తరువాత ఈ పైపాటుగా ఎరువులను పిచికారీ చేసినట్లయితే మొక్కపైన ఏ విధమైనటువంటి దుష్ప్రభావం అంటే ఆకులు వడలిపోవడం కానీ మాడిపోయినట్టుగా కానీ జరగకుండా ఉండేటందుకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఎండ టైంలో మనం స్ప్రే చేసినట్లయితే ఏమవుతుందంటే నీరు మనం పిచికారి చేసినటువంటి ద్రావణము ఆకుల మీద పడిపోయి నీరు ఈ ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడం వల్ల నీరు ఆవిరి రూపంలో వెళ్ళిపోవడము ఆ ద్రావణం కెమికల్ అక్కడే ఉండడం వల్ల ఆకులు మాడినట్టుగా తయారవుతుంటాయి. కాబట్టి ముఖ్యంగా రైతన్నలు గమనించాల్సింది ఏంటంటే ఉదయం పూట కానీ చల్లటి వాతావరణం ఉన్నప్పుడు లేదంటే సాయంత్రం పూట కానీ ఈ ఎరువులను పైపాటుగా పిచికారి చేసినట్లయితే మొక్కకు కావలసినటువంటి పోషకాలను మనం అందించిన వాళ్ళము అవుతాం. సో ఈ విధంగా ఎరువుల యాజమాన్యాన్ని చేపట్టి వివిధ పంటలలో దిగుబడులు పొందేటందుకు ఆస్కారం ఉంది. ఎవరికైతే నీటి లభ్యత ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ అంటే అధిక పంట కాల వ్యవధి కలిగినటువంటి పంటలను సాగు చేస్తున్నటువంటి రైతులు నీటి లభ్యత ఉన్నప్పుడు 1-2 తడులని మాత్రమే ఇవ్వగలిగినప్పుడు అలాంటి పరిస్థితుల్లో పారకం రూపంలో నీటిని ఇవ్వకుండా నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచేటటువంటి డ్రిప్ ద్వారా కానీ స్ప్రింక్లర్ల ద్వారా కానీ మనం నీటిని అందించినట్లయితే నీటి వినియోగ సామర్థ్యము పెరగడమే కాకుండా మనం ఎక్కువ రోజులు మొక్కకు తేమను అందించిన వాళ్ళమవుతాము. తద్వారా డ్రిప్ ద్వారా కూడా ఫర్టిగేషన్ ఎరువులను కూడా అందించినట్లయితే మొక్కకు కావలసిన నీరు మరియు పోషకాలు అందేటందుకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఏ పంటలను అయితే మనం డ్రిప్ సౌకర్యాన్ని పెట్టుకోవచ్చో ఆ పంటలలో డ్రిప్ ద్వారా తక్కువ నీరు లభ్యత ఉన్నటువంటి రైతులు ఈ విధంగా చేయడం ద్వారా నీటు మరియు పోషకాలను అందించి మనం దిగుబడులను పెంచుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. దీనితో పాటుగా ఎక్కడైతే తేమ ఉన్నటువంటి పత్తి పంటలో చూసుకున్నట్లయితే ఇప్పుడు పూత కాయ పింద దశల్లో ఉంది కాబట్టి అధిక తేమ లేదా బెట్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు పూత పింద కాయ రాలడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. సో దీనికి మనము నివారించడం కోసము ఏం చేయాలంటే నాఫ్థలిన్ ఎసిటిక్ యాసిడ్ 10 ppmను పిచికారీ చేసినట్లయితే కూడా పత్తి లోపల ఈ పూత పింద రాలకుండా ఉండడానికి ఆస్కారం అనేది ఎక్కువగా ఉంది. ఇది ఎందుకు జరుగుతూ ఉంటుందంటే శాఖీయోత్పత్తి అంటే కొమ్మలు పెరగడానికి వాటి పోషకాలన్నీ కూడా సరఫరా అవుతుంటాయి, తద్వారా పూత పిందకు సరైనటువంటి పోషకాలు అందక రాలడం అనేది జరుగుతూ ఉంటుంది. సో మనం ఈ పూత పింద నివారించడం కోసము సైకోసిల్ 60 ppm లేదా నాఫ్థలిన్ ఎస్టిక్ యాసిడ్ 10 ppmను పిచికారి చేసినట్లయితే ఈ పత్తి లోపల పూత పింద రాలడాన్ని నివారించడం వాళ్ళము అవుతాం. అదేవిధంగా కంది పంట మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 45 నుంచి 55 రోజులు లేదా 2 నెలల దశ లోపల ఉన్నటువంటి శాకీయ దశలో మనం గమనించడం అనేది జరుగుతుంటుంది. సో ఈ కంది పంట లోపల ఎన్ని ఎక్కువ కొమ్మలు వస్తే అన్ని పూత కాయలు రావడానికి ఆవశ్యకత ఉంది. దీనికోసం ఏం చేయాలంటే మనము కొనలు తుంచేటటువంటి పద్ధతిని పాటించినట్లయితే నిప్పింగ్ అని అంటూ ఉంటారు, విత్తిన రోజు నుంచి 45 నుంచి 50 రోజుల వ్యవధిలో ఉన్నటువంటి వాటిని 30 నుంచి 35 అంగుళాల ఎత్తు పెరిగే వరకు చూసుకొని దాని తర్వాత ఆ కొనలను తుంచినట్లయితే ఎక్కువ శాఖలు రావడానికి అంటే పక్క కొమ్మలు ఎక్కువగా రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. పక్క కొమ్మలు ఎక్కువగా వచ్చినప్పుడు ఎక్కువ పూత మరియు ఎక్కువ కాయలు రావడానికి అవకాశం ఉంది, తద్వారా దిగుబడిని కూడా పెంచుకునేటందుకు ఆస్కారంగా ఉంది. ఉన్నటువంటి తక్కువ కొమ్మలైనా కూడా ఎక్కువగా పెరగడం వల్ల ఏమవుతూ ఉంటుందంటే అవి గుబురుగా ఒకదానికి ఒకటి కమ్ముకొని పోయినట్లుగా అయిపోయి గాలి వెలుతురు సరిగ్గా ఆడకపోవడం అనేది కూడా మనం గమనించవచ్చు, తద్వారా పూత పింద కాయలు తక్కువగా రావడానికి ఆస్కారం ఉంది. ఈ విధంగా మనం విత్తిన రోజు నుంచి 50 రోజుల వ్యవధి లోపల ఇలా కొనలను తుంచినట్లయితే ఎక్కువ శాఖలు వచ్చి ఎక్కువ కాయలు రావడానికి ఆస్కారంగా ఉంది. ఈ విధంగా కంది పంటలో పింగ్ ప్రక్రియను చేసడం ద్వారా కూడా రైతన్నలు అధిక దిగుబడులను పొందడానికి ఆవశ్యకత అనేది ఎక్కువగా ఉంది. అక్కడక్కడ చూసుకున్నట్లయితే వివిధ పంటల లోపల కూడా సూక్ష్మధాతు లోపాలనేవి గమనించడం జరుగుతుంటుంది. సో రైతన్నలు ఎప్పుడైతే ఈ విధమైనటువంటి సూక్ష్మధాతు లోపాలున్నాయో వెంటనే ఆ సూక్ష్మధాతుల లోపాల నివారణ కోసము వాటిని గమనించి దానికి తగినటువంటి విధమైనటువంటి ఎరువులను సూక్ష్మధాతు ఎరువులను పిచికారీ చేయడం ద్వారా కూడా ఈ సూక్ష్మధాతు లోపాలను నివారించవచ్చు. సూక్ష్మధాతు లోపాలను నివారించడం ద్వారా కూడా రైతన్నలు మంచి దిగుబడి పొందేటందుకు ఆస్కారం అనేది ఎక్కువగా ఉంది.
దీంతో పాటు అధిక కాల వ్యవధి ఉన్నటువంటి పంటల లోపల ఇప్పుడు కలుపు నివారణ కోసం కూడా అంతర కృషి చేయడం ద్వారా, గుంటకలు కొట్టుకోవడం ద్వారా కూడా మనము కలుపును నివారించడమే కాకుండా తేమను సంరక్షించిన వాళ్ళం కూడా ఈ ఇంటర్ కల్టివేషన్ గుంట

0: కొట్టడం ద్వారా కూడా మనం తేమను కాపాడుకుని దిగుబడులు పొందేటందుకు ఆస్కారం ఎక్కువగా ఉంది.
1: రైతులు బెట్ట పొలాల్లో చేపట్టవలసిన వ్యవసాయ పనుల గురించి శాస్త్రవేత్త డాక్టర్ టి. లక్ష్మణ్ గారు అందించిన వివరాలను విన్నారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే అవుతుంది.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఏర్పాటు చేయనున్న హార్టికల్చర్ హబ్కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్తో కలిసి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు శంకుస్థాపన చేయనున్నారు. తెలంగాణ రాష్ట ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు 2 కరువు భత్యాలను మంజూరు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఆక్వా పరిశ్రమలు ఖచ్చితంగా కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాలను పాటించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆదేశించారు. కోనసీమ ప్రాంతంలోని కోటిపల్లి, నర్సాపూర్ కొత్త బ్రాడ్గేజ్ రైల్వే లైన్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసేందుకు రాష్ట ప్రభుత్వం 100 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు రాష్టంలో పర్యటించనున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో 100 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న హార్టికల్చర్ హబ్కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్తో కలిసి ఆమె ఈరోజు శంకుస్థాపన చేయనున్నారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతున్నారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటు పనులకు వీరు శంకుస్థాపన చేయనున్నారు. గ్లోబల్ హార్టికల్చర్ హబ్తో రాయలసీమ రూపురేఖలు మారిపోనున్నాయని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి సవిత నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: రాయలసీమను రాయలసీమ హార్టికల్చర్ హబ్ గా ప్రారంభిస్తున్నారు. అది కూడా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారి చేతుల మీదుగా ప్రారంభిస్తున్నారన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి హార్టికల్చర్ హబ్ ద్వారా రాయలసీమ కరువు ప్రాంతం అనేది తుడిచేసి ఇది ఒక పెద్ద వ్యవసాయ కేంద్రంగా మారబోతుందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, ఒక పక్క పరిశ్రమలు వచ్చాయి, ఒక పక్క అభివృద్ది కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఒక పక్క మరి ఈ హార్టికల్చర్ హబ్ కూడా మరి రైతే రాజు అని గ్రహించిన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అనే విషయం కూడా తెలియజేస్తుంది.
0: తెలంగాణ రాష్ట ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు 2 కరువు భత్యాలను మంజూరు చేయాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్ సచివాలయంలో నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. ఈ నిర్ణయంతో ప్రభుత్వంపై ఏటా సుమారు 2,500 కోట్ల రూపాయల అదనపు ఆర్థిక భారం పడనుంది. రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంతో నెలకొన్న పరిస్థితులపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ప్రస్తుత వర్షాకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 17% వర్షపాతం లోటు ఉందని, దాదాపు 235 మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణకుమార్తో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాత్రికేయులకు వెల్లడిస్తూ,
2: 17% వర్షం తక్కువగా వచ్చింది అన్న దానితో పాటుగా ఈ 17% కంటే కూడా పడ్డ రోజు అత్యధికంగా పడితే ఆ నీరన్నీ కూడా నదుల ద్వారా సముద్రంలోకి వెళ్లిపోయింది. ఈ ఎల్నినో ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్నదన్నది అధికారులు

0: చెప్తున్న ప్రాథమిక అంచనా. దీని మీద ఇమీడియట్లీగా క్యాబినెట్ సబ్ కమిటీ కూర్చొని దీని మీద జరిగిన నష్టం కాని ఈ నష్ట నివారణ ఎలా చేపట్టాలి అనే అంశం మీద ఒక రిపోర్టు తయారు చేసి అత్యవసర క్యాబినెట్ సమావేశాన్ని మళ్లీ కొద్ది రోజుల్లోనే ఏర్పాటు చేసుకుని దాని తదుపరి కార్యాచరణ చేపట్టాలని కూడా ఈరోజు క్యాబినెట్ లో డిసైడ్ చేయడం జరిగింది.
1: ఆక్వా పరిశ్రమలు ఖచ్చితంగా కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాలను పాటించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆదేశించారు. గుంటూరు జిల్లా మంగళగిరి క్యాంపు కార్యాలయంలో సముద్ర ఉత్పత్తుల ఎగుమతిదారుల సంఘం ప్రతినిధులతో సమీక్షా సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడం, సహజ జలవనరుల పరిరక్షణ ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యతగా వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణ పట్ల అత్యంత బాధ్యతగా వ్యవహరించాలని చెప్పారు. ఆక్వా వ్యర్థాల కారణంగా సహజ నీటి వనరులు, భూగర్భ జలాలు కాలుష్యం బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని, ప్రతి పరిశ్రమ నిర్దేశిత ప్రమాణాలను తప్పక పాటించాలని ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. కోనసీమ ప్రాంత ప్రజల దశాబ్దాల కల అయిన కోటిపల్లి నర్సాపూర్ కొత్త బ్రాడ్గేజ్ రైల్వే లైన్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసేందుకు రాష్ట ప్రభుత్వం 100 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టు రాష్ట వాటా కింద అదనంగా ఈ నిధులను విడుదల చేసినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్ర రైల్వే శాఖతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ప్రాజెక్టు మొత్తం వ్యయంలో 25% నిధులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భరిస్తోందని మంత్రి తెలిపారు. ఇందులో భూసేకరణ, నిర్మాణ పనుల వ్యయాలు కూడా రాష్ట వాటాలో భాగమని పేర్కొన్నారు. గతంలో భూసేకరణ కోసం రాష్ట ప్రభుత్వం చేసిన ఖర్చులను కూడా రాష్ట వాటా కింద పరిగణలోకి తీసుకునేందుకు రైల్వే శాఖ అంగీకరించిందని మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. సేవా సంకల్ప అభియాన్లో భాగంగా వోకల్ ఫర్ లోకల్ అంశంపై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది. పన్నెండవ వేతన సవరణ కమిషన్ పీఆర్సీ కమిషనర్గా ప్రభుత్వ విశ్రాంత ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయిప్రసాద్ నిన్న విడుదల చేశారు. 2023 జూన్ 30వ తేదీతో 11వ పీఆర్సీ గడువు ముగిసిందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా విజయవాడ నగరంలో ఈరోజు స్వచ్ఛతాన్ 2026 పరుగును నిర్వహిస్తున్నారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అమరావతి రన్నర్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వేదికగా ఈరోజు తెల్లవారుజామున 5 గంటలకు ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో హాఫ్ మారథాన్, 10K, 5K రన్లు నిర్వహిస్తున్నారు. ఈ రన్లో ప్రతిభ కనబర్చిన వారికి నగదు పురస్కారాలు అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సత్యాగ్రహం, అహింస, శాంతి అనే పదునైన ఆయుధాలతో బ్రిటిష్ పాలన నుంచి భారతదేశానికి స్వాతంత్రం సముపార్జించి పెట్టిన మహనీయుడు మహాత్మాగాంధీ జయంతి ఈరోజు. ఈ సందర్భంగా దేశ ప్రజలు ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. 1869 సంవత్సరంలో గుజరాత్ రాష్ట్రంలోని పోర్బందర్ పట్టణంలో అక్టోబర్ 2వ తేదీన జన్మించిన మహాత్మాగాంధీ భారత స్వాతంత్ర్య పోరాటాన్ని శాంతియుతంగా ముందుండి నడిపించి యావత్ ప్రపంచానికే మార్గదర్శకంగా నిలిచారు. అందుకే మహాత్మాగాంధీ జయంతి అక్టోబర్ 2ను ప్రపంచ దేశాలు అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా కూడా నిర్వహిస్తున్నాయి. భారతదేశం చేసిన విజ్ఞప్తి మేరకు ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ 2007 సంవత్సరంలో గాంధీ జయంతి అయిన అక్టోబర్ 2వ తేదీని అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా పాటించాలని ప్రకటించింది. భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని కూడా ఈరోజు దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. డీఎస్సీ 2వ విడత నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేయాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో నిన్న నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నోటిఫికేషన్ విడుదల నుంచి అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు ఇచ్చే వరకు ప్రతి దశలోనూ పూర్తి పారదర్శకంగా ఈ ప్రక్రియ చేపట్టాలని స్పష్టం చేశారు. రాష్టంలో 10వ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధనే లక్ష్యంగా మిషన్ మార్చ్ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. బడిమానిన పిల్లలు భవిష్యత్తులో మాదక ద్రవ్యాల బారిన పడటం అనేక సామాజిక సమస్యలకు దారితీస్తున్న విషయాన్ని అధికారులు పరిగణలోకి తీసుకోవాలని మంత్రి వెల్లడించారు. వాతావరణం. ఉత్తర కోస్తా, తమిళనాడు పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర దక్షిణ ద్రోణి ఉత్తర అంతర్గత కర్ణాటక నుండి మన్నార్ గల్ఫ్ వరకు అంతర్గత కర్ణాటక, తమిళనాడు మీదుగా విస్తరించిందని వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు. వీటి ఫలితంగా కోస్తా ఆంధ్ర యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని ఆయన

0: పేర్కొంటూ
1: ఆంధ్రప్రదేశ్ మరి ఆనాములకు వాతావరణ సూచనలు. ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో కరువు మండలాలను గుర్తించాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని సచివాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్నినో నేపథ్యంలో రైతులు పండించిన పంటలను కేంద్ర ప్రభుత్వం 100% కొనుగోలు చేయాలన్నారు. కేంద్రం నిర్దేశించిన కరువు నిర్వహణ మార్గదర్శకాల మేరకు ప్రతిపాదనలు సిద్దం చేయాలన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఏర్పాటు చేయనున్న హార్టికల్చర్ హబ్కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్తో కలిసి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు శంకుస్థాపన చేయనున్నారు. తెలంగాణ రాష్ట ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు 2 కరువు భత్యాలను మంజూరు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఆక్వా పరిశ్రమలు ఖచ్చితంగా కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాలను పాటించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆదేశించారు. కోనసీమ ప్రాంతంలోని కోటిపల్లి, నర్సాపూర్ కొత్త బ్రాడ్గేజ్ రైల్వే లైన్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసేందుకు రాష్ట ప్రభుత్వం 100 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: अथ वार्ताः. प्रधानमन्त्री नरेन्द्रमोदी उक्तवान् यत् एकविंशतितम्यां शताब्द्यां भारतं जनहितैः सक्रिय सुशासनयोः सिद्धान्तैः च सह अग्रे गच्छति. सः उक्तवान् यत् देशः परिष्कृत मार्गे द्रुतगत्या अग्रे सरति तथा याः संस्थाः परीक्षाः आयोजयन्ति ताभिरपि देशस्य आवश्यकतानुरूपं परिष्काराः करणीयाः. नवदिल्ल्यां भारतमण्डपम् इत्यत्र संघलोकसेवायोगस्य शताब्दी समारोहं सम्बोधयन् प्रधानमन्त्री बलं प्रदत्तवान् यत् युवजनान् लोकसेवायां प्रवर्तयितुं प्रयत्नः करणीयः. येषां प्रेरणा केवलं प्रशासकीयपदप्राप्तिः न अपितु जनसेवा भवेत्. राष्ट्रं राष्ट्रपितुः महात्मा गान्धिनः 75th-ICK-tamyां जयन्त्याम् अद्य श्रद्धाञ्जलिं समर्पयति. गांधी जयन्त्याः अवसरे स्वकीये सन्देशे राष्ट्रपतिः द्रौपदी मुर्मुः उक्तवती यत् विश्वस्य विभिन्नेषु भागेषु प्रवर्तमानानां युद्धानां संघर्षाणां च मध्ये महात्मा गांधिनः सन्देशः शान्तेः अहिंसायाश्च सन्देशः अद्य पूर्वापेक्षया इतोपि प्रासंगिकः अभवत्. सा महात्मा गांधिने श्रद्धाञ्जलिं समर्प्य उक्तवती यत् तस्य जीवनम् आदर्शाश्च विश्वे सर्वत्र बहुमानिताः सन्ति. सा विश्वासं व्यक्तवती यत् भारतं 47th-2000तमवर्षपर्यन्तं विकसितभारतस्य लक्ष्यं प्रति अग्रे गच्छति. नवदिल्ल्यां राजघाट इत्यत्र महात्मा गान्धिनः समाधौ सर्वधर्मप्रार्थनासभा आयोजयिष्यते. गान्धिजयन्त्याः अवसरे अद्य पूर्व प्रधानमन्त्रिणः लालबहादुर शास्त्रिणः 22nd-ICK-tamी जयन्ती अपि विजयघाट इत्यत्र आयोज्यते. एतद्दृष्ट्वा यातायातारक्षिबलेन राजघाट विजयघाटयोः समीपे यातायात सम्बद्धं परामर्शं प्रसारितमस्ति.
3: करस्पर्शेन सद्यः वार्ता प्राप्तये एक्स पटले HAIR News Alerts इत्यनुसरन्तु. आकाशवाणी समाचार इति व्हाट्सएप वाहिन्या च सह संयुज्यन्ताम्.
2: फ्लाइट दुबई विमानस्य दुर्घटनायां क्षतिग्रस्तः कैप्टन स्मिथ मछार इत्येषः स्थिरावस्थायां वर्तते तथा तस्य स्वास्थ्यमपि सम्यक् भवति. संयुक्तारबामिराते भारतस्य राजदूतः डॉ दीपक मित्तलः प्रसारभारत्यै प्रदत्ते एकस्मिन् विशेष साक्षात्कारे एतत् संसूचितवान्. डॉ मित्तलेन उक्तं यत् सः संयुक्तारबामिराते कैप्टन मछार इत्यनेन तस्य परिवारेण च

0: सः मिलितवान् तथा तं प्रसन्नचित्तमपि दृष्टवान्। अवसरेऽस्मिन् राष्ट्रपतिः द्रौपदी मुर्मुः, उपराष्ट्रपतिः सीपी राधाकृष्णन् तथा प्रधानमन्त्री नरेन्द्रमोदी च अस्याः बृहद् दुर्घटनायाः निवारणे प्रदर्शितस्य कैप्टन मछार इत्यस्य साहसस्य प्रशंसां कृतवन्तः। भारतर्तु विज्ञान विभागेन अद्य अरुणाचल प्रदेशे प्रबल वृष्टेः पूर्वानुमानं कृतमस्ति। विभागेन उक्तं यत् आगामिषु अष्टचत्वारिंशत् होरासु पंजाब, हरियाणा, राजस्थान, उत्तरप्रदेश, जम्मू कश्मीर, हिमाचल प्रदेश, उत्तराखण्डानाम् अवशिष्टेषु भागेषु दक्षिण पश्चिम प्रावृशः प्रत्यावर्तनाय अनुकूलाः परिस्थितयः सम्भाव्यन्ते। ऋतुविभागेन अद्य केरल माहे लक्षद्वीप, तमिलनाडु, पुडुचेरी, कराईकल चेत्येषु प्रदेशेषु गर्जनेन सह विद्युत्पातस्य सम्भावना पूर्वानुमानिता। जापानदेशे आयोजितासु एशिया क्रीडासु भारतस्य पदक संख्या 66 जाता, यस्मिन् 10 सुवर्ण पदकानि, 23 रजत पदकानि तथा 33 कांस्य पदकानि च सम्मिलितानि सन्ति। इति वार्ताः।
1: आकाशवाणी రంగారెడ్డి జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదికను అందిస్తారు శ్రీ బి రమేష్.
2: పోలీసులు విధుల్లో అప్రమత్తంగా ఉండాలని ఫ్యూచర్ సిటీ సిపి తరుణ్ జోషి సూచించారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ డీసీపీ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులతో మర్యాదగా మాట్లాడి వారి ఫిర్యాదులను స్వీకరించి సత్వర న్యాయం అందించాలని అన్నారు. నేర నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవడంతో పాటు పెండింగ్ కేసులను త్వరగా దర్యాప్తు చేయాలని ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మండలం సిద్దాపూర్లో డంపింగ్ యార్డ్ ఏర్పాటు ప్రతిపాదనను విరమించుకోవాలని ఎమ్మెల్యే వేర్లపల్లి శంకర్ శాసనసభలో ప్రభుత్వాన్ని కోరారు. డంపింగ్ యార్డుతో స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. షాద్నగర్ ప్రాంతంలో కాలుష్యరహిత పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, ఐటీ పార్కులు ఏర్పాటు చేస్తే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అన్నారు. విజయ డైరీని బలోపేతం చేయడంతో పాటు కంసాన్పల్లి శివార్లో నిర్మిస్తున్న సెమెన్ బుల్ స్టేషన్ పనులను త్వరగా పూర్తి చేయాలని కోరారు. ఉద్యాన పంటలు సాగు చేస్తున్న రైతులను ప్రభుత్వం ప్రత్యేక పాలసీతో ఆదుకోవాలని రాష్ట వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా సంగిం గ్రామంలో మామిడి రైతులకు నిర్వహించిన సస్యరక్షణ శిక్షణలో ఆయన మాట్లాడుతూ ఉద్యాన పంటలకు సమీపంలోనే మార్కెట్లు ఏర్పాటు చేసి పంట విక్రయించిన వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసే విధానం తీసుకురావాలని కోరారు. గ్రామాల అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందని చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని పలు గ్రామాల్లో ఎంపీ నిధులతో నిర్మించిన సీసీ రెడ్లను ప్రారంభించారు. వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుందని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మినీ స్టేడియంలో నిర్వహించిన సామాజిక అధికారత శిబిరంలో 140 మంది దివ్యాంగులకు 21 లక్షల రూపాయల విలువైన ఉపకరణాలను పంపిణీ చేశారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అంకితభావం, పారదర్శకతతో అమలు చేస్తామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో జాతీయ జెండాను ఆవిష్కరించి అమరులకు నివాళులర్పించారు. రంగారెడ్డి జిల్లా ఆకుతోటపల్లిలో క్రషర్ ఏర్పాటుకు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. జిల్లాలోని ఆమనగల్లు తహసీల్దార్ కార్యాలయం ఎదుట గ్రామస్తులు, మహిళలు మహాధర్నా నిర్వహించారు. క్రషర్తో కాలుష్యం పెరిగి పంటలు, ఇళ్లు దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ కోతలు, సరఫరాలో హెచ్చుతగ్గులతో మోటార్లు కాలిపోతుండగా కరెంటు సక్రమంగా అందక పంటలు ఎండిపోతున్నాయని జిల్లా రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం అప్పారెడ్డిపల్లి సబ్స్టేషన్ను రైతులు ముట్టడించగా యాచారంలో విద్యుత్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. సబ్స్టేషన్లపై అధిక భారం కారణంగా తరచూ విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని, కనీసం 12 గంటల నాణ్యమైన విద్యుత్ అందించాలని రైతులు డిమాండ్ చేశారు. తక్కువ పెట్టుబడితో పట్టుసాగు ద్వారా రైతులు అధిక లాభాలు పొందవచ్చని తమిళనాడు గ్రామీణ పరిశ్రమల శాఖ మంత్రి పి మాతన్ రాజ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం కోరింతకుంట తండాలోని సెరికల్చర్ రిసోర్స్ సెంటర్ను కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డితో కలిసి సందర్శించారు. మల్బరీ సాగులో రైతులు అవలంబిస్తున్న ఆధునిక పద్ధతులను పరిశీలించి అభినందించారు. బీసీలకు జనాభా ప్రాతిపదికన రాజకీయ వాడ దక్కేలా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. గోల్కొండ నుంచి చేపట్టిన పాదయాత్ర రంగారెడ్డి జిల్లా షాద్నగర్ చేరుకున్న సందర్భంగా నిర్వహించిన రోడ్ షోలో మాట్లాడుతూ రాబోయే రోజుల్లో బీసీ రాజ్యాధికారం సాధించడమే తమ లక్ష్యమన్నారు. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ను త్వరగా పూర్తి చేయాలని, సిద్దాపూర్ డంపింగ్ యార్డ్ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మీర్పేట్లో తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బడంగ్ అమీర్పేటలో బాల

0: ఠాకూర్ ఘరాణాతోని బీజేపీ రాష్ట అధ్యక్షుడు రామచంద్రరావు, మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే సబితారెడ్డి తదితరులు దర్శించుకున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా పరిధిలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించగా చిన్నారులు కృష్ణుడు, గోపికల వేషధారణలో అలరించారు. సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానంను పునరుద్ధరించాలని ఉద్యోగ జేఏసీ రంగారెడ్డి జిల్లా చైర్మన్ యశ్వంత్, కన్వీనర్ డాక్టర్ రామారావు డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టరేట్ లో భోజన విరామ సమయంలో ఉద్యోగులు నిరసన చేపట్టారు. సెప్టెంబర్ 10 చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మండలం రావిర్యాల శ్రీ సూర్యగిరి ఎల్లమ్మ ఆలయ 43వ వార్షికోత్సవంలో భాగంగా నిర్వహించిన అమ్మవారి కళ్యాణంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీ సంఘం ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డికి ఇబ్రహీంపట్నంలో వినతి పత్రం అందజేశారు.
1: రంగారెడ్డి జిల్లా సమగ్ర నివేదికను అందించిన వారు శ్రీ బి రమేష్. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి ఇప్పుడు సమయం 7:05, తెలుగులో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకాల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. దేశంలో అందుబాటులో ఉన్న ఇంధన వనరులను మరింత అభివృద్ది చేస్తూ లభ్యత, అందుబాటు ధర, సుస్థిరత అనే సమిష్టి లక్ష్యాలతో ఇంధన అవసరాలను పరిష్కరించుకోవాలని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. భారత్, కెనడా దేశాలు రాబోయే 5 ఏళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని దాదాపు $70 బిలియన్ పెంచుకోవాలని నిర్దేశించుకున్నాయి. జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా ప్రత్యేక గ్రామసభలు నిర్వహిస్తారు. దేశ 2వ ప్రధానమంత్రిగా సేవలందించిన లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని దేశం ఈరోజు ఘనంగా జరుపుకుంటుంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు గోవాలో పర్యటిస్తారు. ఇక వార్తల వివరంగా, దేశంలో అందుబాటులో ఉన్న ఇంధన వనరులను మరింతగా అభివృద్ది చేస్తూ లభ్యత, అందుబాటు ధర, సుస్థిరత అనే సమిష్టి లక్ష్యాలతో ఇంధన అవసరాలను పరిష్కరించుకోవాలని పెట్రోలియం సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. కంప్రెస్డ్ బయోగ్యాస్ రంగ అభివృద్ది కోసం ఉద్దేశించిన గోబర్ధన్ పథకాన్ని నిన్న న్యూఢిల్లీలో మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పంట వ్యర్థాలు, ఇతర సేంద్రియ వనరులను ఉపయోగించి స్వచ్ఛమైన దేశీయ ఇంధనాన్ని అభివృద్ది చేసేందుకు సేంద్రియ ఎరువులను ఉత్పత్తి చేస్తూ గ్రామీణ ప్రాంతాల్లో కొత్త ఆర్థిక అవకాశాలు కల్పించేందుకు ఈ పథకం దోహదపడుతుందని తెలియజేశారు.
1: सरकार ने योजना ऐसी बनाई है जिसमें केंद्रीय सरकार और राज्य सरकार मिलकर एक नया इकोसिस्टम बनाए जिसके द्वारा जो सीबीजी प्लांट लगाना चाहते हैं उनको कैपिटल एक्सपेंडिचर के लिए सहायता मिलेगी 2 करोड़ की. क्रेडिट गारंटी भी है एमएसएमईज के लिए और अगर आप महिला एंटरप्राइज है आपका तो उसकी 20 करोड़ की जगह 25 करोड़ की गारंटी होगी.
0: కాగా ఈ పథకాన్ని ఈ ఏడాది ఆగస్టులో కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. 23,000 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టే ఈ పథకం ద్వారా దేశీయ కంప్రెస్డ్ బయోగ్యాస్ ఉత్పత్తిని దాదాపు 10 రెట్లు పెంచడమే లక్ష్యమని మంత్రిత్వశాఖ వెల్లడించింది. భారత్, కెనడా దేశాల మధ్య ఉన్న సమగ్ర వాణిజ్య ఒప్పందం ద్వారా రాబోయే 5 ఏళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని సుమారు $30 బిలియన్ నుండి దాదాపు $70 బిలియన్ పెంచుకోవాలని ఇరు దేశాలు నిర్దేశించుకున్నాయి. ఈ విషయాన్ని కెనడా అంతర్జాతీయ వాణిజ్య మంత్రి మణిధర్ సిధు తెలియజేశారు. 5వ దశ చర్చలు సోమవారం ఒటవాలో ప్రారంభమవుతాయని, రాబోయే రోజుల్లో వాణిజ్య ఒప్పందంపై ఇరు పక్షాలు ఒక ముగింపుకు రావాలని సిధు విశ్వాసం వ్యక్తం చేశారు. ఇంధనం, కీలక ఖనిజాలు, ఏరోస్పేస్ వంటి రంగాల్లో లోతైన సహకారానికి ఇరు దేశాలకు అపారమైన అవకాశాలు ఉన్నాయని మంత్రి తెలిపారు. భారత్లో పెరుగుతున్న ఇంధన అవసరాలు కెనడాకు ఒక ప్రధాన అవకాశమని పేర్కొన్నారు. ముఖ్యంగా భారత్ ప్రస్తుతం ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీ పరిశ్రమలను విస్తరిస్తున్నందున కీలక ఖనిజాలు ఆర్థిక వ్యవస్థకు కీలక వనరులుగా మారే అవకాశం ఉందని ఆయన తెలిపారు. జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా దేశం ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తుంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా, అలాగే విదేశాల్లోని భారతీయ దౌత్య కార్యాలయాల ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దేశ రాజధానిలోని బాపు సమాధి రాజ్ఘాట్ వద్ద సర్వధర్మ ప్రార్థన సభ ఏర్పాటు చేస్తారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని గుజరాత్లో పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. పోర్బందర్లోని మహాత్మాగాంధీ జన్మస్థలమైన కీర్తిమందిర్లో జరిగే ప్రార్థనా సమావేశానికి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ హాజరవుతారు. అలాగే అహ్మదాబాద్లోని సబర్మతి ఆశ్రమంలో ఈ ఉదయం సర్వమత ప్రార్థన కూడా నిర్వహిస్తారు. రాష్టవ్యాప్తంగా భారీ స్థాయిలో స్వచ్ఛతా కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. గాంధీ జయంతి సందర్భంగా ఖాదీ, పాలీ వస్తాల ఉత్పత్తిపై 30% ప్రత్యేక మార్కెట్ ప్రోత్సాహక మద్దతును రాష్ట ప్రభుత్వం ప్రకటించింది. వోకల్ ఫర్ లోకల్, హర్ ఘర్ స్వదేశీ అనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో నేడు నెలకొన్న అనిశ్చితి, సంఘర్షణ పరిస్థితుల నేపథ్యంలో మహాత్మాగాంధీ అందించిన శాంతి, అహింస సందేశం మరింత ప్రాధాన్యత సంతరించుకుందని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా రాష్టపతి ముర్ము ఆయనకు నివాళులర్పించారు. మహాత్మాగాంధీ జీవితం, ఆశయాలు ఆదర్శంగా నిలుస్తాయని రాష్టపతి తమ సందేశంలో పేర్కొన్నారు. అభివృద్ది, ప్రయోజనాలు ప్రతి పౌరుడికి అందేలా ప్రాధాన్యత ఇస్తున్నామని, ఇది అందరి సంక్షేమం, అభ్యున్నతి అనే సూత్రంపై ఆధారపడిన మహాత్మాగాంధీ సర్వోదయ ఆశయ స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని రాష్టపతి అన్నారు. భారతదేశ 2వ ప్రధానమంత్రిగా సేవలందించిన లాల్ బహదూర్ శాస్త్రి 122వ జయంతిని దేశం ఈరోజు ఘనంగా జరుపుకుంటుంది. 1904లో అక్టోబర్ 2వ తేదీన మొఘల్ సరాయ్లో శాస్త్రి జన్మించారు. ఈ ప్రాంతానికి ఇప్పుడు అధికారికంగా పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ నగర్గా పేరు మార్చారు. కౌమార దశలోనే భారత స్వాతంత్ర్యోద్యమంలో చేరిన లాల్ బహదూర్ శాస్త్రి 1921లో సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి ఉత్తరప్రదేశ్లో అలాగే కేంద్ర ప్రభుత్వంలో అనేక కీలక పదవులు చేపట్టారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎదురైట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్పీడీని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేశ రాజధానిలోని రాజ్ఘట్లో గాంధీ జయంతి, విజయఘాట్లో లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకల సందర్భంగా ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేశారు. రాజ్ఘాట్, రింగ్ రోడ్ సమీప రహదారుల్లో ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని, వాహనదారులు ఈ విషయాన్ని గమనించాలని పోలీసులు కోరారు. ఈ ఉదయం 5 గంటల నుండి 11 గంటల మధ్య ప్రధాన మార్గంలో ట్రాఫిక్ను మళ్లించే అవకాశం ఉందని పోలీసులు తెలియజేశారు. గాంధీ జయంతి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా ప్రత్యేక గ్రామసభలు నిర్వహిస్తారు. పంచాయతీలను బలోపేతం చేయడం, ప్రజాసేవలను మెరుగుపరచడం, గ్రామీణ భారతదేశంలో జీవన ప్రమాణాలను పెంచడం లక్ష్యంగా ఈ సభల్లో చర్చిస్తారు. ఈ ప్రత్యేక గ్రామసభల్లో ప్రజల ప్రణాళిక ప్రచారం పీపీసీ 2026-27 సబ్కీ యోజన, సబ్కీ వికాస్ కార్యక్రమాలను కూడా ప్రారంభిస్తామని గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ప్రచారం ద్వారా గ్రామ ప్రజల భాగస్వామ్యంతో 2027-28 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గ్రామ పంచాయతీలు తమ అభివృద్ది ప్రణాళికలను సిద్దం చేసుకుంటాయని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 2018 నుండి ప్రజల ప్రణాళిక ప్రచారాన్ని ప్రభుత్వం, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలు చేస్తోంది. ఇది పంచాయతీలు సంపూర్ణ సమ్మిళిత భాగస్వామ్య అభివృద్ది ప్రణాళికలను సిద్దం చేయడానికి వీలు కల్పిస్తోంది. 255,000 పైగా గ్రామ పంచాయతీలు తమ ప్రణాళికలను సిద్దం చేసి ఈ గ్రామ స్వరాజ్లో అప్లోడ్ చేస్తాయి. కీలకమైన ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల ప్రయోజనాలను, అమలును సమీక్షించడానికి, స్థానిక అవసరాలు, లోపాలను గుర్తించడానికి, అలాగే తమ గ్రామాల అభివృద్దికి సంబంధించిన ప్రాధాన్యతలపై చర్చించడానికి ఈ గ్రామసభ చర్చ ప్రజలకు, స్థానిక ప్రజా ప్రతినిధులకు ఒక వేదికగా నిలుస్తుంది. వికసిత్ భారత్ కలను సాకారం చేయడంలోనూ, పరిశుభ్రమైన, హరిత, ఆరోగ్యకరమైన భారత్ను నిర్మించడంలోనూ విద్యార్థులే కీలక స్తంభాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. దేశవ్యాప్త ఒకరోజు ఒక గంట ఒక చోట కార్యక్రమంలో భాగంగా ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన గార్గి కాలేజీలో శ్రమదాన్ స్వచ్ఛత అభియాన్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యక్తిగత ప్రయత్నాలు సమిష్టి చర్యలకు స్ఫూర్తినిస్తాయని, స్వచ్ఛతను ప్రజల ఉద్యమంగా మారుస్తాయని, విద్యార్థులు కనీసం 30 నిమిషాలు పరిశుభ్రత కార్యక్రమాలకు కేటాయించాలని పిలుపునిచ్చారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ న్యూఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్లో స్వచ్ఛతా హి సేవా ప్రచారంలో భాగంగా నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఈ ఉద్యమంలో భాగస్వాములయ్యారని తెలియజేశారు. అంగన్వాడీ కేంద్రాలు, ఆలయాలు, సంస్థలు, ఇతర బహిరంగ ప్రదేశాలతో సహా వీలైన చోట ప్రతి ఒక్క భారతీయుడు స్వచ్ఛతా హి సేవ ద్వారా తోడ్పాటు అందించాలని పిలుపునిచ్చారు. మన దేశాన్ని, సంస్థలను, కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మనందరి సామూహిక బాధ్యత అని అన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు గోవాలో పర్యటిస్తారు. పోండాలో జరిగే ఒక కార్యక్రమంలో ఆయన రైతులు, ప్రజలతో సంభాషిస్తారు. పంచాయతీ సభ్యులు

0: కౌన్సిలర్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా శివరాజ్ సింగ్ చౌహాన్ గోవాలో గోవా ఫ్రెష్ బ్రాండ్ను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా గోవాలో పండించే వ్యవసాయ ఉత్పత్తుల బ్రాండింగ్, ప్యాకేజింగ్ ప్రక్రియలను చేపడతారు. గోవా వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహించి వాటికి గుర్తింపు కల్పించే ఉద్దేశంతో రాష్ట ప్రభుత్వం గోవా ఫ్రెష్ బ్రాండ్ను రూపొందించింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ రంగంలోని సవాళ్లు, రైతుల సంక్షేమం, గ్రామీణ జీవనోపాధి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో మహిళల పాత్ర వంటి అంశాలపై చర్చలు జరుగుతాయి. అనంతరం మంత్రి భారత వ్యవసాయ పరిశోధన మండలి సెంట్రల్ కోస్టల్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ను సందర్శించి సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తారు. అమెరికాలోని మిల్వాకీలో జరుగుతున్న G20 వాణిజ్య మంత్రుల సమావేశం సందర్భంగా వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ యూకే, ఆస్టేలియా దేశాల మంత్రులతో సమావేశమయ్యారు. భారతదేశ వాణిజ్య సంబంధాలను వేగంగా విస్తరించాలని ఆ దేశ నాయకులను మంత్రి కోరారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. దేశంలో అందుబాటులో ఉన్న ఇంధన వనరులను మరింతగా అభివృద్ది చేస్తూ లభ్యత, అందుబాటు ధర, సుస్థిరత అనే సమిష్టి లక్ష్యాలతో ఇంధన అవసరాలను పరిష్కరించుకోవాలని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. భారత్, కెనడా దేశాలు రాబోయే 5 ఏళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని దాదాపు $70 బిలియన్లకు పెంచుకోవాలని నిర్దేశించుకున్నాయి. జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా ప్రత్యేక గ్రామసభలు నిర్వహిస్తారు. దేశ 2వ ప్రధానమంత్రిగా సేవలందించిన లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని దేశం ఈరోజు ఘనంగా జరుపుకుంటుంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు గోవాలో పర్యటిస్తారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలియదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
4: అట్టా చెప్పు మరి.
3: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
5: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

సత్యం అహింస ఎప్పటి నుండో మన సమాజంలో నాటుకుపోయాయి. తరతరాలుగా ప్రపంచంలోని అన్ని సమాజాలు వాటిని గౌరవిస్తూనే ఉన్నాయి. అయితే ఎన్ని కష్టాలు ఎదురైనా వాటిని పాటిస్తూ తన తోటివారు కూడా ఆచరించేలా చేయడంలో గాంధీజీ విజయం సాధించారు. విశ్వవ్యాప్తంగా ఉన్న ఎందరో పోరాట యోధులకు ప్రేరణగా నిలిచి శాంతి మార్గంలో నడిచేలా చేసింది. భారత ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని పరిశీలించిన ఐక్యరాజ్యసమితి 2007 జూన్లో గాంధీ జయంతిని ప్రపంచ అహింసా దినంగా ప్రకటించింది. మహాత్ముని సత్యాగ్రహ ఉద్యమానికి నివాళులు అర్పించేందుకు ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలన్నీ ఆయన జయంతిని అహింసా దినంగా పాటించేందుకు అంగీకరించాయి.

0: ఈ ప్రసారంలో 7:25 మహాత్మాగాంధీ 157వ జయంతి సందర్భంగా కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ప్రపంచవ్యాప్తంగా ఐక్యత, శాంతి, సామరస్యాన్ని సాధించడంలో అహింస పాత్ర ఎంత గొప్పదో తెలియజేయడం ఈరోజు ముఖ్య ఉద్దేశం.

ఆకాశవాణి ఇప్పుడు సమయం 7:25 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో మహాత్మాగాంధీ 157వ జయంతి సందర్భంగా కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

మంగళం గరుడధ్వజ మంగళం పుండరీకాక్ష మంగళాయతనోహరి శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిభిర్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం వందే దేవముమాపతిం సురగురుం

సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః నమః ప్రకృత్యై భద్రాయ.

ప్రణతాః నియతాస్మతః యా దేవీ సర్వభూతేషు విష్ణుమాయేతి సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః. యా శ్రీ స్వయం సుకృతినాం భవనేష్వలక్ష్మి పాపాత్మనాం కృతధియాం హృదయేషు బుద్ధిః శ్రద్ధా సతాం కులజన ప్రభవస్య లజ్జా తాం తాం నతా

0: భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. ఓం ఈశావాస్యమిదం సర్వం యత్కించిత్ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీథాః మా అగ్రిదః కస్య స్విద్ధనం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతిః శాంతిః శాంతిః.
1: హమేషా సభీసే అచ్చీ ఔర్ మీఠీ బాతే కియా కరే తాకి సామ్నే వాలా శఖ్స్ ఆప్సే హమేషా ఖుష్ రహే. ఇస్లాం ధర్మ్ కీ ప్రార్థనా.
2: జిన్నవల్ ఇన్సా ఇల్లా లియఅబుదున్. హమ్నే జినో ఔర్ ఇన్సానో కో సిర్ఫ్ అప్నీ ఇబాదత్ కే లియే పైదా కియా హై. హమ్ కౌన్ హై, కహాన్ సే ఆయే హై ఔర్ హమారీ జిందగీ కా మక్సద్ కియా హై? క్యా యే నేమత్ నహీ హై కే ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ సే బనా హమారా జిస్మ్, DNA ఏక్ లివింగ్ కోడ్, 86 అరబ్ న్యూరోన్స్ వాలా దిమాగ్, ఆ బ్లడ్ పంపింగ్ హార్ట్, బీమారియో సే బచానే కే లియే ఇమ్యూన్ సిస్టమ్. సవాల్ యే హై కి యే ఇంతహాయి కాంప్లికేటెడ్ బయోలాజికల్ నెట్వర్క్ కే సాథ్ జిందగీ హమే కిస్ మక్సద్ కే లియే మిలీ? వమా ఖలక్నా సమా వల్ అర్జ వమా బైనహుమా లాయిబీన్. ఔర్ హమ్నే ఆస్మాన్ ఔర్ జమీన్ మే ఔర్ జో కుచ్ ఉన్కే దర్మియాన్ హై ఇస్కో సిర్ఫ్ ఏక్ ఖేల్ తమాషే కే లియే నహీ బనాయా. మత్లబ్ యే దునియా టైమ్ పాస్ నహీ హై, ఏక్ డిజైన్ సిస్టమ్ హై. హమే సిర్ఫ్ ఏక్ అల్లాహ్ కీ ఇబాదత్ కే లియే యే జిందగీ మిలీ హై. ఇబాదత్ ఏక్ పూరీ జీవన్ శైలీ కా నామ్ హై. అగర్ పూరా జీవన్ అల్లాహ్ కే హుకుమ్ కే ముతాబిక్ గుజారే, హరామ్ సే బచే, హలాల్ అప్నాయే, తో హమారా హర్ కదమ్ ఇబాదత్ బన్ జాతా హై. సిర్ఫ్ ఇబాదత్ కర్నా హీ లైఫ్ పర్పస్ నహీ హై, బల్కి అచ్చాయి, జస్టిస్, సచ్చాయి, నేక్ అమల్, ఖుద్ కో బెహతర్ బనానా, నేచర్ కే ఖిలాఫ్ నా జానా, ఇన్సానియత్ నిభానా ఔర్ అప్నే క్రియేటర్ కో పహచాన్నా హీ హమారీ జిందగీ కా మక్సద్ హై. అల్లజీ ఖలఖల్ మౌత వల్ హయాత లియబ్లువకుమ్ అయ్యుకుమ్ అహ్సను అమలా. ఉసీ నే మౌత్ ఔర్ జిందగీ కో పైదా కియా తాకి తుమే హర్ చునౌతీ, హర్ బదలావ్ మే ఆజ్మాయే కి అమల్ కే హిసాబ్ సే కౌన్ బెహతర్ హై. అఫహసిబ్తుమ్ అన్నమా ఖలఖనాకుమ్ అబసం వఅన్నకుమ్ ఇలైనా లా తుర్జఊన్. క్యా ఇన్సానో నే యే సమజ్ రఖా హై కి హమ్నే తుమ్హే బేకార్ హీ పైదా కియా హై ఔర్ తుమ్హే హమారీ తరఫ్ లౌట్నా నహీ హై? యాద్ రఖో, అకౌంటబిలిటీ యానీ జవాబ్దహీ తయ్ హై. యే సంసార్ ఏక్ టెస్ట్ గ్రౌండ్ హై జహాం హమారీ హర్ చాయిస్, హర్ స్ట్రగల్, హర్ దర్ద్ హమారే ఫైనల్ స్టేటస్ కో తయ్ కర్తీ హై. ఇసీలియే హమే జిమ్మేదారీ, ఇఖ్తియార్, అమానత్, ఇల్మ్ వ షుఊర్ కే సాథ్ జస్టిస్, ఇస్లాహ్ ఔర్ భలాయి కాయమ్ కర్నే కా హుకుమ్ దియా. ఔర్ యే ఖయాల్ కే ముఝే అప్నే క్రియేటర్ కే పాస్ జానా హై, జవాబ్దే హోనా హై, యే జీవన్ కే హర్ ఛోటే బడే ఫైసలే కో ముతాస్సిర్ కర్తా హై.

నమోలో సవసాహూనా ఏ సో పంచ నమ.

सिंह पढ़े मंहावई मंग।

ఆచార్య సుశీల గురువే నమః. భారతవర్ష సిద్ధ జయ సిద్ధ విజయ సిద్ధ ఫతే సిద్ధ సిద్ధా సిద్ధిం మమ దిశంతు. చైత భారతవాసం చక్రవర్తి.

అర్ హం గాయే జా ఓం అర్ హం గాయే జా అర్ హం గే అర్ హం గే మన కో విమల బనాయే జా ఓం అర్ హం

0: ఇంగ్యోస్మస్తాయ్ శ్రోత్రంచ ఔరాయ్ ఆయం దరిగప్యో దదర్వాస్తారేం అశేంభౌ వైష్టమస్తి ఉస్తాస్తి ఉస్తామాయ్ యత్ అశాయ్ వైష్ట అశేమ్. ట్రాన్స్లేషన్ ఇన్ ఇంగ్లీష్, మే ఔరమస్ద బి ప్లీజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ ద బెనిఫిషెంట్ ద ఫర్ గివర్ ద కైండ్. మే దేర్ బి ప్రేస్ ఫర్ ద నేమ్ ఆఫ్ ఔరమస్ద హూ హెస్ ఆల్వేస్ ఎగ్జిస్టెడ్ ఎగ్జిస్ట్ అండ్ విల్ ఆల్వేస్ ఎగ్జిస్ట్. వన్ ఆఫ్ హిస్ నేమ్ ఈస్ గాడ్ ద బెనిఫిషియంట్ స్పిరిట్ ద మోస్ట్ స్పిరిచువల్ అమాంగ్ ద స్పిరిచువల్ వన్స్. వన్ ఆఫ్ హిస్ నేమ్ ఈస్ ఔరమస్ద ద ఓమ్నిసెంట్ లార్డ్. He is the Lord, great, mighty, wise, creator, nourisher, protector, supporter, righteous, forgiver, holy dispenser of all powerful good justice. In Hindi, it is anuvad, in Hindi, Parmeshwar ke naam par, jo atyan dayalu, shamasil aur krupalu hai, Aura Mazda ke naam ki stuti ho, jo anadi kaal se vidman hai aur anant kaal tak vidman rahenge. ఉన్కా ఏక్ నామే పరమేశ్వర్ దయాలు ఆత్మా జో సభీ ఆధ్యాత్మిక సబ్సే అధిక ఆధ్యామిక హై. ఉన్కా ఏక్ నామ హై ఔరమజ్ద స్వర్గ్న ప్రభు. వ ప్రభు హై మహాన్ శక్తిశాలి బుద్ధిమాన్ సృష్టికర్త పాలనహార్ రక్షక్ సమర్థక్ ధర్మీ క్షమాశీల్ సర్వశక్తిమాన్ ఔర్ న్యాయ కే పవిత్ర దాతా. ఆమీన్.
1: संपूर्ण संसार का एक ही ईश्वर है और वही सर्वत्र व्याप्त है. सिख धर्म की प्रार्थना.
2: नाम जपावे सुख तेरा दिता लिए मेरे राम राय मेरे राम राय. क्यों राखे त्यों रिये पार ब्रह्म परमेश्वर सत गुर अपे कर नेहारा चरण तूड़ तेरी सेवक मांगे तेरे दर्शन को बलिहारा. तुद पावे ता नाम जपावे सुख तेरा दिता लिए मेरे राम राय मेरे राम राय. ज्यों राखे त्यों रहिए मुकत पुगत जुगत तेरी सेवा.
3: जा रहे प्रशासनिक सुधारों पर चर्चा होगी. एक रिपोर्ट.
4: मंत्रालय के अनुसार इन ग्राम सभाओं के साथ ही जन योजना अभियान सबकी योजना सबका विकास की भी शुरुआत होगी. इस अभियान के अंतर्गत ग्राम पंचायतें वित्तीय वर्ष 2027-28 के लिए जन भागीदारी और तथ्यों के आधार पर अपनी विकास योजनाएं तैयार करेंगी. ये जन योजना अभियान वर्ष 2018 से सभी राज्यों और केंद्र शासित प्रदेशों में चलाया जा रहा है ताकि पंचायतें समावेशी और सहभागी विकास योजनाएं बना सके. देश भर की 2,55,000 से अधिक ग्राम पंचायतें अपनी योजनाएं तैयार कर ई ग्राम स्वराज पोर्टल पर अपलोड करती हैं. इन ग्राम सभाओं में आम नागरिक और स्थानीय प्रतिनिधि एक साथ बैठकर सरकारी योजनाओं की समीक्षा करेंगे और अपने गांव के विकास की प्राथमिकताओं को तय करेंगे. समाचार कक्ष से जया भारती.
3: गुजरात में इस अवसर पर बड़े पैमाने पर स्वच्छता अभियान चलाया जा रहा है. हमारी संवाददाता ने बताया है कि राज्य सरकार ने खादी और पॉली वस्त्र के उत्पादन पर 30% विशेष बाजार प्रोत्साहन की घोषणा की है.
5: यह निर्णय प्रधानमंत्री नरेंद्र मोदी के खादी फॉर नेशन, खादी फॉर फैशन, वोकल फॉर लोकल और हर घर स्वदेशी के संकल्प को गति देने के उद्देश्य से लिया गया है जो 31 दिसंबर 2026 तक प्रभावी रहेगा. इस प्रोत्साहन सहायता का सीधा लाभ उपभोक्ताओं को अधिकृत खादी बिक्री केंद्रों पर छूट के रूप में मिलेगा. आगामी त्योहारों के सीजन में स्थानीय उत्पादों की बिक्री को बढ़ावा देने के लिए राज्य के प्रमुख शहरों में विशेष खादी प्रदर्शनी सह बिक्री मेलों का भी आयोजन किया

ఏత్వక్షరమనిర్దేశమవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం సన్నియమ్యేంద్రియగ్రామం సర్వ

ఏ తు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనేవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్ధర్తా

నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ అభ్యాసేప్యసమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కూర్వన్ సిద్ధిమవాప్స్యసి అథేతదప్యశక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః సర్వకర్మఫలత్యాగం తతః కురు యతాత్మవాన్. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫలత్యాగ త్యాగాచ్ఛాంతిరనంతరం.

0: నాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖ క్షమీ సంతుష్టః సతతం యోగి యతాత్మా దృఢ నిశ్చయః మయ్యర్పిత మనో బుద్ధిర్ యో మద్భక్తః సమే ప్రియః యస్మాన్నోద్విజతే లోకో లోకాన్నోద్విజతే చయః హర్షామర్ష భయోద్వేగేర్ ముక్తో యః స చ మే ప్రియః అనపేక్షః శుచిరదక్ష ఉదాసీనో గతవ్యథః సర్వారంభ పరిత్యాగి యో మద్భక్తః స మే ప్రియః యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ యః స మే ప్రియః సమః శత్రౌ చ మిత్రే చ తథా మానాపమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమః సంగ వివర్జితః తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో యేన కేనచిత్ అనికేతః స్థిరమతిర్ భక్తిమాన్ మే ప్రియో నరః యే తు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధానామత్పరమా భక్తాస్తేతీవ మే ప్రియాః. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే భక్తియోగో నామ ద్వాదశో అధ్యాయః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.
1: అహింసా ఆత్మిక్ బల్ కా ప్రతీక హై. హింసా త్యాగ కర్ హమే సత్య కీ రాహ పర్ చల్నా చాహియే. గాంధీ విచార్.
2: Continue to ask God to give me the strength not to be angry with my accusers, but to be prepared even to die at their hands without wishing them ill. I claim that Hinduism is all inclusive. Religion can be defended only by the purity of its adherents and their good deeds, never by their quarrels with those of other faiths. For God-fearing man, all religions are good and equal. Only the followers of different religions quarrel with one another and thereby deny their respective religions. The essence of true religious teaching is that one should serve and befriend all. I learnt this in my mother's lap. Free India will be no Hindu Raj. It will be Indian Raj, based not on the majority of any religious sect or community, but on the representatives of the whole people, without distinction of religion. Hindi Anuvad, Gandhi Vichar. मैं सभी धर्मों के महान संतों और पैगंबरों में विश्वास करता हूँ. मैं ईश्वर से निरंतर प्रार्थना करता रहूँगा कि वह मुझे सहनशीलता दें, ताकि मैं उनके प्रति क्रोध न रखूं जो मुझे गाली देते हैं, बल्कि उनका भी अहित ना सोचते हुए उनके ही हाथों मरने को तैयार रहूं. मैं दावा करता हूं कि हिंदुत्व सबका समावेश करने वाला है. धर्म की रक्षा उसके अनुयायियों के आचरण की पवित्रता एवं नेक कामों के द्वारा ही की जा सकती है. अन्य धर्मावलंबियों से झगड़ा करके कतई नहीं की जा सकती. भगवान से डरने वाले लोगों के लिए सब धर्म अच्छे और समान हैं. विभिन्न धर्मों के मानने वाले जब आपस में लड़ते हैं तो वे अपने अपने धर्म को ही नकारते हैं. सच्ची धार्मिक शिक्षा का सार यही है कि इंसान सबकी सेवा करें और सबके साथ मैत्री रखें.

ఒక దేశాన్ని నిర్మించేది కళలు గని, ఆ కళల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 8:30. ఈనాటి కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి బి పద్మావతి గారి గాత్రం వింటారు. వాద్య సహకారం శ్రీ ఎన్సీ అనంతకృష్ణ, వయలిన్ శ్రీ పెరవళ్లి జయభాస్కర్, మృదంగం. కార్యక్రమంలో ముందుగా వర్ధని రాగంలో త్యాగరాజస్వామివారి కృతి మనసా మన సామర్థ్యమేమి రూపకతాళం

ఇప్పుడు వినండి పూర్వీ కళ్యాణి రాగంలో త్యాగరాజస్వామివారి కృతి పరలోక సాధనమేమి మనసా ఆదితాళం.

ఇప్పుడు వినండి, వల్లభి రాగంలో డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి రచన జయ జయ గురునాథ ఆదితాళం.

కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఇంతవరకు శ్రీమతి బి పద్మావతి గారి గాత్రం విన్నారు. వాద్య సహకారం శ్రీ ఎన్సి అనంతకృష్ణ వయలిన్, శ్రీ పెరవలి జయభాస్కర్ మృదంగం. ఈ కార్యక్రమం ఆకాశవాణి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రంలో ఎల్నినో పరిస్థితులపై మంత్రివర్గ సమావేశంలో చర్చించినట్లు మంత్రి పొంగులటి శ్రీనివాసరెడ్డి తెలియజేశారు. రాష్ట్రంలో ఈ వానాకాలంలో దాదాపు 15% వర్షపాతం లోటు ఉందని, దాదాపు 235 మండలాల్లో తీవ్ర వర్షాభావంతో కరువు పరిస్థితులు నెలకొన్నాయని తెలియజేశారు. కరువు ప్రాంతాల్లో తక్షణం చేపట్టాల్సిన చర్యలపై కేబినెట్ సబ్కమిటీలో చర్చించాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఖరీఫ్ సీజన్కు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. త్వరలోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తారు. ఈ సీజన్లో దాదాపు 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంటుందని పౌర సరఫరాల విభాగం అంచనా వేసింది. ఈ ఏడాది తొలి ఆర్థిక అర్ధ సంవత్సరంలో సింగరేణి సంస్థ బొగ్గు రవాణా ఓవర్ బర్డెన్ తొలగింపులో గణనీయమైన వృద్దిని సింగరేణి సంస్థ చైర్మన్ ఎండీ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతి ఒక ప్రకటనలో తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి సింగరేణి సంస్థ 287.6 లక్షల టన్నుల బొగ్గును వినియోగదారులకు రవాణా చేయగా, ఈసారి 4% వృద్దితో 299.4 లక్షల టన్నుల బొగ్గును రవాణా చేసినట్లు వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోజుకో కొత్త నాటకం తెరపైకి తెస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. కులాలు, మతాలు, భాష పేరుతో రెచ్చగొట్టడం, ఉత్తరాది దక్షిణాది అంటూ విభేదాలు సృష్టించడం కాంగ్రెస్ పార్టీకి కొత్తేమిది కాదని దుయ్యబట్టారు. ఎస్ఏఆర్ ప్రక్రియలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఈఆర్ఓలకు, ఏఈఆర్ఓలకు గౌరవ పారితోషికం మంజూరు చేయాలని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ టెస్రా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందించింది. ఇంటర్ మొదటి సంవత్సరం సిలబస్లో మార్పులు చేస్తున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి ఈ మార్పులు అమల్లో ఉంటాయని, సవరించిన మూల్యాంకన విధానంలో భాగంగా ఇంటర్ తొలి ఏడాది ఇంటర్నల్ అసెస్మెంట్కు 20%, థియరీ పరీక్షకు 80% మార్కులు కేటాయించినట్లు బోర్డు తెలియజేసింది. రంగారెడ్డి జిల్లా మచిరెవులలోని యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ అకాడమిక్ బ్లాక్ నిర్మాణానికి ఎంవైకే ఫౌండేషన్ 2 కోట్ల రూపాయల సీఎస్ఆర్ ఫండ్ను విరాళంగా అందించింది. ఎంవైకే లాటరీ టికెట్ సంస్థ ఎండీ మురళీ యాదవ్ డీజీపీ సివి ఆనంద్కు చెక్కును అందజేశారు. విద్యా సంస్థల నిర్మాణానికి కార్పొరేట్ సంస్థలు, దాతలు, ఇతర భాగస్వాములు అందిస్తున్న సహకారం ప్రాజెక్టుకు మరింత బలాన్నిస్తుందని డీజీపీ చెప్పారు. రాష్ట్రంలో రాగల 3 రోజుల్లో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఈ నెల 5-6 తేదీల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ద్రేట్ ఏఐఆర్ న్యూస్ అండర్ హెచ్పడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ ఉదయం 9 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఇప్పుడు వినండి చిత్రగీతాలు. ముందుగా సిపాయి చిన్నయ్య చిత్రం కోసం ఘంటసాల పాడిన పాట. గీత రచన ఆరుద్ర, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
1: ఆకాశవాణి ఇప్పుడు సమయం 9:10 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రజాపాలనలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జాతీయ ప్రసార విభాగం ఆధ్వర్యంలో 30 రోజుల ప్రత్యేక ధారావాహిక ప్రసార పరంపరలో అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జాతీయ ప్రసార విభాగం ఆధ్వర్యంలో 30 రోజుల ప్రత్యేక ధారావాహిక ప్రసార పరంపరలో అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే విన్నారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. చిత్రసీమ సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా పరదేశి చిత్రం కోసం ఎంఎం కీరవాణి సుజాత పాడిన పాట, వేటూరి రచన సంగీతం ఎంఎం కీరవాణి.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే BC వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ KYC అప్డేట్ చేసుకోవచ్చు.
2: RBI అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: ఇప్పుడు వినండి దొంగ దొంగ చిత్రం కోసం మనో చిత్ర పాడిన పాట. గీత రచన రాజశ్రీ, సంగీతం AR రెహమాన్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 10 గంటలు. వార్తల ముఖ్యాంశాలు వింటారు

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. జాతిపిత మహాత్మాగాంధీ 157వ జయంతి సందర్భంగా దేశం ఆయనకు ఘనంగా నివాళులర్పించింది. రాజధాని ఢిల్లీలోని బాపు సమాధి రాజ్ఘాట్ వద్ద సర్వధర్మ ప్రార్థన సభ నిర్వహించారు. రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రి మనోహర్ లాల్ తదితరులు మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. ఎల్నినో పరిస్థితులతో రాష్టంలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరగడంతో డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి, తగినంత విద్యుత్ సరఫరాపై

ప్రత్యేకంగా దృష్టి సారించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. దాదాపు 7800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా యూనిట్లు నెలకొల్పేందుకు ఆమోదం తెలిపింది. కేంద్ర నిబంధనల మేరకు బిడ్డింగ్ విధానంలో ప్రాజెక్టులు చేపట్టాలని నిర్ణయించింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం కొహెడలో ప్రపంచస్థాయి సమీకృత పండ్ల మార్కెట్ ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. పూర్తిగా ప్రభుత్వ నిధులతోనే ఈ మార్కెట్ ఏర్పాటు చేయాలని సూచించింది. ఇందుకోసం 650 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు మంత్రి శ్రీనివాసరెడ్డి తెలియజేశారు. దేశంలో జీఎస్టీ వసూళ్లు సెప్టెంబరులో 2,03,521 కోట్ల రూపాయలకు చేరాయి. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 14.7% వృద్ది నమోదైనట్లు కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఈ ఏడాది తొలి ఆర్థిక అర్ధ సంవత్సరంలో సింగరేణి సంస్థ బొగ్గు రవాణా ఓవర్ బర్డెన్ తొలగింపులో గణనీయమైన వృద్దిని సింగరేణి సంస్థ చైర్మన్ ఎండీ బుద్ధప్రకాశ్ జ్యోతి ఒక ప్రకటనలో తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి సింగరేణి సంస్థ 287.6 లక్షల టన్నుల బొగ్గును వినియోగదారులకు రవాణా చేయగా ఈసారి 4% వృద్దితో 299.4 లక్షల టన్నుల బొగ్గును రవాణా చేసినట్లు వెల్లడించారు. ఇంటర్ మొదటి సంవత్సరం సిలబస్లో మార్పులు చేస్తున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. 2026-27 విద్యా సంవత్సరం నుంచే ఈ మార్పులు అమల్లో ఉంటాయని, సవరించిన మూల్యాంకన విధానంలో భాగంగా ఇంటర్ తొలి ఏడాది ఇంటర్నల్ అసెస్మెంట్కు 20%, థియరీ పరీక్షకు 80% మార్కులు కేటాయించినట్లు బోర్డు తెలియజేసింది. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత ఆర్చరీ జట్టు స్వర్ణ పతకం సాధించింది. అంకిత్ భకట్, కుంకుమ్ మొహద్ కృతిలతో కూడిన భారత త్రయం ఈ పతకం గెలిచింది. రాష్టంలో రాగుల 3 రోజులు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఈ నెల 5-6 తేదీల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ అదొరేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్పీడీని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ ఉదయం 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ శ్రమ పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఆర్ఆర్ఆర్ చిత్రం కోసం విశాల్ మిశ్రా పృథ్వీ చంద్ర పాడిన పాట. గీత రచన రామజోగేశాస్త్రి, సంగీతం ఎంఎం కీరవాణి.
1: పరాయి పాలనపై కాలు దువ్వి కొమ్ములు విదిలించిన కోడెకి తల్లాంటి అమరవీరులని తలుచుకుంటూ

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఉన్నది ఒకటే జిందగీ చిత్రం కోసం సాగర్ పాడిన పాట. గీత రచన శ్రీమణి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: ఒక దేశాన్ని నిర్మించేది కలలుగని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
1: శ్రోతలు చిత్రసీమ శర్మ పాటలు వింటున్నారు. ఇప్పుడు ఎలా చెప్పను చిత్రం కోసం శ్రీరామ్ ప్రభు సునీత పాడిన పాట. గీత రచన సిరివెన్నెల, సంగీతం కోటి.

ఇప్పుడు వినండి మనం చిత్రం కోసం శ్రేయా ఘోషాల్, అశ్విన్, హరి పాడిన పాట. చంద్రబోస్ రచనా సంగీతం, అనూప్ రూబెన్స్.

ఇప్పుడు వినండి హాయ్ నానా చిత్రం కోసం హేషం అబ్దుల్ వహాబ్ పాడిన పాట. గీతరచన అనంత శ్రీరామ్, సంగీతం హేషం అబ్దుల్ వహాబ్.

ఇప్పుడు వినండి సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు చిత్రం కోసం చిత్ర పాడిన పాట. అనంత శ్రీరామ్ రచన, సంగీతం మిక్కీ జయమయ్యర్.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి జల్సా చిత్రం కోసం కేకే పాడిన పాట. గీత రచన శ్రీవెన్నెల, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

ఇప్పుడు వినండి సరేనుడు చిత్రం కోసం జుబిన్ నౌటియాల్ సమీరా భరద్వాజ్ పాడిన పాట. శ్రీమణి రచన, సంగీతం ఎస్ఎస్ తమన్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి 122వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజలు ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. ఈ ఉదయం ఢిల్లీలోని ఆయన స్మారక ప్రదేశం విజయ్ఘాట్ వద్ద ప్రధానమంత్రి నరేంద్రమోదీ పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ పోస్టు మంజూరుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మరో 4 గ్రూప్ 1 అధికారులను కూడా ఢిల్లీలో రాష్ట ప్రభుత్వం తరఫున పనిచేసేందుకు నియమించాలని నిర్ణయం తీసుకుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల కోసం ఓటరు నమోదులో భాగంగా ఒకేసారి

ఎత్తున దరఖాస్తులను స్వీకరించకూడదని, నిబంధనలకు అనుగుణంగా ప్రతి దరఖాస్తును విడిగా స్వీకరించి పరిశీలించాలని రాష్ట ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. రాష్టంలోని వయోధికుల సమస్యలు వేగంగా పరిష్కరించేందుకు ప్రతి జిల్లాలో కలెక్టర్ల పర్యవేక్షణలో ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రతిపాదనలను పంపించామని, అనుమతి రాగానే చర్యలు చేపడతామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వెల్లడించారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని ఈరోజు రాష్ట వ్యాప్తంగా ప్రత్యేక గ్రామసభలను నిర్వహిస్తున్నారు. మిడ్ మానేరులోని గోదావరి నీళ్లతో నిరంతరం ఎత్తిపోతలు చేపట్టి రంగనాయక సాగర్ రిజర్వాయర్ను నింపాలని మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్టంలో వైద్య విద్య సంచాలక విభాగం డీఎంఈ పరిధిలోని బోధనాసుపత్రుల్లో 240 మంది వైద్యులకు అసోసియేట్ ప్రొఫెసర్లుగా ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడలో భారత్ బాక్సర్ లవ్లినా బోర్గోహైన్ స్వర్ణ పతకం సాధించారు. మహిళల 75 కిలోల విభాగం ఫైనల్లో లవ్లినా 5-0 తేడాతో చైనా బాక్సర్ జీయి బావోపై ఏకపక్ష విజయం సాధించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ద్రేట్ ఏఐఆర్ న్యూస్ అండర్ హెచ్పీడీని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 11:03 దాటి 15 సెకండ్లు. ప్రకటించిన అంశం వెంటనే.
1: ఆకాశవాణి తోటమాలి నాటకం. రచన శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి. నిర్వహణ శ్రీ కళాకృష్ణమూర్తి. సహకారం శ్రీజంగా అనిల్ కుమార్. పర్యవేక్షణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. ఇందలి పాత్రలు, పాత్రధారులు: శేఖర్ శ్రీ అంబడిపూడి మురళీకృష్ణ, సమీర శ్రీమతి బి సత్యవతి, రాజారావు శ్రీ పి సత్యనారాయణ ప్రసాద్, విశాల శ్రీమతి సాయిలక్ష్మి చాగంటి, విశ్వనాథం శ్రీజంగా అనిల్ కుమార్, పద్మావతి మరియు సరోజ శ్రీమతి ఉషానాయుడు, మురహరి శ్రీ కళాకృష్ణమూర్తి, శ్రీలక్ష్మి శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి, కుమార్ శ్రీ కందుకూరు శ్రీనివాస విఠల్, డాక్టర్ శ్రీ బీడిఎల్ సత్యనారాయణ, వెంకన్న శ్రీ ఎంసీఎం ప్రసాద్ బాబు, శంకరం డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, కమలమ్మ మరియు రచన శ్రీమతి పుష్ప, పల్లవి శ్రీమతి లావణ్య. వినండి తోటమాలి నాటకం.
2: అమ్మా రచన, ఇలా రా తల్లి, ఇలా రా, ఇక్కడున్నా.
3: నీకోసం ఎంతసేపు నుండి వెతకానో తెలుసా? ప్లాంట్స్ కి పొద్దునే వాటర్ పెట్టావు కదా, మళ్ళీ ఇప్పుడెందుకు?
2: మనం ఎన్నిసార్లు నీళ్లు తాగుతాం తల్లి, రోజు చెప్పు.
3: మనకి దాహం వేస్తుంది, అందుకే చాలా సార్లు తాగుతాం.
2: చెట్లకి కూడా దాహం వేస్తుందమ్మా, వాటికి నోరు లేదు కదా, చెప్పలేవు అంతే. సరే, ఇంతకీ నాతో ఏం పనో?
3: తాతయ్య తాతయ్య, నాకు డ్రాయింగ్ పెన్సిల్స్, పేపర్స్ కావాలి, షాప్కి తీసుకెళ్ళవా?
2: ఓ తప్పకుండా తీసుకెళ్తానమ్మా. ఇదిగో ఈ తెల్ల గులాబీకి, ఈ జాజి పందిరికి కాసిన్ని నీళ్లు పోసేసి తీసుకెళ్తాను, సరేనా?
3: అలాగే. అవును తాతయ్య, మన తోటలో తెల్ల గులాబీ మొక్కలు ఎన్నెందుకున్నాయి?
2: ఎందుకున్నాయంటే, మీ అమ్మమ్మకి తెల్ల గులాబీలంటే చాలా ఇష్టం తల్లి.
3: ఓ,
2: తోటంతా తెల్ల గులాబీనే పెట్టాలనేది.
3: ఎందుకు తాతయ్య, అమ్మమ్మకి తెల్ల గులాబీలంటే ఇష్టమా?
2: ఒట్టి ఇష్టం కాదమ్మా, అమ్మమ్మకి ఇవంటే ప్రాణం. ఎప్పుడూ జడలో ఒక తెల్ల గులాబీ పెట్టుకొని మహాలక్ష్మిలా ఉండేది.
3: తాతయ్య, అమ్మమ్మ ఎక్కడికెళ్ళింది?
2: దేవుడి దగ్గరికి వెళ్ళిందమ్మా.
3: ఎందుకు?
2: ఎందుకు

0: అంటే ఏం చెప్పను, స్వర్గంలో తెల్ల గులాబీ తోట పెంచడానికి.
1: తాతయ్య,
0: అమ్మా,
1: దేవుడి దగ్గరికి వెళ్ళడం అంటే చచ్చిపోవడం కదా. అమ్మమ్మ ఎందుకు చనిపోయింది?
0: లేదమ్మా, మీ అమ్మమ్మ చనిపోలేదు. ఇదిగో ఈ తోటలోని ప్రతి మొక్కలో, ఈ చెట్టులో, ఈ పువ్వులో జీవించే ఉంది నాన్న.
1: సారీ తాతయ్య, నేను బ్యాడ్ కదా, నిన్ను ఏడిపించాను.
0: లేదమ్మా, లేదు లేదు, నేను అసలు ఏడవటం లేదు. అమ్మమ్మ వెళ్ళిపోయి ఇన్నేళ్ళైనా ఇంకా ఈ గాలిలో, ఈ నీటిలో, ఈ తోటలో తిరుగుతూ అమ్మలు మనల్ని పలకరిస్తోంది. అందుకే ఆనందంలో నాకు కన్నీళ్ళు వచ్చాయి అంతే.
1: తాతయ్య,
0: అమ్మా,
1: అమ్మమ్మ గురించి నాకు చెప్పవా?
0: తన గురించి ఒక్కటి కాదమ్మా, తన మంచితనం గురించి కథలు కథలుగా చెప్పుకోవాలి. పద, మనం అలా షాపుకు వెళ్తూ చెప్పుకుందాం.
1: తాతయ్య,
2: అన్నయ్య, బయట కారు ఆగింది, పెళ్లివారు వచ్చినట్టున్నారు, రారా వాళ్ళని లోపల తీసుకొద్దాం. వదినా, సరోజ, మీరు రండి, వాళ్ళు వచ్చేసారు.
3: అప్పుడే వచ్చేసారు. అమ్మాయి సిద్ధంగా ఉందా విశాలా? ఉదయం నుంచి మొక్కలకు చీడబట్టిందని మందులేస్తూ పాడైపోయిన మొక్కలు పీకుతూ కూర్చుంది. పెళ్లి చూపులకు వస్తున్నారు, రెడీ అవమ్మా అని 100 సార్లు చెప్పాను, అవుతా అవుతా అంటూ కూర్చుంది. అయిందా లేదా?
4: ఇప్పుడే స్నానం చేసి వచ్చిందండి, తయారవుతోంది.
2: అదే వస్తుంది నాన్నయ్య, నువ్వు కంగారు పడకు. అదిగో వాళ్ళు గేట్ లోపలికి వచ్చేశారు. సరోజ, చెంబుతో నీళ్లు పట్టరా, కాళ్ళు కడుక్కుంటారు.
5: అలాగే అండి, అన్ని సిద్ధంగా ఉన్నాయండి. గేటు పక్కనే బకెట్ లో నీళ్లు నింపి పెట్టాను, ఇత్తడి చెంపు కూడా అక్కడే పెట్టాను.
2: మంచి పని చేశావు. నమస్కారం విశ్వనాథం గారు, రండి రండి రండమ్మా, ఇలా లోపల రండి, లోపల రండి.
6: నమస్కారం మురహరి గారు.
2: నమస్కారం అండి. నమస్కారం.
6: నమస్కారం రాజారావు గారు.
7: నమస్కారం అండి.
6: ఇదిగో నా శ్రీమతి పద్మావతి, ఆవిడ మా పెద్దమ్మాయి శ్రీలత.
2: ఓహో,
6: ఆయన మా బావగారు అవధాని గారు.
7: ఓహోహో,
6: మా చెల్లెలికి ఇబ్బంది వచ్చి రాలేదు. ఇదిగో వీడు మా అబ్బాయి శేఖర్.
8: నమస్కారం అండి.
7: రానాయనా, ఇలా కూర్చో.
9: అమ్మా, అమ్మాయి ఏదే కనిపించిదేంటి? మన వచ్చి ఇంతసేపు అయినా. ఊరుకో, వస్తుందిలే, లోపలికి వెళ్ళి చూడనా? ఎలా ఉందో చూడాలనుందే.
10: ఫోటో చూసాంగా, లక్షణంగా ఉంది, లోపలికి వెళితే బాగుండదు. వస్తుందిలే.
9: సమీరా, ఏంటమ్మా ఇంకా రెడీ అవ్వలేదే?
10: అవతల పెళ్లివారు వచ్చేశారు, బహుశా నీ కాబోయే ఆడపడుచు అనుకుంటా, నిన్ను కలవరించేస్తోంది.
11: ఊరుకోపిని, అయినా నాకిప్పుడే పెళ్ళొద్దంటే ఊరుకోరు కదా.
10: అబ్బాయి ఎంత బాగున్నాడో తెలుసా, ఒకసారి చూడు. శ్రావణ మాసం దాకా ఆగడం ఎందుకు? నా పెళ్లి రేపే చేసేయండి అని అంటావు.
11: అబ్బాయి బాగుంటే చాలా. ఆ అబ్బాయికి నాకులాగా మొక్కలన్నా చెట్లు పెంచడం అన్నా ఇష్టం ఉండాలి. వాళ్ళ ఇంట్లో చక్కటి పెరడు ఉండాలి, లేకపోతే నేను కుబేరుడొచ్చినా చేసుకోనంతే.
10: ఆ విషయాలు మాకెలా తెలుస్తాయి? మీ ఇద్దరు మాట్లాడుకుని పరస్పరం అభిరుచులు తెలుసుకోండి. సర్లే, కబూర్లు ఆపి జడేసుకుని ఈ పూలు పెట్టుకో.
11: ఈ పూలు మన పెరట్లో పూసిన మల్లెపూలు అని వాళ్ళకి చెప్పాలి.
10: పెరడు మొత్తం మా సమీరం తోటే నిండి ఉంది అని కూడా చెప్తాను, సరేనా?
11: చాలే. అదిగో అమ్మ పిలుస్తున్నట్టుంది. ఆ పూలు ఇలా ఇవ్వు, పద పెడదాం.
4: వచ్చావా సమీరా? ఇదిగో ఈ స్వీటు హాటు తీసుకెళ్లి వాళ్ళకి ఇవ్వు.
11: అలాగే అమ్మా.
4: సరోజా, ఇదిగో మంచినీళ్ల గ్లాసులు నువ్వు తీసుకెళ్ళు.
10: అలాగే అక్కయ్య.
7: రామ్మా సమీరా, బావగారు, ఈ అమ్మాయి మా సమీరా, ఎంఏ పాస్ అయింది.
11: నమస్కారం అండి.
10: రామ్మా, ఇలా కూర్చో నా పక్కన.
2: నువ్వు ఉద్యోగం చేస్తున్నావా అమ్మా?
11: లేదండి.
6: మనకి ఉద్యోగం చేసే అమ్మాయి ఎందుకు మురహరి? కూర్చొని తిన్నా తరగని ఆస్తి ఉంది మనకి.
7: అబ్బాయి పనిచేసే కంపెనీ పేరు మర్చిపోయాను.
9: మా తమ్ముడికి హైదరాబాద్ లో సొంత ఫైనాన్స్ కంపెనీ ఉందండి.
2: అయితే పెళ్ళయ్యాక అమ్మాయి
9: హైదరాబాద్ లోనే ఉంటుంది.
4: నువ్వేం చేస్తున్నావమ్మా శ్రీలక్ష్మి?
10: అమ్మాయి పెళ్లి గత 7 చేసేశాం. మా అల్లుడికి అమెరికాలో ఉద్యోగం, అమ్మాయి 4 రోజుల కోసం వచ్చింది. ఈలోగా తమ్ముడి పెళ్లి చేసి వెళ్లాలని అనుకుంటోంది.
6: బావగారు, మీకు అభ్యంతరం లేకపోతే అమ్మాయి అబ్బాయి ఓసారి పర్సనల్ గా మాట్లాడుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇవి మన రోజులు కావు.

0: కదా.
1: అబ్బే, అభ్యంతరం ఏమి లేదండి. విశాల వాళ్ళిద్దరిని లోపలికి తీసుకుని వెళ్ళు.
2: అలాగేనండి, రండి బాబు. రామ్మా సమీరా.
3: అమ్మా పెరట్లో కూర్చుంటాం.
2: అలాగే తల్లి. రా బాబు, మీరిక్కడ కూర్చుని మాట్లాడుకుంటూ ఉండండి, నేను కాఫీ తీసుకొస్తాను.
4: అలాగేనండి. మీకు గార్డెనింగ్ అంటే ఇష్టం అనుకుంటా.
3: ఎందుకలా అనుకుంటున్నారు?
4: ఏం లేదు, మీ తోట చూస్తే తెలుస్తోంది. ముఖ్యంగా ఇన్ని తెల్ల గులాబీలు ఉన్నాయంటే ఈ అభిరుచి ఖచ్చితంగా మీదే అనిపిస్తోంది. ఆమె రైట్?
3: ఏమో, మా అమ్మది కావచ్చుగా.
4: కాదు, ఇంకో సాక్ష్యం, మీ జడలో పూలు కూడా.
3: మీరు డిటెక్టివ్ నవలలు ఎక్కువగా చదువుతారనుకుంటా.
4: అసలు నా చదువు అయిపోయాక పుస్తకం అనేది ముట్టుకోలేదంటే నమ్ముతారా?
3: అయితే మీరు నవలలు చదవరా?
4: మీరెక్కువగా చదువుతారా?
3: మార్కెట్లోకి వచ్చిన కొత్త పుస్తకం తప్పకుండా చదువుతాను. నాకు మొక్కలన్నా సాహిత్యం అన్నా మంచి సంగీతం అన్నా చాలా ఇష్టం. ఇంతకీ మీ ఇంకా పెద్ద పెరడు ఉందా?
4: ఏ పెరడు లేకపోతే ఈ పెళ్లి కొప్పుకోరా.
3: అది కాదు.
5: సమీరా, మీ నాన్నగారు పిలుస్తున్నారు.
3: వస్తున్నా బిని, మనం లోపలికి వెళ్దామా?
4: పదండి వెళ్దాం. సమీరా, నీ పేరుకి అర్థమేంటి?
3: మీకు తెలీదా?
4: నాకు నీకు తెలిసినంత తెలుగు తెలియదు. నేను సాహిత్యం చదవను కదా.
3: సమీరం అంటే చల్లని గాలి.
4: ఓ,
3: ఆహ్లాదకరమైన సహచరురాలు, లేకుంటే సువాసన అని అర్థం. శేఖర్ అంటే అర్థం తెలుసా?
4: నాకు తెలియదు. నాకు ఈ పేరు పెట్టిన మా అమ్మ నాన్నలకి తెలిసేమో.
3: మీ పేరుకి అర్థం తెలియకపోతే నవ్వుతారు.
4: చెప్పు చెప్పు, ఏమిటి?
3: శేఖర్ అంటే కిరీటం, శిఖరం అని అర్థం.
4: కిరీటం,
3: అలంకరించబడిన వాడు అని కూడా వస్తుంది.
4: అబ్బో, చాలా జ్ఞానం ఉందే. అయితే ఆలింగనం అంటే అర్థం ఏంటో చెప్పు.
3: చెప్పను.
4: ఎందుకో
3: తెలీదు.
4: అరే సరే, ఇలా రా, దగ్గరకు రా, నేను చెప్తాను.
3: రాను.
4: అరే.

0: సమీరా, సమీరా డార్లింగ్,
1: ఎక్కడుంది ఈవిడే? మొత్తం గదుల్లో ఎక్కడా లేదు. ఎక్కడుంది? ఆ మొక్కల మధ్య ఉంటుందిలే.
0: సమీరా, సమీరా,
2: వచ్చేసారా? రండి రండి. మొన్న మనం నర్సరీలో కొని తెచ్చి నాటుకున్నాం చూడండి, మందార మొక్క చిగురేసింది చూసారా?
1: చూశాను, కానీ నిన్న మట్టిలో పనిచేయద్దని చెప్పాను కదా. ఇలారా, నీకు ఒక కానుక తెచ్చాను.
2: కానుక? ఏం కానుక అండి?
1: ఇలా రా చెప్తాను. ఇలారా, ఇలారా, అదిగో.
2: ఎవరితను? నాకు ఇతను కానుకేంటి?
1: ఇతను వెంకన్నని మా ఆఫీసులో గార్డెనింగ్ చేస్తాడు. అక్కడ వేరే అతన్ని అపాయింట్ చేసి ఇతన్ని నీకు సాయంగా తీసుకుని వచ్చాను. ఇప్పటి నుంచి నీకేం మొక్కలు కావాలో తెచ్చి నాటటం, నీళ్లు పోయటం, ఎరువులు వేయటం, సమస్తం అన్నీ నే చూసుకుంటాడు.
3: నమస్కారం అమ్మా. నేను మీకు ఎన్ని మొక్కలు కావాలో అన్నీ తెచ్చి పెడతాను, చక్కటి తోట తయారు చేసి ఇస్తాను.
2: అలాగా వెంకన్న, నీకు తోట పని బాగా తెలుసా?
3: నా జీవితం మొత్తం మొక్కల మధ్యలోనే గడిచిందమ్మా. ఈ చేతులతోనే నేను నాటిన ఎన్నో మొక్కలు మహావృక్షాలయ్యి బోరెడు పండ్లు కాయలు ఇచ్చాయి, ఎన్నో పూలు పూసాయి. నా ఇల్లు గుడిసె, కానీ చుట్టూ ఖాళీ స్థలం అంతా మొక్కలతో నింపి అదొక పర్ణశాలగా చేశాను.
2: అవునా? చాలా సంతోషం వెంకన్న. అయితే మా ఇల్లు కూడా ఒక పర్ణశాలలాగా చేయాలి. పెరట్లో ఆ పక్క మామిడి చెట్టు, ఈ పక్క వేప చెట్టు నాటాలి. నేను చిన్న చిన్న పూల మొక్కలు నాటగలను, నీళ్లు పెట్టగలను, కానీ పెద్ద పెద్ద చెట్లకు నేను సేవ చేయలేను వెంకన్న.
3: ఇక నుంచి మీరు అసలు ఏమీ పని చేయొద్దమ్మా, అన్నీ నేను చూసుకుంటాను. మీకు ఏమేం మొక్కలు కావాలో, చెట్లు కావాలో చెప్పండి చాలు.
2: నాకు తెల్ల గులాబీలన్నా, మల్లెపూలన్నా, అంతెందుకు? తెలుపు రంగంటే నాకు చాలా ఇష్టం, తెల్ల పూలంటే ఇంకా ఇష్టం. తెల్లటి పూలు, మధ్య మధ్య ఎర్రని పసుపు గులాబీలు, గన్నేరు ఉన్న పెరడు.

0: శాంతికి సంకేతంలా ఉంటుంది తెలుసా?
1: సమీరా, నీకు తెలుపు రంగు అంటే అంత ఇష్టమా?
0: అవునండి.
1: ఆహా, వెంకన్న, నువ్వు రేపు ఉదయమే 8 వచ్చే, అమ్మగారికి తోట పని సాయం చేసి మధ్యాహ్నం నాకు భోజనం క్యారేజ్ తీసుకురా, సరేనా?
2: అలాగేనయ్యా, మరి నేను వెళ్ళొస్తాను బాబు.
0: వెంకన్న, టీ తాగి వెళ్ళు.
2: వద్దమ్మా, అలవాట్లేదు. వస్తాను తల్లి, రేపు ఉదయమే వచ్చేస్తాను.
0: అలాగే వెళ్ళిరా వెంకన్న. ఏమండి, ఎంత మంచివాణ్ణి తీసుకొచ్చారు. ఇక చూడండి, మన ఇంటి చుట్టూ ఓ అందమైన వనం తయారు చేసేస్తాను.
1: ఆ వనంలో నువ్వు దేవతలా తిరగాలంటే మరి తెల్లని పట్టు చీర కట్టుకోవాలి కదా. పద పద, షాపింగ్కి వెళ్దాం.
0: ఇప్పుడు ఆ షాపింగ్
1: బాగుంటుంది. షాపింగ్కి ముహూర్తం ఉంటుందా ఏంటి?
0: చాలా బాగుంది, లేడికి లేచిందే ప్రయాణం. ఉండండి ఉండండి, చీర మార్చుకుని వస్తాను.
1: మరి త్వరగా రావాలి,
0: క్షణాల్లో వచ్చేస్తాను. వెంకన్న, ఇలారా ఇదిగో ఆ దక్షిణ మూల కాలిస్థలం ఉంది చూడు, అక్కడ ఈ గోరింట నాటు.
2: అలాగేనమ్మా, మీరు కోరుకున్నట్టు ఉందమ్మా సమీరమ్మ తోట.
0: చాలా బాగుంది వెంకన్న, నేనేదో చేయబోయి సరిగా చేయకుండా ఎక్కడ పడితే అక్కడ మొక్కలు నాటేసి అడవిలా చేసేసాను. నువ్వన్నీ వరుసగా పెట్టి అందంగా తయారు చేశావు.
2: అమ్మా, 30 కిందట ఒక డాక్టర్ గారి ఇంట్లో తోటమాలిగా అడుగు పెట్టానమ్మా. అప్పటినుంచి ప్రతి మొక్క ప్రతి పువ్వుని నా పిల్లల్లా జాగ్రత్తగా కనిపెట్టి ఉండేవాడినమ్మా. నేను పెంచిన తోటలు ఎన్నో ఉన్నాయి. నగరంలో కొందరు తోట అందాలను అలాగే ఉంచుకున్నారు, కొందరు ఇల్లు అమ్మేసి విదేశాలకు వెళ్ళిపోతే కొన్నాళ్ళు సరిగా చూసుకోకుండా పాడు చేసుకున్నారు. ఎవరిష్టం వాళ్ళది కదమ్మా.
0: బాధపడకు వెంకన్న, నీ కృషి నువ్వు చేసావు. కాపాడుకోవడం పాడు చేసుకోవడం వాళ్ళ కర్మ. నేను మాత్రం ఈ తోటని నా ప్రాణంలా చూసుకుంటాను. ఎంత పెద్ద పెరడు, పెళ్లి చూపులప్పుడు వీళ్ళకి అసలు ఖాళీ స్థలం ఉందో లేదో అని ఎంత బెంగపెట్టుకున్నానో తెలుసా.
2: చాలా ఖాళీ స్థలం వదిలి ఇల్లు కట్టారు, అందుకే ఇంత పెద్ద తోట తయారైందమ్మా.
0: ఇంతకీ ఈ వేప మామిడి ఎప్పుడు పెద్ద చెట్లవుతాయంటావు? మామిడి చెట్టుకి రోజు నీళ్లు పోస్తే త్వరగా ఎదిగి పండ్లు ఇవ్వదు?
2: లేదమ్మా, కుండీలు అయినా నేలలైనా మామిడి చెట్టుకి నీరు నిలువ ఉండకూడదు. జాగ్రత్తగా చూసుకుంటూ క్రమం తప్పకుండా నీరు ఎరువులు వేస్తూ ఉండాలి. బాగా ఎండ తగిలే ప్రదేశంలో పెంచకూడదు. కొంచెం ఎదిగిందాక జాగ్రత్తగా చూసుకుంటే ఎదిగి ఫలాలు అందిస్తుంది.
0: అలాగా? అవును వెంకన్న, వంటగది వైపు నాటావెందుకు?
2: అది ఆగ్నేయం కదమ్మా, అక్కడే ఉండాలి. జాజిపందిరి, నైట్ క్వీను మీ పడక గది వైపు పెట్టాను, మంచి సువాసన వస్తుంది. గులాబీలు మీ ఇంటికి వచ్చే అతిథులకు స్వాగతం పలుకుతూ గేటుకు 2 ఉన్నాయి. మధ్య మధ్య బంతిరేకులు వేశాను కదా, అవి పూలు పూశాక ఎంత అందంగా ఉంటుందో మీరే చూద్దురు గాని.
0: ముద్దమందారం నేను నాటాను వెంకన్న, చూడు పూలు పూస్తోంది. దేవుడికి రోజు 2-3 పూలు వస్తున్నాయి. నాకు ఈ తోటలో కొత్తగా నువ్వు నాటిన మొక్కలు చూస్తుంటే పసిపిల్లలు పారాడుతున్నట్లుగా ఉంది తెలుసా.
2: అంతే కదమ్మా, పసిపిల్లల నవ్వు లాంటిది పూల పరిమళం.
0: అన్నట్టు అయ్యగారికి క్యారేజ్ తీసుకుని వెళ్ళవు. పద పద, నువ్వు అన్నం తిని ఆయనకి క్యారేజ్ తీసుకుని వెళ్దు గాని.
2: అలాగేనమ్మా.
1: హలో శేఖర్.
3: హలో శేఖర్, నేను రా కుమార్ని.
1: హలో, ఓ కుమార్, ఎలా ఉన్నావురా? అరే ఎంతకాలం ఇదిరా నీతో మాట్లాడి.
3: ఓ, ఐఎమ్ వెరీ గుడ్, హార్టీ కంగ్రాచులేషన్స్.
1: ఓ థ్యాంక్ యూ.
3: నీ పెళ్లికి రావాలని ఎంతో ట్రై చేశాను రా, లీవ్ దొరకలేదు. ఎలా ఉంది నీ వైఫ్? ఆ అమ్మాయి పేరు సమీర కదా?
1: ఆహా, బాగా గుర్తుందే. సమీర చాలా మంచి అమ్మాయిరా. ఈ కాలం అమ్మాయిలా ఉండదు, అందంతో పాటు అనుకోవా, చదువు, సంస్కారం అన్నీ ఉన్నాయిరా మా సమీరకు. నేను చాలా అదృష్టవంతుణ్ణి.
3: వెరీ గుడ్. కవిత్వం రాస్తుందా ఏంటి?
1: సాహిత్యం బాగా చదువుకుంది, సంగీతం వింటుంది, అన్నిటికన్నా రే ఇంపార్టెంట్ విషయం ఏంటో తెలుసా, తనకి గార్డెనింగ్ అంటే ప్రాణం, చాలా ఇష్టం.

0: అందుకే తన కోసం నేను ఒక తోటమాలిని కూడా అపాయింట్ చేశాను. మొత్తం మా ఇల్లంతా ఒక వనంలా, నందనవనంలా ఉంటుంది.
1: వెరీ ఇంట్రెస్టింగ్. కెన్యా దేశానికి చెందిన నోబెల్ ప్రైజ్ విన్నర్ వాంగాయ్ మాతాయికి మొక్కలంటే చాలా ఇష్టమట. ఆయన తోటలోనే ప్రాణం విడిచాడట. సరేలే, నువ్వు బిజినెస్ మానివి, మీ ఆవిడ భావుకురాలు. ఇంతకీ నీ షేర్ మార్కెట్ ఎలా ఉందిరా?
0: యాజ్ యూజువల్ రా, అప్ అండ్ డౌన్స్ మామూలే కదా. ఇంతకీ నువ్వు ఇండియా ఎప్పుడు వస్తున్నావు?
1: అది చెప్పాలనే ఫోన్ చేశాను. నేను జాబ్ మానేసి ఇండియాకి షిఫ్ట్ అవుదామని ప్లాన్ చేస్తున్నాను.
0: ఓహో,
1: బహుశా 2 మంత్స్లో రావచ్చు. కావలసినంత సంపాదించాను. నేను కూడా నీతో పార్ట్నర్షిప్ చేయాలనుకుంటున్నా.
0: ఓ, గుడ్ డిసిషన్. యు ఆర్ వెల్కమ్ మ్యాన్.
1: నాకు తెలుసు నువ్వు ఆనందిస్తావని. తప్పకుండా వస్తాను రా, జస్ట్ 2 మంత్స్. మరి ఉంటాను.
0: ఓకే,
1: బాయ్ బాయ్. చెల్లాయిని అడిగానని చెప్పు.
0: షూర్ షూర్ షూర్. తను గుడికి వెళ్ళింది, రాగలే చెప్తాను. అసలు ఉండుంటే తనతోనే మాట్లాడిచ్చేవాడిని.
1: దట్స్ ఓకే, దట్స్ ఓకే. ఎలాగూ నేను ఇండియాకి వస్తున్నానుగా. కొన్నాళ్ళు మీ ఇంట్లోనే నా మకాం.
0: వెల్కమ్ మ్యాన్, వెరీ వెల్కమ్.
2: ఏమండి, మీకు ఆఫీస్కి లేట్ అయిందా? సారీ అండి, ఇవాళ ఏకాదశి, అందుకే గుడికి వెళ్ళాను.
0: పర్వాలేదు సమీరా, నాకు ఇంకా టైం ఉంది. నువ్వేం టెన్షన్ పడకు, నేను బయట తినేస్తాను ఈ బయటికి. సరే, గానీ నీకు గుడ్ న్యూస్.
2: ఏంటి?
0: నా ఫ్రెండ్ కుమార్ అని మేమిద్దరం MBAలో క్లాస్మేట్స్ అని చెప్పాను చూడు.
2: ఓ,
0: వాడు US వెళ్ళాడు, నేను ఇక్కడ సెటిల్ అయ్యాను. వాడు ఇప్పుడు వచ్చేస్తాడు ఇండియాకి.
2: చాలా సంతోషం.
0: ఇంకో విషయం చెప్పాడు, నాతో పార్ట్నర్గా చేరతాట.
2: పోనీలేండి, మీకు నమ్మకస్తుడు వస్తాడు.
0: ఎస్,
2: సరే సరే, కాఫీ తెస్తాను.
0: అలాగే అలాగే, కాఫీ చాలు, వంట పెట్టుకోకు, రెస్ట్ తీసుకో. నీకు కూడా బయట నుంచి ఆర్డర్ చేస్తాను రా.
2: అబ్బా, అలాగే. నాకెందుకో బాగా నీరసంగా ఉంది, కాసేపు పడుకుంటాను.
0: ఓకే, రెస్ట్ తీసుకో. సమీరా, పడుకున్నామే?
2: ఏం లేదండి, ఇటు కళ్ళు తిరుగుతున్నాయి.
0: అమ్మో, కళ్ళు తిరగటం ఏంటి? డాక్టర్ దగ్గరికి వెళ్దాం పద.
2: వద్దండి, మా పిన్నితో మాట్లాడాను.
0: మాట్లాడితే మాట్లాడావు, ముందు డాక్టర్ దగ్గరికి వెళ్దాం. లే,
2: చెప్తే వినరే. డాక్టర్ అవసరం లేదు, నాకు పుల్ల పుల్లని దానిమ్మ పండ్లు తెస్తే చాలు.
0: దానిమ్మ పండ్లతో రోగం తగ్గుతుందా? ఓ దొంగ, అర్థమైంది విషయం. చెప్పు.
2: మీరు మీరు తండ్రి కాబోతున్నారు. ఇలా గిర్రని తిప్పేస్తే నా కళ్ళు తిరుగుతాయి.
0: సారీ సారీ సారీ రా, నేను ఇప్పుడు సుకుమారంగా చూసుకోవాలి కదా. ఇంతకీ బాబు ఎప్పుడు వచ్చేస్తాడు?
2: బాబని తెలుసా మీకు?
0: పోనీలే పాప, చూదు ఎప్పుడు వస్తుంది మన ఇంటికి. బుజ్జి బుజ్జి అడుగులు వేసుకుంటూ బొంగారు తల్లి ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వస్తుంది.
2: అవునవును, పుట్టగానే తప్పడడుగులు వేస్తూ వస్తుంది. కలిసి వచ్చే కాలానికి నడిచొచ్చి పిల్లలు పుడతారని సామెత.
0: సామెతల తర్వాత మనం పిల్లల కోసం ఏమైనా కొనాలి. ఎప్పుడు కొనాలి?
2: అబ్బా, ఇంకా 6 నెలలు ఆగాలండి పాపో బాబో పుట్టడానికి.
0: అబ్బా, 6 నెలల.
2: కళ్ళు మూసుకుని ప్రార్థించగానే పిల్లలు పుట్టేయడానికి నేనేం దేవతని కాదు. సరే గాని మీ అమ్మగారికి మీరు చెప్పండి, నాకు సిగ్గు.
0: ఓకే.
2: నేను పిన్నికి అమ్మకి చెప్పేశాను, అందరూ ఉదయం నుంచి ఒకటే ఫోన్లు, అభినందనలు.
0: మరి సరే, నేను చెప్పేస్తాను మిగతా వాళ్ళకి.
3: అమ్మా, సమీరమ్మా, ఇలా చూడు తల్లి, ఎన్ని కనకాంబరాలు పూసాయో. విరజాజులు చూడమ్మా, ఇవిగో మరువంతో కలిసి ఈ పూలు మాల కట్టుకుని తల్లో పెట్టుకో తల్లి.
2: ఎన్ని పూలు, సచ్చనిండా వచ్చాయి. వెంకన్న, ఎంత బాగుంది తోట. అరే, మామిడి చెట్టు బతికిందే, రాదేమో అన్నావు?
3: నా చేత్తో నాటిన ప్రతి మొక్క బతికి ఎదిగి ఫలాలను ఇస్తుందమ్మా.
2: నీ చెయ్యి అంత మంచిదన్నమాట. సరే పద, అయ్యగారికి క్యారేజ్ తీసుకుని వెళ్ళాలి.
3: అలాగేనమ్మా.
0: సమీరా,
2: వస్తున్నా.
0: ఎవరు వచ్చారో చూడు.
2: ఎవరు? కుమారన్నయ్యా.
1: బాగా కనిపెట్టేశావమ్మా.
2: మీ గురించి నా 3 నెలల నుంచి వర్ణించి వర్ణించి మీ రూపాన్ని నా కళ్ళ ముందు ఉంచేశారు.
0: విన్నావా? విన్నావట్రా, దీన్ని బట్టి నీకోసం ఎంతగా ఎదురు చూస్తున్నానో నీకు అర్థమైందా? సరే, పోయిన నెలే వస్తున్నావు, ఏమైంది విశేషం?
1: అవునరా శేఖర్,

0: ఐదేళ్ల ఎస్టాబ్లిష్మెంట్ వైండప్ చేసేసరికి కొంచెం లేట్ అయింది. ఏమా సమీరా, నీ ఆరోగ్యం బాగుందా? నాకు మేనకోడల్ని ఎప్పుడిస్తున్నావు?
1: అమ్మాయి గారు, రేపు వాళ్ళ అమ్మగారింటికి వెళ్తున్నారా డెలివరీకి? ఇంకా సేపట్లో ఆవిడ వస్తారు, తీసుకుని వెళ్తారు. ఇంకా మాకు మూడు ఎడబాటు.
0: ఆ మాత్రం ఎడబాటు లేకపోతే ఎలా? అప్పుడప్పుడు దూరంగా ఉంటేనే బంధం పటిష్టం అవుతుంది. అది సరే. అమ్మ సమీరా, ఏంటి మీ ఇల్లంతా తోటగా మార్చేశావు? నీకు అంత ఇష్టం ఆ చెట్లంటే?
2: చిన్నప్పటి నుంచి నాకు పూలు పక్షులు చెట్లు అంటే చాలా ఇష్టం అన్నయ్య. ఆ ఇష్టంతోటే కదా మాకున్న ఖాళీ స్థలంలో బోల్డ్ మొక్కలు పెంచాను. ఇప్పుడు ఇంత ఖాళీ స్థలం ఉంటే తోటగా మార్చనా అన్నయ్య?
0: కరెక్టే అనుకో, కానీ ఇంత స్థలం తోటకి వేస్ట్ చేసామో అనిపిస్తుంది.
1: సరే సరేరా, నువ్వు ఫ్రెష్ అవుతూ ఉండి భోజనం చేద్దాం, ముందు తర్వాత మాట్లాడుకుందాం.
0: అలాగేరా, ఫ్రెష్ అయ్యి వస్తాను. చూడు, నాకు మంచి ఇండియన్ ఫుడ్ కావాలి.
1: నీకెందుకురా, మా కమలమ్మ గారు చాలా బ్రహ్మాండంగా వంటలు చేస్తారు, రుచి చూస్తావు కదా. ఆ కమలమ్మ గారు, మా వాడు మీ వంటల రుచి చూసి అమెరికాలో ఇండియన్ వంటల రెస్టారెంట్ పెట్టేస్తానని, అంత బాగా చేయాలి. ఇంతకేం చేసావు వాళ్ళ?
3: వంకాయ ఉల్లికారం మజ్జిగ పులుసు. అయినా ఆ దేశాల్లో లాగా కూరగాయలు ఫ్రిడ్జ్ లో పెట్టి పెట్టి అమ్మరుగా బాబు, ఇక్కడైతే తోట నుంచి తాజాగా వస్తాయి, అందుకే వంటలు కమ్మగా ఉంటాయి.
1: నిజమే మీరన్నది. పైగా మన పెరట్లో కృత్రిమ ఎరువులు లేకుండా పెంచినవి, ఆ రుచి వేరు.
2: అయ్యగారికి నోరూరుతున్నట్టుంది.
1: కమలమ్మ గారు, మీరు భోజనం సిద్ధం చేయండి, ఆమె అలాగే ఆటపట్టిస్తూ ఉంటుంది.
3: అలాగే బాబు, ఇప్పుడే చేస్తాను.
1: చూడు ప్రేయసి, నోరు కాదు మనసు, నా మనసంతా నిన్నే కలవరిస్తోంది సుమి. ఇదిగో నువ్వు వెళ్తున్నావంటే నాకు చాలా బెంగగా ఉంది తెలుసా. మీ అమ్మని ఇక్కడికి రమ్మను, అసలు ఇక్కడే డెలివరీ చేసేయమను.
2: అమ్మ ఏమన్నా మంత్రసానా?
1: అబ్బా, అదేను, మన డాక్టరే కదా డెలివరీ చేసేది, అది ఇక్కడే చేసేయచ్చు కదా. మీ అమ్మ వాళ్ళ ఇంటికి దేనికి చెప్పు.
2: మొదటిసారి పురుడు పుట్టింట్లో చేయడం ఆచారం అంట.
1: ఆచారం లేదు, పాడు లేదు. నువ్వు మూడు నెలలు ఉండవంటే నాకెంత దిగులుగా ఉందో తెలుసా నీకు?
2: నాకు మాత్రం బెంగగా లేదా, మిమ్మల్ని విడిచి నేను మాత్రం ఉండగలనా? అయినా ఊరొదిలి వెళ్తున్నానా ఏంటి? ఈ ఊరే కదా, తిప్పి తిప్పి కొడితే 50 కిలోమీటర్ల దూరం. మీరెప్పుడు రావాలనుకుంటే వచ్చేయచ్చు.
1: ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎత్తుకొని వచ్చేస్తా. అయితే
2: పాపాయి పుట్టగానే నెల రోజులుండి వచ్చేస్తాను, సరేనా?
1: ఓకే, థ్యాంక్ యూ డియర్.
2: నేను వచ్చేదాకా మన తోట బాగా చూసుకోవాలి.
1: ఓకే.
2: వెంకన్న చూసుకుంటాడు అనుకోండి, మీరు కూడా మధ్య మధ్య చెక్ చేస్తూ ఉండాలి, సరేనా?
1: తప్పకుండా చేస్తాను. అదిగో కుమార్ వచ్చేసాడు, పద భోజనం చేద్దాం.
2: అలాగే.
0: చెల్లాయి లేకపోతే ఇల్లంతా బోసిగా ఉందిరా. ఎంతైనా ఆడవాళ్ళుంటే ఇల్లంతా కళకళగా ఉంటుంది.
1: అవునరా, ఇంతకుముందు ఎలా బతికానో నాకు గుర్తులేదు, కానీ సమీర వచ్చాక నా జీవితం చిత్రంగా మారిపోయింది. తనే నా లోకం, నా సర్వస్వం అయిపోయిందిరా. ఇవాళ ఇంకా వెంకన్న రాలేదు, చెట్లకు నీళ్లు పోయలేదు వీడు.
0: మీ వెంకన్న ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నాడు, మొక్కలన్నీ ఆరోగ్యంగా పచ్చగా ఉన్నాయిరా.
1: అవును, మా సమీర వెంకన్నని ఇంట్లో మనిషిలా చూస్తుంది. అతను కూడా మా ఇంటిని సొంత ఇంటిలా చూసుకుంటాడు, ముఖ్యంగా ఈ తోటని.
4: నమస్తే సార్.
1: నమస్తే. ఎవరు బాబు నువ్వు?
4: సార్, మా నాన్న వెంకన్న. పొద్దున్న మా నాన్నకి హార్ట్అటాక్ వచ్చింది, ఆసుపత్రిలో జాయిన్ చేశాము, మీకు చెప్పిపోదామని వచ్చాను.
1: అరేరే, హార్ట్అటాక్ వచ్చిందా? ఇప్పుడు ఎలా ఉన్నాడు?
4: సార్, ఐసీయూలో ఉన్నాడు. నిద్రలేచి బ్రష్ చేసుకొని టీ తాగుతూ ఉండగా ఒక్కసారిగా తబేల్మని పడిపోయాడు సార్. వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్ళాం.
1: అయ్యో, సరే బాబు నువ్వేం కంగారు పడకు. ఏ ఆసుపత్రి?
4: ఇంటి దగ్గర ఉంది, అదే మమతా నర్సింగ్ హోమ్ అని.
1: ఓకే ఓకే, నేను సాయంత్రం వస్తాను. ఇదిగో ఈ డబ్బు నీ దగ్గర ఉంచుకో, అవసరానికి ఉపయోగపడుతుంది, జాగ్రత్తనైనా సరేనా?
4: థ్యాంక్స్ సార్, వస్తాను.
1: పాపం వెంకన్నకి హార్ట్అటాక్ రావటం ఏమిటి? అతను లేకపోతే అసలు ఏంటో, నా కుడి చేయి విరిగినట్టుగానే ఉంది. ఎలా ఉన్నాడో ఏమో.
0: రే శేఖర్, నిజమే రా శేఖర్, మీ ఇంట్లో ఒక మనిషిగా నీకు అన్ని విషయాల్లో చేదుడు వాదుడుగా ఉన్నాడట కదా.

0: నీ ఆఫీస్కి క్యారేజ్ కూడా తెస్తాడట కదా, మరి ఇప్పుడు ఎలా?
1: అవన్నీ తర్వాత సంగతిరా, ముందు ఈ తోట ఎవరు చూస్తారు? అదే పాలు పోవటం లేదు, నాకు చెంబు నీళ్లు పోసే టైం కూడా లేదు. టైం ఉన్నా విపరీతమైన బాధకం. ఇప్పుడు ఏం చేయాలి?

0: సైకాలజీ నీకు తెలియదు. డబ్బు సంపాదించి చీరలు నగలు కొనిచ్చావంటే ఈ తోట పోయినా నిన్ను ఏమీ అనరు.
1: అంతేనంటావా?
0: అంతేరా.
1: మరి ఇప్పుడు ఈ చెట్టు కొట్టేయాలంటే వెంకన్న రావాలి కదా.
0: తోట పెంచడానికి తోటమాలి కావాలి గాని తుంచడానికెందుకురా. నువ్వు అను, నేను చూసుకుంటా. గుడ్, దట్ ఈస్ ద స్పిరిట్.
1: ఓకే.

0: కమలమ్మ గారు, మీ అబ్బాయి రాజుని పిలిచి అన్ని గుమ్మాలకి బంతిపూల మాలలు మావిడాకులు కట్టించండి. చెల్లాయి పాపాయిని తీసుకుని వస్తోంది, వాళ్ళకు దిష్టి తీయడానికి సిద్ధంగా ఉండండి. నా మేనకోడలకి ఘనస్వాగతం పలకాలి అన్నట్టు పక్కన లేడీస్ ఎవరైనా ఉంటే పిలవండి, వాళ్ళకి హారతివ్వాలిగా.
1: సమీరమ్మతో పాటు వాళ్ళ అమ్మగారు వస్తున్నారు బాబు, ఆవిడ చూసుకుంటారులే అవన్నీ.
0: అవును కదా, మర్చిపోయాను. సరే నేను వెళ్ళి పళ్ళు పూలు తీసుకుని వస్తాను, మీరు వాళ్ళకి కావాల్సినంత సిద్ధం చేయండి.
1: అలాగే.
2: సమీరా దిగు, ఇదిగో నా చేయి ఎందుకో.
3: ఇది ఎవరిల్లండి? ఎక్కడికొచ్చాం మనం?
2: ఎవరిల్లేమిటి, మనదే.
3: ఇలా ఉందేంటి ఈ షాపులేంటి, తోటేది ఇక్కడ తెల్ల గులాబీ గార్డెన్లా పెంచాడు కదా వెంకన్న, ఏది ఏం చేశారు?
2: సమీరా మనం సావకాశంగా అన్ని విషయాలు మాట్లాడుకుందాం, ముందు లోపలికి రా.
3: ముందు చెప్పండి, నా తోటేది, నా పూల మొక్కలు అన్ని ఏమయ్యాయి? వెంకన్న ఎక్కడ?
2: వెంకన్నకి ఆరోగ్యం బాగాలేదు, రావటంలే.
3: వెంకన్నకి ఆరోగ్యం బాగాలేదా, ఏమైంది?
2: కంగారేం లేదు, జస్ట్ మైల్డ్ హార్ట్ అటాక్, ఇప్పుడు బాగానే ఉన్నాడు. నువ్వేం ఆందోళన పడకు, ముందు పద లోపలికి.
3: అది కాదండి, వెంకన్నకి ఏమైందో చెప్పండి.
4: అమ్మా సమీరా, ఈ సమయంలో ఆందోళన మంచిది కాదు, ముందు లోపలికి పద. అదిగో కమలమ్మ గారు హారతి తెస్తున్నారు. కమలమ్మ ఆ హారతి ఇలా ఇవ్వండి.
1: అమ్మా ఇదిగో హారతి.
4: సమీరా ఇదిగో. అమ్మయ్యా ఇంక లోపలికి రండి.
3: ఏమండి ఇల్లంతా కొత్తగా ఉంది, ఇంత విశాలంగా ఉందేంటి?
2: అవును సమీరా. ఎలా ఉంది మన ఇల్లు చెప్పు, మొత్తం రీమోడల్ చేశాను కదా, బాగుందా?
3: చాలా బాగుంది, ఇల్లంతా చల్లగా ఉంది. కానీ తోట
2: ఇల్లంతా ఏసీ చేయించాను, నువ్వు అది గమనించాలి.
3: చల్లని గాలిచ్చే చెట్లు నా పూల మొక్కలు తీసేసి ఏసీ చేయించారా?
2: అంటే నీ పూల మొక్కలు ఎక్కడికి పోలేదు, ఇలారా చూయిస్తాను, ఇలారా ఇలారా. ఇదిగో ఇదిగో ఈ బాల్కనీలో కుండీల్లో ఎంత ఆరోగ్యంగా ఉన్నాయో చూడు, ఉజ్జి ఉజ్జిగా భలే ఉన్నాయి కదా.
3: మరి నా జామ చెట్టు, మామిడి చెట్టు, సపోటా, ఇవన్నీ ఎక్కడండి?
2: సమీరా అవన్నీ పురుగు పట్టాయి, తీయించేశాను. ఇదిగో చూడు అవన్నీ మనకు బయట దొరుకుతాయి, ఒక మామిడి చెట్టు మాత్రం చూడు అలాగే ఉంది. మామిడాకులు కాయలు వస్తాయి కదా, అందుకని ఉంచేశాను. మీ అన్నయ్య కుమార్ సలహాతోటి ఇలా పగడీలు కట్టి అద్దెకిచ్చేశాను చూడు. నెలకి ఓయ్ నెలకి 2 లక్షల రూపాయలు అద్దె వస్తుంది అదనంగా. పాపాయికి నగలు కూడా కొన్నాను, చూపిస్తాన్రా.
3: కానీ నా మనసు అంగీకరించడం లేదండి, ఇల్లంతా ఏమిటో శూన్యంగా అనిపిస్తుంది.
2: సమీరా
3: ఈ కిటికీ దగ్గర నిలబడి అందుకుంటే చేతికి అందేది జాజి కొమ్మ, ఎన్ని పూలు మాల కట్టి పెట్టుకున్నాను, దాని పక్కన ఎర్రమందారు, అరచేతి మందాన పూసేది కదా, రోజు దేవుడికి పూలు పెడితే ఎంత అందంగా ఉండేదో.
4: అమ్మా సమీరా,
2: సమీరా
4: నువ్వు అనవసరంగా ఎక్కువగా ఆలోచిస్తున్నావు, ఇంకా 3 నెలలు కూడా రాలేదు పాపాయికి, ఈ సమయంలో ఆందోళన పెట్టుకోకూడదు, మానసికంగా విశ్రాంతిగా ఉండాలి. అయినా ఏమైంది ఇప్పుడు, బాల్కనీలో కుండీలలో చక్కగా ఎదుగుతున్నాయి కదా మొక్కలు.
2: అవును,
4: ఇంకో 10 రోజులు పోతే బోలెడు పూలు వస్తాయి. బయట మామిడి చెట్టుంది, ఇంకేం కావాలి, చెట్లు పెంచుకోవడం అంటే సామాన్యమా?

0: బోలెడు చాకరీ చెయ్యాలి. పసిపిల్లతో నువ్వు చేయగలవా చెప్పు.
1: నా మాట విని ఆలోచనలు మాని ప్రశాంతంగా ఉండు. అల్లుడు పాపాయికి నగలు కొన్నానంటున్నారు కదా, వెళ్ళి చూడమ్మా.
2: అవును,
1: చూడు.
2: నన్ను చూయిస్తాంరా.
1: వెళ్ళమ్మా.
3: అలాగేనమ్మా.
4: అమ్మా, సమీరమ్మా.
3: ఎవరు? వెంకన్న, నువ్వా? ఎలా ఉన్నావు? నీ ఆరోగ్యం బాగుందా? అబ్బా, ఎంతకాలమైంది నిన్ను చూసి.
4: బాగున్నాను తల్లి. పాపాయితో మీరు రాగానే వచ్చి పాపను చూడాలి అనుకున్నాను. హాస్పిటల్ నుంచి వచ్చి కొంచెం కోలుకోగానే పక్షవాతం వచ్చింది.
3: అయ్యో,
4: కుడికాలు చెయ్యి పనిచేయలేదు. మందులు మసాజులు అన్నీ అయ్యి ఇప్పుడు బాగానే ఉన్నాను. మిమ్మల్ని పాపని చూడాలని ఆత్రంగా వచ్చానమ్మా. ఇల్లు చూసి ఆశ్చర్యపోయాను. చాలా మారిపోయింది. చెట్లన్నీ కొట్టేశారమ్మా.
3: ఏం చెప్పమంటావు వెంకన్న? నేను డెలివరీకి వెళ్ళొచ్చిన 3 నెలల్లో మీ అయ్యగారు చేసిన నిర్వాకం ఇది. నాకు బాధగానే ఉంది. ఏం చెప్పు. నీళ్లు పోయాలన్నా, మందులు వేయాలన్నా, ఎరువులు వేయాలన్నా నాకెలా కుదురుతుంది? నువ్వు రావడం లేదు కదా. నేను ఈ చాకరీ చేయలేకపోతున్నాను. పాప పనులతోటి అయిపోతుంది. నాకు తలుచుకున్నప్పుడు మాత్రం బాధగా ఉంటుంది. అన్నట్టు బాల్కనీలో కుండీల్లో కొన్ని మొక్కలున్నాయి. ఇప్పుడు వంట మనిషి, పని మనిషితో పాటు అయ్యగారికి క్యారేజీ తీసుకెళ్ళడానికి డ్రైవర్ ఉన్నాడు. ఒక విధంగా హాయిగా ఉంది. వెంకన్న, టీ తాగుతావా?
4: వద్దమ్మా, నాకేమీ వద్దు. పాపను చూడాలని వచ్చాను. పాప ఏదమ్మా?
3: పడుకుంది వెంకన్న. వాళ్ళ నాన్న దానికోసం ఖరీదైన వెయ్యాల మెత్తటి పరుపు స్పెషల్గా చేయించారు. బారసాలు ఘనంగా చేసి బోలెడు నగలు కొన్నారు. 500 మంది వచ్చారు తెలుసా. పాపం అయ్యగారు నువ్వు లేవని చాలా బాధపడ్డారు.
4: చాలా సంతోషం తల్లి. మీరు సుఖంగా 100 ఏళ్ళు ఆనందంగా ఉండటం కన్నా ఏం కావాలి నాకు? ఒక్కసారి పాపను చూడొచ్చా? ఈ గౌను పాప కోసం తెచ్చానమ్మా.
3: అయ్యో, చూడొచ్చా అని అడుగుతావేంటి వెంకన్న? ఉండు, తీసుకొస్తాను, కూర్చో.
4: అందమైన తోట, నా చేతులతో స్వయంగా నాటి పెంచిన చెట్లు. డబ్బు మనిషిని ఎలా మార్చేస్తుంది?
3: ఇదిగో వెంకన్న, నా బంగారు తల్లి.
4: అరేరే బంగారు దాదా, బంగారు బొమ్మ. ఈ పేద తాత తెచ్చిన గౌను వేసుకుంటావా పాప? అమ్మగారు వెళ్ళిపోయారా?
3: ఆ, వెళ్ళిపోయింది వెంకన్న. నాన్నని చూసుకునేవాళ్ళు లేరని వెళ్ళింది.
4: అయ్యగారి స్నేహితుడు కుమార్ బాబు వెళ్ళిపోయారా?
3: ఆ, ఆయన వేరే ఇల్లు కొనుక్కున్నారు, అక్కడికి వెళ్ళారు.
4: పోనీలేమ్మా. ఇదిగో పాపాయి, మరి నేను వెళ్ళొస్తానమ్మా.
3: భోజనం చేసి వెళ్ళు వెంకన్న.
4: వద్దమ్మా, కడుపు నిండిపోయిందమ్మా.
3: అలాగే, జాగ్రత్తగా ఉండు వెంకన్న. ఇందా ఈ డబ్బులు తీసుకో, దేనికన్నా ఉపయోగపడతాయి.
4: వద్దమ్మా, నా కొడుకు నన్ను కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. ఉంటానమ్మా, అయ్యగారికి నా నమస్కారాలు చెప్పండి.
3: అలాగే వెంకన్న, జాగ్రత్తగా వెళ్ళు. హలో, ఎవరు? ఓ, కుమార్ అన్నయ్య. ఏంటి, ఈ మధ్య రావడమే లేదు? ముంబై వెళ్ళారా? ఎప్పుడొస్తారు? ఓ, అలాగా. 2 నెలలైంది మీరు వెళ్ళి. మీ మేనకోడలు బెంగపెట్టుకుంటుంది. సరే, టైంకి భోజనం చెయ్యి. హెల్త్ జాగ్రత్త అన్నయ్య. ఉంటాను.
2: సమీరా, ఏంటి సడన్ గా ఉరుముతోంది? వర్షం పడుతోందా?
3: ఆ కిటికీ రెక్క తీసి చూడండి. ఉండండి, నేను

0: చూస్తాను. అరేరే, వర్షం మొదలైంది, కొంచెం చలి కూడా వేస్తుంది కదూ. పాపాయికి స్వెటర్ వేస్తాను. అలాగే అన్నట్టు నిన్న కూడా మొక్కలకి నీళ్లు పోయలేదండి. కుండీలు కొంచెం గోడ వైపు జరపండి, వాన పడితే కాస్త నీళ్లు పడతాయి. ఏమండి, గాలి వాన ఉధృతంగా ఉన్నాయి. మామిడి చెట్టుకి ఏం కాదు కదా.
1: ఏమి కాదు సమీరా, నువ్వు పడుకో.
0: కాదండి, నాకెందుకో భయంగా ఉంది. ఒకసారి వెళ్ళి చూసొస్తాను.
1: వద్దు వద్దు, నా మాట విను. ఈ సమయంలో ఈ చల్లగాలిలో బయటికి వెళితే జబ్బు చేస్తుంది. పైగా పాపాయికి ఫీడ్ చేస్తున్నావు కదా, దానికి జలుబు చేస్తుంది, అర్థం చేసుకో.
0: తడవం లేండి, అలా గోడవారిగా ఒక్కసారి వెళ్ళి చూస్తాను. స్వెటర్ వేసుకుని మఫ్లర్ కట్టుకుని వెళ్తాను. ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి.
1: వద్దు సమీరా, వద్దు, నా మాట విను.
0: ప్లీజ్ ప్లీజ్ నన్ను ఆపకండి. చూసారా, బాల్కనీలో మొక్కలే ఇంతగా ఊగిపోతూ ఉంగిపోయాయి. పెరట్లో మామిడి చెట్టు ఏమైందో. అయ్యో, ఇవాళ పూలు తెంపలేదు, అన్ని నేలు రాలిపోయాయి.
1: పర్వాలేదులే సమీరా, నా మాట విను. వాన గాలి ఇవన్నీ ప్రకృతి సహజం. గాలికి పూలు రాలతాయి, వానకు చెట్లు తడుస్తాయి, మామూలే కదా. ఎన్నిసార్లు చెప్పండి నీకు.
0: వట్టి వాన కాదు, ఉరుములు మెరుపులతో కురుస్తుంది. నాకేంటో భయంగా ఉంది. మామిడి చెట్టు పూత కూడా వచ్చింది, అంతా పడిపోతుందో ఏమిటో.
1: ఏమీ కాదని చెబుతున్నాను కదా, చెట్టు బలంగా ఉంది. ఈ గాలి దాన్ని ఏమి చెయ్యదు, చెయ్యలేదు. నా మాట విని సమీరా, వద్దు.
0: వదలండి నన్ను, నేను వెళ్ళాలి. నా ప్రాణం, నా సర్వస్వం అనుకున్న తోటంతా పాడు చేశారు. పాపం వెంకన్న ఎంత కష్టపడి పెంచాడు, కనీసం అతని శ్రమకి గుర్తుగా ఒక్క చెట్టు కాపాడుకోవాలి నేను.
1: సమీరా వద్దు, సమీరా, సమీరా వద్దు.
2: డాక్టర్ డాక్టర్, ఎలా ఉంది నా భార్యకి?
3: చెట్టు కొమ్మ విరిగి తల మీద పడింది. కొమ్మ బాగా బలంగా ఉండడంతో దెబ్బ గట్టిగా తగిలింది. పర్లేదు, కంగారు పడకండి, తగ్గిపోతుంది. కానీ కొంచెం టైం పడుతుంది
2: సార్. జ్వరం బాగా ఉన్నట్టుంది సార్, అసలు కళ్ళు తెరవటం లేదు.
3: వానలో తడిసారు కదా, జ్వరం వచ్చింది. యాంటీబయాటిక్ ఇచ్చానుగా, తగ్గిపోతుంది
2: సార్. సార్ నా సమీరకి ఏమీ కాదుగా సార్.
3: శేఖర్ గారు ధైర్యంగా ఉండాలండి, ఏం కాదు. టైంకి మందులు ఇవ్వండి, నేను మళ్ళీ ఉదయం వచ్చి చూస్తాను. ఈలోగా మీకేమైనా సాయం కావాలంటే సిస్టర్ ఉంటారుగా, అడగండి. అన్నట్టు పేషెంట్ దగ్గర ఎవరుంటారు?
2: నేనే ఉంటాను సార్, నేనే ఉంటాను. వాళ్ళ అమ్మగారు కూడా వస్తున్నారు.
3: గుడ్ గుడ్, జాగ్రత్తగా చూసుకోండి, ఉంటాను.
2: అయ్యో, ఎంత చెప్పినా వినకుండా ఆ వర్షంలోకి వెళ్ళావు. ఎంత పని జరిగిందో చూడు సమీరా, త్రుటిలో తప్పింది ప్రమాదం. లేకుంటే చెట్టు మీద పడిన పిడుక్కి చెట్టుతో పాటు నువ్వు కూడా. నేను ఆ సంఘటన కూడా ఊహించలేను. సమీరా, సమీరా.
4: బాబు శేఖర్, ఏమైంది నా తల్లికి, ఎలా ఉంది?
5: ఏమైంది శేఖర్, పాప ఏది? హాస్పిటల్లో ఉండాల్సిన ప్రమాదం ఏం జరిగింది?
2: మావయ్య గారు, అత్తయ్య మీరు కంగారు పడకండి, తనకేం కాలేదు, రేపటికి తగ్గిపోతుంది.
4: అసలు ఏం జరిగిందయ్యా?
2: ఏం జరిగిందంటే, చెప్పినా కూడా వినకుండా ఉరుములు మెరుపులతో వర్షం పడుతుంటే మామిడి చెట్టు ఏమైపోతుందో అని కంగారు పడుతూ బయటికి వెళ్ళింది మావయ్య గారు. సరిగ్గా అప్పుడే పెద్ద శబ్దంతో పిడుగుపడింది. అది చెట్టు మీద పడింది. చిన్నగా మంటలు వచ్చి చెట్టు పడిపోయింది. ఆ పట్టంతో కొమ్మొకటి ఇదిగో మన సమీరి తల మీద పడింది. అదృశ్యవశాత్తు తన వెనకాలే వెళ్ళిన నేను బలంగా లాగేశాను, లేకపోతే చాలా ప్రమాదం జరిగేది. భయంతో స్పృహ తప్పింది సమీరకి. వెంటనే హాస్పిటల్కి వచ్చేసాను. పాపేమో కమలమ్మ గారి దగ్గర ఉంది మావయ్య గారు.
4: ఎంత పని జరిగిపోయింది, అదృష్టం బాగుంది కాబట్టి నా కూతురు మీద చెట్టు కొమ్మ పడింది. ఆ పిడిగే దాని మీద పడి ఉంటే ఇంటికేం కాలేదు కదా. మామిడి చెట్టు కొమ్మలు బాల్కనీ మీదకి విస్తరించాయి కదా.
2: లేదండి, లేదు, దేవుడి దయ వల్ల అలాంటి ప్రమాదం జరగలేదు.
5: అమ్మా సమీరా, అమ్మా సమీరా.
2: తల్లి,
5: లే తల్లి. అమ్మా సమీరా, నేనమ్మా, నాన్నను.
6: అవును శేఖర్, ఈ విషయం మీ అమ్మగారు వాళ్ళకి తెలిసిందా? వాళ్ళు అమెరికా నుంచి ఎప్పుడు వస్తున్నారు?
2: వచ్చేస్తారండి, వచ్చే నెల వస్తారు. అంటే వాళ్ళు కూడా పాప కోసం బెంగ పెట్టుకున్నారట, వస్తున్నారు.
6: నువ్వేమైనా తిన్నావా బాబు?
2: డ్రైవర్తో

0: టిఫిన్ పంపిస్తుందిలేండి కమలమ్మ.
1: నువ్వింటికి వెళ్ళి విశ్రాంతి తీసుకో, రాత్రంతా ఇక్కడే ఉన్నావు కదా, మేం చూసుకుంటాం అమ్మాయిని.
0: వద్దండి, నాకేం పర్లేదు, మీరెళ్ళండి ఇంటికి, పాపను చూసుకోండి, నేను ఇక్కడ ఉంటాను.
2: ఏమండి, మామిడి చెట్టు బాగుంది కదూ, బోలెడి కాయలొస్తాయి కదా.
0: అవును వస్తాయి, నువ్వు పడుకో సమీరా.
2: ఇంకెక్కడ చెట్టు అండి, నా కళ్ళ ముందే బగబగ మండుతూ కుప్పకూలిందిగా నా చెట్టు, నా చెట్టు.
0: బాధపడకు సమీరా, వెంకన్నని పిలిచి ఈ తుఫాన్ తగ్గాక 4 మామిడి చెట్లు నాటిస్తాను, బాధపడకు ప్లీజ్.
2: లేదండి, మొట్టమొదట నా చేతులతో నీళ్లు పోసా నా చెట్టుకి, ఆ పాడు తుఫాను నా ఇంటి మహాలక్ష్మిని తీసుకుపోయింది.
1: సమీరా బాధపడకు తల్లి, నువ్వు అలా బాధపడుతూ అనారోగ్యంతో ఉంటే నాన్నగారు దిగులు పడుతున్నారు, అసలే ఆయన ఆరోగ్యం కూడా బాగోలేదు.
2: క్షమించమ్మా, ఎంత ప్రయత్నించినా నా కళ్ళ ముందు జరిగిన సంఘటన మర్చిపోలేకపోతున్నాను. పచ్చని చెట్టు ప్రకృతి బీభత్సానికి ఎలా కుప్పకూలిందో తలుచుకుంటే గుండె వణికిపోతుంది.
1: మనం ఏం చేయగలం చెప్పు, ప్రకృతి ముందు మానవుడు నిస్సహాయుడు కదా.
2: ప్రకృతి, వృక్షాలు ప్రకృతిలో భాగమే కదమ్మా.
3: భాగమే కానీ ప్రకృతి చేసే విలయతాండవం ముందు చెట్లు నిలవగలవా అమ్మా? అయినా నువ్వు ఒక్క విషయం గమనించు సమీరా, ఆ చెట్టు కొమ్మలు బాల్కనీ మీదకు విస్తరించాయి, ఆ పిడుగు బాల్కనీ మీద పడి ఉంటే ఎంత ప్రమాదం జరిగేది. అది జరగకుండా చెట్టు కాపాడింది, తను బూడిదిగా మారి నీ ఇంటిని నిలబెట్టిందమ్మా. చెట్టు పోతే మరే చెట్టు నాటుకోవచ్చు, ఇంకేదన్నా జరిగి ఉంటే. అందుకేనమ్మా, ఇంకా ఆలోచనలు మానేసి భవిష్యత్తులో ఏం చేయాలో ఆలోచించు, జాగ్రత్తగా ఉండమ్మా, నీ ఆరోగ్యం చూసుకో, పాపను చూసుకో. మరి నేను అమ్మ వెళ్ళిరామా, నా మందులు కూడా తీసుకోకుండా ఉన్నపాటిని ఇలా వచ్చేసాము.
1: అవునమ్మా, నాన్నగారికి రేపు డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ కూడా ఉంది, అనవసరమైన ఆలోచనలు మాని ఆరోగ్యంగా ఉండు. మీ అత్తగారు మామయ్య గారు వచ్చాక మీ ఇంట్లో నీకు తోడుగా ఉంటామన్నారు, సరేనా?
2: సరేమ్మా, వెళ్ళిరండి. నాన్న జాగ్రత్త.
3: అలాగే తల్లి, మరి వస్తాము. శేఖర్ వస్తామయ్యా, అమ్మాయి జాగ్రత్త.
0: అలాగే.

0: సమీరా, ఇంతవరకు జంతువుల్ని ప్రేమగా పెంచుకుంటే విశ్వాసంతో ఉంటే యజమానుల్ని కాపాడతాయని తెలుసుకున్నాను. కానీ ఇప్పుడు తెలిసింది సమీరా, చెట్లను కూడా కాపాడుకుంటే అవి విశ్వాసంతో మనల్ని కాపాడతాయని. నీకు నేను ప్రామిస్ చేస్తున్నాను, మనం త్వరలో మరో మంచి ఇల్లు కొనుక్కుందాం. ఇల్లు చిన్నగా ఉన్నా చుట్టూ పెద్ద తోట పెంచుకుందాం, సరేనా?
1: ఆ పిడుగు నా మీద మన ఇంటి మీద పడి మన జీవితాలు బుగ్గి చేయకుండా కాపాడింది. కాయలు పళ్ళు ఇస్తుంది అనుకున్నాను, శుభకార్యాలకు తోరణాలు కట్టుకోవచ్చు అనుకున్నాను, కానీ మనలను ఒక ప్రమాదం నుంచి రక్షించడానికి తనని తాను దహించుకుంటుందని తెలిసా నువ్వు దుఃఖం ఆగడం లేదండి.
0: సమీరా, సమీర్ బాధపడకు. సమీరా, నువ్వు బాధపడితే నాకు కూడా. ప్లీజ్ ప్లీజ్, నీ ఆరోగ్యం నాకు ముఖ్యం. పాపాయి కోసమైనా నువ్వు ఆ చెట్టు మీద బెంగ పెట్టుకోవడం మానేసి కుదుట పడాలి. సమీరా చూడు, మీ అమ్మగారికి నాన్నగారికి మాటిచ్చాను నేను, నిన్ను నా ప్రాణంలా చూసుకుంటాను అని చెప్పాను. నువ్వు ఇలా అస్తమానం దాని గురించి ఆలోచిస్తూ ఆరోగ్యం పాడు చేసుకుంటే ఎలా చెప్పు.
1: ఎంత ప్రయత్నించినా నా వల్ల కావడం లేదు.
0: ప్లీజ్ ప్లీజ్ కంట్రోల్ కంట్రోల్ కంట్రోల్. ఇంత సెన్సిటివ్గా ఉండకూడదు సమీరా, కొంచెం గుండె గట్టిగా చేసుకోవాలి. చూడు, అన్ని పనులు వాయిదా వేసి నేను నీ దగ్గరే ఉంటున్నాను కదా, 10 రోజుల నుంచి ఉంటున్నా. పాపాయి చూడు.

0: ఎలా ఉందో పాపం, బిక్క చచ్చిపోయి ఎలా చూస్తుందో. దానికోసమైనా నువ్వు మామూలు మనిషి కావాలి సమీరా.
1: హలో శేఖర్.
0: హలో డాక్టర్ గారు, నమస్కారం.
1: నమస్తే. నమస్తే. హలో సమీరా.
2: డాక్టర్.
1: ఏమా, ఎలా ఉన్నావు? ఏది, కొంచెం పల్స్ చూడండి.
2: బాగానే ఉన్నాను డాక్టర్. మీరు మందులు ఇస్తున్నారుగా.
1: నేను మందులు ఇవ్వడం కాదమ్మా, నువ్వు టైంకి వేసుకుంటున్నావా? ఏది, గాయం చూడండి. చూడమ్మా, నువ్వు ఆలోచనలు మానాలి. తల మీద గాయం కదా, ఆలోచనలు ఉధృతం అయితే లేనిపోని ఆరోగ్య సమస్యలు వస్తాయి. సమీరా, కొంచెం తల వంచు. అలా, ఇదిగో బ్యాండేజ్ కట్టేస్తున్నానుగా, రేపటికల్లా తగ్గిపోతుంది. నువ్వు ప్రశాంతంగా ఉండాలమ్మా.
2: అలాగే డాక్టర్.
0: డాక్టర్ గారు, ఎలా ఇప్పుడు?
1: డోంట్ వరీ శేఖర్. చూడండి, డాక్టర్ చేసే వైద్యానికి పేషెంట్ సహకారం చాలా అవసరం. ఆమెకి విశ్రాంతి ఇవ్వండి. అనవసరంగా జరిగిన సంఘటన గుర్తు చేసుకుని మళ్ళీ మళ్ళీ బాధపడకుండా చూడండి. సమీరా, నేను ఇచ్చిన మందులు రెగ్యులర్గా వాడాలమ్మా. శేఖర్ గారు, మరి నేను వెళ్తాను.
0: థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.
2: పిచ్చి డాక్టర్, బాధపడద్దు అంటాడు. ఎలా ఉంటాను బాధపడకుండా? నా కళ్ళ ముందు నుంచి ఆ దృశ్యం పోకపోతే నేనేం చేయను.
0: సమీరా, సమీరా ప్లీజ్ కంట్రోల్, కంట్రోల్. మర్చిపోవాలి. చూడు, నువ్వు నా మాట విని, అంతా మర్చిపో. మనం ఎక్కడికన్నా వెళదాం, నా మాట విను. సిమ్లా, డార్జిలింగ్, అలాంటి చోటికి తీసుకెళ్తాను. అన్నీ మర్చిపోయి ఆనందంగా గడుపుతాం సమీరా, ప్లీజ్.
2: మీ పిచ్చి గారిని ప్రకృతిని చూసినప్పుడు నా చెట్టు గుర్తుకు రాదా మరి?
0: ఓకే ఓకే, అయితే ఢిల్లీ వెళ్దాం సరేనా? పుణ్యక్షేత్రాలు వెళ్దాం సరేనా?
2: ఎందుకంటే నా ఇల్లే ఒక నైమిషారణ్యంలా ఉండేది, అది లేదు ఇప్పుడు, అన్ని పోయాయి.
0: సమీరా ప్లీజ్, నన్ను క్షమించు సమీరా, నన్ను క్షమించు. నువ్వు ఎంతో ప్రేమించిన తోటని మూర్ఖంగా పాడు చేశాను. సమీరా కంట్రోల్, కంట్రోల్. డబ్బు కోసం పచ్చని చెట్లను కొట్టించాను. నాకు కొద్దిగా టైం ఇవ్వు, నీకోసం ఒక అందమైన తోట కొంటాను, అందులో నువ్వు కోరినట్లుగా చెట్లు నాటిస్తాను. ప్లీజ్ నన్ను నమ్ము.
2: అవన్నీ ఎలా కాపాడుకోగలవు? ఇంత డబ్బు సంపాదించారు, మామిడి చెట్టును కాపాడుకోగలిగావా?
0: చూడు, నాకిప్పుడు కనువిప్పు కలిగింది. మనిషికి డబ్బే ముఖ్యం అనుకున్నాను, కానీ డబ్బు కన్నా ఈ ప్రపంచంలో ముఖ్యమైనవి ఎన్నో ఉన్నాయని తెలిసింది. పెద్దలు వృక్షో రక్షతి రక్షిత హాని ఎందుకన్నారో ఇప్పుడు అర్థమైంది సమీరా. సరే, అయిందేదో అయింది. చెప్పాగా, మంచి మామిడి తోట కొంటాను, మంచి ఇల్లు కట్టించి చుట్టూ తా తోట పెంచుతాను. సరేనా? నా మాట నమ్ము. కమలమ్మ గారిని కాఫీ చేయమని చెబుతాను, టాబ్లెట్ వేసుకుని వేడి కాఫీ తాగు. ప్లీజ్ నా మాట విను.
2: నాకేం వద్దండి, అలాగో ఉంది, కళ్ళు
0: తిరుగుతున్నాయి. కళ్ళు తిరగటం ఏంటి సమీరా? కొంచెం పాలు తాగుతావా, కొంచెం పాలు తాగుతావా, కొంచెం అలా నోటి దొరుకుతారు, కొద్దిగా కొద్దిగా,
2: వద్దు
0: కొంచెం.
2: ఏమండి
0: సమీరా, ఏం కాదు సమీరా, ప్లీజ్. కమలమ్మ గారు,
3: బాబుగారు పిలిచారండి.
0: సమీరకి ఏదో అయింది, చూడు కళ్ళు తెరవటం లేదు. మీరు చూస్తూ ఉండండి, నేను వెళ్ళి డాక్టర్ని పిలుచుకొస్తాను. ఇప్పుడే వెళ్ళాడు పాపం డాక్టర్ గారు.
2: అండి, మామిడి రసం తాగుతాను, ఎంత బాగుంటుందో. బోలెడు బలం కూడా.
0: సమీరా, సమీరా, అయ్యో ఏమైంది నీకు? ఇలా చూడు, నేను శేఖర్ని, ఇలా చూడు.
2: వెంక వెంకన్న వచ్చాడండి, రెండు చేతుల్లో బోలెడు మొక్కలు. చూడండి చూడండి
0: సమీరా,
2: ఎంత బాగున్నాయో.
0: సమీరా నా చేయి వదులు, నన్ను వెళ్ళని, డాక్టర్ని తీసుకొస్తాను సమీరా, వెళ్ళని.
2: పదండి మనమే వెళ్దాం, అక్కడి నుంచి సిమ్లా

0: డార్జిలింగ్, కొడైకెనాల్, ఇంకా ఇంకా ఇంకా చాలా చోట్లకి. ఎక్కడ ఎక్కడ ప్రకృతి ఉంటుందో అక్కడికి వెళ్దాం పదండి.
1: సమీరా లేవకు, నా మాట విను, పడుకో పడుకో సమీరా. నా వైపు చూడు, ఇదిగో ఇదిగో, నన్ను అన్యాయం చేయకు, నన్ను అన్యాయం చేయకు. నువ్వు లేకుండా నేను బతకలేను సమీరా, బతకలేను సమీరా, సమీరా.

0: సమీరా, నీ గుర్తుగా నాకు మిగిల్చి వెళ్ళిపోయిన నీ కూతుర్ని ఎంత ప్రేమగా చూసుకున్నానో చూస్తున్నావుగా. బంగారం లాంటి అల్లుడు, రత్నం లాంటి కూతురు, మనవరాలు ఎంత ముచ్చటగా ఉన్నారో తెలుసా? తాతయ్య తాతయ్య అంటూ నన్ను క్షణం వదలరు. అవును సమీరా, మన అమ్మాయికి 50 ఎకరాల మామిడి తోట కొనిచ్చాను. ఆ తోట పేరు నీ పేరే, నమ్ము. ప్రకృతి మనిషి వేరువేరు కాదు. అవును, ప్రకృతి మనిషి వేరువేరు కాదు. ప్రకృతి మనిషి మమేకమై జీవిస్తేనే ఈ ప్రపంచం అభివృద్ధి సాధిస్తుంది, దేశం సస్యశ్యామలమవుతుందని తెలుసుకున్నాను. అవును సమీరా, బాగా స్ఫుటంగా తెలుసుకున్నాను.
1: ఇంతవరకు తోటమాలి నాటకం విన్నారు. రచన శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి, నిర్వహణ శ్రీ కళాకృష్ణమూర్తి, పర్యవేక్షణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి నిలయంలో సమయం 12 గంటలకు వస్తుంది. మరికొన్ని క్షణాల్లో హిందీలోను ఆంగ్లంలోను వార్తా ప్రసారం. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. స్టూడియోల సమయం 12:11. నేను మీషాయిలు. మీ అందరికీ యువతన కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఓకే, ఈరోజు ఒక స్పెషల్ ఉంది కదా, అందరికీ తెలిసిందే. చిన్నపిల్లలైతే ఈరోజు అబ్బా హాలిడే దొరికిందబ్బా అనుకుంటారు, ఇంకా పెద్దవాళ్ళకు కూడా నేషనల్ హాలిడే. హాలిడే అని ఒక రకంగా చూసుకోవడం కొంచెం తప్పే అనుకోండి, కానీ ఇది కొంచెం నేషనల్ ఫెస్టివల్ అండ్ ఆల్సో ఒక పెద్ద వ్యక్తి, ఒక మంచి వ్యక్తి, అన్ని సేవలు చేసిన ఒక వ్యక్తి గాంధీ, మన మహాత్మా గాంధీ జయంతి ఈరోజు. సో ఆయన గురించి మాట్లాడుకునే ముందు మీకోసం ఒక పాఠం.

0: సర్వజనహితం నా మతం. అంటరానితనాన్ని అంతఃకలహాలని అంతం చేసేందుకే నా ఆయువంతా అంకితం. హే రామ్.
1: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం, మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
2: ఈరోజు అక్టోబర్ 2 మన దేశానికి చాలా ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే ఈరోజే మన మహాత్మాగాంధీ జయంతిని జరుపుకుంటాం కాబట్టి. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ డే ఆఫ్ నాన్ వైలెన్స్ అంటే అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా జరుపుకుంటారు. అయితే ఆయన జీవితంలో ఇది చాలా ఇంపార్టెంట్ పార్ట్. మనం అనుకోవచ్చు నాన్ వైలెన్స్ ఇప్పుడే ఎందుకు జరుపుకుంటారు అండ్ గాంధీ బర్త్డే అప్పుడే ఎందుకు అని చెప్పేసి ఒక డౌట్ రావచ్చు. ఈ రెండింటి సంబంధం ఏంటంటే అక్టోబర్ 2 గాంధీ పుట్టినరోజు. ఆయన జీవితంలో అహింస, సత్యం చాలా ముఖ్యమైన విలువలు. అందుకే 2007 ఐక్యరాజ్య సమితి అక్టోబర్ 2 ఇంటర్నేషనల్ డే ఆఫ్ నాన్ వైలెన్స్గా ప్రకటించింది. గాంధీ గురించి మనం చాలా విషయాలు వింటూనే ఉంటాం, కానీ ఆయన చిన్నప్పుడు జరిగిన ఒక సంఘటన చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అయితే ఆయన తన జీవితంలో చేసిన ఒక తప్పును తన తండ్రికి చెప్పడానికి భయపడుతూ ఉంటారన్నమాట. మాటల్లో చెప్పలేకపోయినా అట్లీస్ట్ రాసి చెప్దామని ఒక లేఖ రాసి తన తప్పును ఒప్పుకున్నారు. ఆ లేఖను తండ్రికి ఇచ్చారు. ఆయన తండ్రి ఆ లేఖ చదివి కోపంతో కొట్టలేదు, ఏం మాట్లాడకుండా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ సంఘటన గాంధీజీపై చాలా ప్రభావం చూపించింది. ఆయన తన ఆత్మకథలో ఇలా మొత్తం ఒక స్టోరీ రాశారన్నమాట. ఇక్కడ పాయింట్ ఏంటంటే తప్పు చేయకపోవడం గొప్ప విషయమే, కానీ తప్పు చేసినప్పుడు దాన్ని నిజాయితీగా ఒప్పుకోవడం కూడా అంతే గొప్ప విషయం. ఆయన 1917 సత్యాగ్రహం, 1918 ఖేడీ సత్యాగ్రహం, 1930 ఉప్పు సత్యాగ్రహం, 1942 క్విట్ ఇండియా మూవ్మెంట్, 1920 నాన్ కార్పొరేషన్ మూవ్మెంట్, ఇలా చాలానే పోరాడారు భారతదేశం కోసం. కావున ఈ గాంధీ జయంతికి ఆయన ఫోటో చూసి జాతిపిత అని గుర్తు చేసుకోవడంతో పాటు ఆయన వదిలి వెళ్ళిన సత్యం, అహింస, సహనం లాంటి విలువలు కనీసం వాటిలో ఒక్కటైనా మన లైఫ్లో ప్రాక్టీస్ చేద్దాం. అందరికీ హ్యాపీ గాంధీ జయంతి.

భయంకరుడు కట్ట బ్రహ్మణ అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన నరుకోశావా నీరు పెట్టావా కోత కోశావా కుప్పలు ఉచ్చావా ఒరే తల్ల కుక్క కష్టజీవుల ముఖ్యమంత్రి కొడుతుని బతికే నీకు శిష్టందు కట్టాలరా అని ఫెళ ఫెళ సంఖ్యళ్ళు దెంచి స్వరాజ్య పోరాటమెంచి

పిడుగు అల్లూరి. ఎవడు రారా భరత జాతిని కప్ప మడిగిన తుచ్చుడు, ఎవడు ఎవడా పొగరు పట్టిన తెల్ల దొరగా డెప్పడు. బ్రతుకు తెరుగుకు దేశమొచ్చి బానిసలుగా మమ్ము నెంచి పన్నులడిగే కొమ్ములొచ్చిన తమ్ములెవడికి వచ్చరా. అడుగు జీవులు భక్కుమంటే ఉడుకు నెత్తులు ఉప్పెనైతే ఆ చంద్ర నిప్పుల దండ్ర గొడ్డని పన్ను గడతది చూడరా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఈరోజు ఇంకొకరి జయంతి కూడా, లాల్ బహదూర్ శాస్త్రి. ఆయన 1904 అక్టోబర్ 2 ఉత్తరప్రదేశ్లో జన్మించిన. ఈయన భారతదేశానికి 2 ప్రధానమంత్రిగా సేవలందించారు. చిన్న వయసులోనే స్వాతంత్ర్య ఉద్యమం వైపు ఆకర్షితులై బ్రిటిష్ వ్యతిరేకంగా పాల్గొన్నారు. శాస్త్రి అన్నప్పుడు మనకి గుర్తొచ్చేది జై జవాన్ జై కిసాన్. 1965 పాక్ ఇంకా భారత్ యుద్ధంలో ప్రాచుర్యం పొందింది ఈ జై జవాన్ జై కిసాన్. దేశానికి ఆహారం ఇస్తారు కిసాన్, అలానే జవాన్ దేశాన్ని సరిహద్దుల్లో కాపాడుతూ ఉంటారు. శాస్త్రి తన నిరాడంబరమైన జీవితం, నిజాయితీ, బాధ్యతవంతమైన నాయకత్వం కోసం గుర్తుండిపోయారు. పదవి ఎంత పెద్దదైనా సరే మనిషి విలువ అతని బాధ్యత, నిజాయితీ సేవలో ఉంటుందని నిరూపించారు. జై జవాన్ జై కిసాన్ అందరి

ఇదండి మన ఈనాటి కార్యక్రమం. మళ్ళీ ఇక్కడే కలుసుకుందాం యువతరంగ కార్యక్రమంలో. అప్పటిదాకా నేను మీ షైలు సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. జాతిపిత మహాత్మాగాంధీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా దేశం వారికి ఘనంగా నివాళులర్పిస్తోంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు గోవాలో పర్యటిస్తున్నారు. యుక్రెయిన్ సంక్షోభానికి పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనే దిశగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంచి ఆలోచనలతో ముందుకు వస్తున్నారని రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నారు. ఆసియా క్రీడల్లో భారత్ ఇప్పటి వరకు మొత్తం 70 పతకాలతో పతకాల పట్టికలో 6వ స్థానంలో కొనసాగుతుంది. ఇక వార్తల వివరంగా, జాతిపిత మహాత్మాగాంధీ 157వ జయంతి సందర్భంగా దేశం ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తోంది. దేశ రాజధానిలోని రాజ్ఘాట్ వద్ద ఉన్న బాపూజీ సమాధి వద్ద సర్వధర్మ ప్రార్థన సభ నిర్వహించారు. రాష్టపతి ద్రౌపది ముర్ము సర్వధర్మ ప్రార్థనలో పాల్గొని జాతిపితకు పుష్పాంజలి ఘటించారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్, అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా కూడా రాజ్ఘాట్ వద్ద మహాత్మాగాంధీకి నివాళులు అర్పించారు. మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి 122వ జయంతి సందర్భంగా న్యూఢిల్లీలోని విజయ్ఘాట్ వద్ద రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. సంవిధాన సదన్లో కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా, కిరణ్ రిజిజు, అర్జున్ రామ్ మేఘ్వాల్, జితేంద్ర సింగ్, ఎల్ మురుగన్, బీజేపీ జాతీయ అధ్యకుడు నితిన్ నబిన్, రాజ్యసభలో ప్రతిపక్ష నేత కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పార్లమెంట్ సభ్యులు, ఇతర సీనియర్ అధికారులు మహాత్మాగాంధీ లాల్ బహదూర్ శాస్త్రిలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహాత్మాగాంధీ 157వ జయంతిని పురస్కరించుకుని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనకు నివాళులర్పించారు. గాంధీజీ స్వరాజ్యాన్ని కేవలం స్వాతంత్ర లక్ష్యంగా మాత్రమే కాకుండా ఆత్మగౌరవం, స్వయం సమృద్దికి పునాదిగా భావించారని అమిత్ షా సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. స్వదేశీ భావన, స్వభాష, సంస్కృతి

పరిశుభ్రతలను మహాత్మాగాంధీ భారతీయ సమాజ మౌలిక సూత్రాలుగా స్థాపించారని అమిత్ షా తెలిపారు. మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా హోంమంత్రి ఆయనకు పుష్పాంజలి ఘటించారు. జై జవాన్, జై

ప్రారంభించారు. జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో దేశ నిర్మాణంలో రైతులకు సైనికులకు ఉన్న పాత్రలను లాల్ బహదూర్ శాస్త్రి తెలియజేశారని ఆయన పేర్కొన్నారు. ఈ నినాదం ఆదర్శంగా తీసుకుని ప్రస్తుత కాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ జై అనుసంధాన్ అనే నినాదాన్ని తీసుకున్నారని ఆయన వివరించారు. మహాత్మాగాంధీ అహింసా సిద్దాంతం నేటికీ ముఖ్య పాత్ర పోషిస్తుందని దినేష్ ద్వివేది అభిప్రాయపడ్డారు. హింస పెరుగుతున్నా నేటి సమాజంలో అహింస సౌభ్రాతృత్వం ప్రాధాన్యత కలిగి ఉందని చెప్పారు. మానవ సమాజానికి అన్ని కాలాలకు ఆమోదయోగ్యమైన సందేశం ఇచ్చినందువల్ల నేటికి ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మహాత్మాగాంధీని ఆరాధిస్తున్నారని అన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు గోవాలో పర్యటిస్తున్నారు. పోండాలో జరిగే ఒక కార్యక్రమంలో ఆయన రైతులు ప్రజలతో సంభాషిస్తారు. ఈ పర్యటనలో భాగంగా శివరాజ్ సింగ్ చౌహాన్ గోవాలో గోవా ఫ్రెష్ బ్రాండ్ను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా గోవాలో పండించే వ్యవసాయ ఉత్పత్తుల బ్రాండింగ్ ప్యాకేజింగ్ ప్రక్రియలను చేపడతారు. గోవా వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహించి వాటికి గుర్తింపు కల్పించే ఉద్దేశంతో రాష్ట ప్రభుత్వం గోవా ఫ్రెష్ బ్రాండ్ను రూపొందించింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ రంగంలోని సవాళ్లు, రైతుల సంక్షేమం, గ్రామీణ జీవనోపాధి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో మహిళల పాత్ర వంటి అంశాలపై చర్చలు జరుగుతాయి. అనంతరం మంత్రి భారత వ్యవసాయ పరిశోధన మండలి సెంట్రల్ కోస్టల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ను సందర్శించి అక్కడ సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తారు. గాంధీ జయంతి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా ప్రత్యేక గ్రామసభలు నిర్వహించారు. పంచాయతీలను బలోపేతం చేయడం, ప్రజా సేవలను మెరుగుపరచడం, గ్రామీణ భారతదేశంలో జీవన ప్రమాణాలను పెంచడం లక్ష్యంగా ఈ సభల్లో చర్చలు జరిగాయి. ఈ ప్రత్యేక గ్రామసభల్లో ప్రజల ప్రణాళిక ప్రచారం పీపీసీ 2026-27 సబ్కీ యోజన సబ్కీ వికాస్ కార్యక్రమాలను కూడా ప్రారంభిస్తాయని గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ప్రచారం ద్వారా గ్రామ ప్రజల భాగస్వామ్యంతో 2027-28 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గ్రామ పంచాయతీలు తమ అభివృద్ది ప్రణాళికలను సిద్దం చేసుకుంటాయని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ద్రేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్పీడీని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. యుక్రెయిన్ సంక్షోభానికి పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనే లక్ష్యంతో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చాలా మంచి ఆలోచనలతో ముందుకు వస్తున్నారని రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నారు. తమ చర్చల సమయంలో మోదీ యుద్దాన్ని ముగించే అంశాన్ని లేవనెత్తుతున్నారని, శాంతియుత పరిష్కారంపై ఆసక్తిని చూపుతున్నారని పుతిన్ చెప్పారు. భారతదేశ దౌత్య వైఖరి తటస్థంగా ఉన్నప్పటికీ శత్రుత్వాన్ని అంతం చేయడానికి కృషి చేస్తుందని పుతిన్ పేర్కొన్నారు. మోదీ నిరంతరం కొనసాగిస్తున్న చర్చలు, దౌత్యపరమైన ఆచరణాత్మక విధానం పట్ల పుతిన్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఇంధన రంగం, కీలక ఖనిజాలు, ఏరోస్పేస్ రంగాల్లో మరింత లోతైన సహకారం ద్వారా భారత్ ఆర్థిక వృద్దికి మద్దతు ఇవ్వాలని కెనడా కోరుకుంటుందని కెనడా వాణిజ్య మంత్రి మణిధర్ సిద్ధు తెలిపారు. మిల్వాకీలో జరిగిన G20 వాణిజ్య మంత్రుల సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశంలో పెరుగుతున్న ఇంధన అవసరాలు, సప్లై చైన్ బలోపేతానికి ఇరు దేశాలకు అపారమైన అవకాశాలున్నాయని చెప్పారు. భారత్ కెనడా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 5 సంవత్సరాల్లో దాదాపు $30 బిలియన్ నుండి $70 బిలియన్ పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కోసం 5వ విడత చర్చలు సోమవారం ఒటవలో ప్రారంభం కానున్నాయని తెలియజేశారు. భారత విమానాశ్రయాల్లో పనిచేసే ఉద్యోగుల కోసం విమానయాన భద్రతా ప్రక్రియలను మరింత సులభంగా వేగవంతంగా చేసే లక్ష్యంతో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ పలు సంస్కరణలను ప్రారంభించింది. కొత్త ఢిల్లీలో నిర్వహించిన బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ సంస్కరణలపై మీడియా సమావేశంలో పౌర విమానయాన కార్యదర్శి సమీర్ కుమార్ సిన్హా మాట్లాడుతూ, అత్యున్నత భద్రతా ప్రమాణాలను పాటిస్తూనే వర్క్ఫ్లోను డిజిటలైజ్ చేయడం, ప్రక్రియలను సరళీకరించడం, జవాబుదారీతనంతో కూడిన పాలన దిశగా వెళ్లడమే ఈ సంస్కరణల ఉద్దేశమని తెలిపారు. కాగా భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్గా నిలుస్తోందని, 2014లో 74గా ఉన్న ఆపరేషనల్ విమానాశ్రయాల సంఖ్య 2026 జులై నాటికి 165కు పెరిగిందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఫ్లై దుబాయ్ సంస్థకు చెందిన టెల్ అవివ్ వెళ్లే విమానాన్ని కూల్చేయడానికి యత్నించిన కో పైలట్ను సౌదీ అరేబియా యునైటెడ్ అరబ్ అమిరేట్స్కు అప్పగించింది. కాక్పిట్లో భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్పై కో పైలట్ దాడి చేసిన ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు. బుధవారం రోజు సౌదీ నగరమైన తబుక్లో ఈ విమానం అత్యవసరంగా ల్యాండ్ కావడానికి కారణమైన ఈ ఘటనపై సౌదీ అధికారులు ప్రాథమిక విచారణ జరిపారు. విమాన ప్రయాణంలో కో పైలట్

0: కెప్టెన్పై దాడి చేసినట్లు తమ ప్రాథమిక విచారణలో తేలిందని సౌదీ అరేబియా అంతర్గత మంత్రిత్వశాఖ వెల్లడించింది. దుబాయ్ నుండి టెల్ అవివ్ వెళ్తున్న ఫ్లై దుబాయ్ విమానంలో కోపలెట్గా చేసి దాడిని తిప్పికొట్టి 180 మంది ప్రాణాలను కాపాడిన సాహస భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సంభాషించారు. జపాన్లోని నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారతీయ అథ్లెట్లు అద్భుతమైన ప్రదర్శనలను కొనసాగిస్తూ ఈరోజు వివిధ క్రీడల్లో పతకాలు సాధించారు. మహిళల బాక్సింగ్ 75 కిలోల విభాగంలో లవ్లీనా చైనాకు చెందిన బావు జీపై ఫైనల్లో 5-0 తేడాతో విజయం సాధించి స్వర్ణ పతకాన్ని కవసం చేసుకున్నారు. అంతకుముందు భారత మహిళల రికర్వ్ ఆర్చరీ జట్టు స్వర్ణ పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించింది. అంకిత్ భగత్, కీర్తి శర్మ, కుంకు మొహమ్మద్లతో కూడిన త్రయం ఫైనల్లో దక్షిణ కొరియాను 5-0 తేడాతో ఓడించింది. కాగా భారత్ ఇప్పటివరకు 12 స్వర్ణాలు, 24 రజతాలు, 34 కాంస్య పతకాలతో మొత్తం 70 పతకాలు సాధించి పతకాల పట్టికలో 6వ స్థానంలో కొనసాగుతుంది. వాతావరణం. అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్లో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. జాతిపిత మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా దేశం వారికి ఘనంగా నివాళులర్పిస్తోంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు గోవాలో పర్యటిస్తున్నారు. యుక్రెయిన్ సంక్షోభానికి పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనే లక్ష్యంతో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంచి ఆలోచనలతో ముందుకు వస్తున్నారని రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నారు. ఆసియా క్రీడల్లో భారత్ ఇప్పటివరకు మొత్తం 70 పతకాలతో పతకాల పట్టికలో 6వ స్థానంలో కొనసాగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.
1: ఆకాశవాణి ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం.

0: चमकने भी लगा।
1: हाँ बिल्कुल ठीक कहा। ध्यान रखो, जिस भोजन को हम खाते हैं उसे हमेशा साफ बर्तनों में ही खाना चाहिए, समझे सुधीर?
0: हाँ जी बापूजी।
1: हाँ शाबाश।
2: तो साथियों, हमने आज गांधी जी के आश्रम में जाकर क्या सीखा? तो हमने सीखा कि अपना काम स्वयं करें और किसी दूसरे से न तो उम्मीद रखें और न दूसरे से वह काम करवाएं। और हम सबको अपनी व्यक्तिगत और आसपास की साफ सफाई का भी ध्यान रखना चाहिए। तो साथियों, यदि आप गांधी जी के जीवन से संबंधित कोई भी किस्सा जानते हैं तो अपने मित्रों से अवश्य साझा करें। तो श्रोताओं, अभी आपने सुना कार्यक्रम गांधी जी के आश्रम में, और अब इसी के साथ हमारा आज का उमंग कार्यक्रम यहीं पर समाप्त होता है। अब अपने मित्र अजीत को उमंग कार्यक्रम की तकनीकी टीम यानी कुसुमलता,
3: जगबंधु,
2: चेतना,
3: अर्शद,
2: सौम्या,
3: प्रसून
2: और हमारे आज के विशेषज्ञ प्रोफेसर सरयुग यादव के साथ
3: विमलेश को आज्ञा दीजिए।
2: नमस्कार।
4: उमंग उमंग उमंग उमंग।
5: ఈనాటి ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి
6: శబ్ద తరంగాలపై పయనం, ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం, బహుజన హితాయ బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు మీ నీడ.
5: ఆకాశవాణి నిలయంలో సమయం 1:10. ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు.
7: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశ్రావు. జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్ లంగర్ హౌజ్ సమీపంలోని బాపూఘాట్ వద్ద గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహాత్ముడికి అంజలి ఘటించారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 2 విడతల కరువు భత్యం డిఏడిఆర్ మంజూరు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. పెండింగ్లో ఉన్న కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ పథకాల కింద ఎన్నికల హామీల మేరకు 100,000 రూపాయల నగదు, తులం బంగారాన్ని లబ్ధిదారులకు ప్రభుత్వం అందజేయాలని బీఆర్ఎస్ నేత హరీష్ రావు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వచ్చే 4 రోజుల పాటు పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్ లంగర్ హౌజ్ సమీపంలోని బాపూఘాట్ వద్ద వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బాపూఘాట్ వద్ద గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అక్కడ ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శనను తిలకించారు. బాపూఘాట్లో నూతనంగా ఏర్పాటు చేసిన డిజిటల్ మ్యూజియాన్ని గవర్నర్, ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం ప్రార్థనా మందిరంలో నిర్వహించిన సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, మహమ్మద్ అజారుద్దీన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, డీజీపీ సివి ఆనంద్ తదితరులు పాల్గొని బాపూజీ సేవలను స్మరించుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 2 విడతల కరువు భత్యం డిఏడిఆర్ మంజూరు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. 2024 నుంచి పెండింగ్లో ఉన్న 2 డిఏలను వెంటనే మంజూరు చేయాలని, బకాయిలను విడతల వారీగా చెల్లించాలని నిర్ణయించింది. దీనివల్ల ప్రభుత్వంపై ఏటా 2,500 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందని మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. కేబినెట్ నిర్ణయాలను వారు మీడియాకు వెల్లడించారు. ఎల్నినో ప్రభావంతో తలెత్తిన వర్షాభావ పరిస్థితులు, 235 మండలాల్లోని కరువుపై సుదీర్ఘంగా చర్చించి త్వరలోనే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడంతో పాటు కేంద్ర సహాయం కోసం ఢిల్లీకి మంత్రుల బృందాన్ని పంపాలని తీర్మానించారు. అహింసను ఆయుధంగా, సత్యమే మార్గంగా కోట్లాది మంది భారతీయుల్లో స్వాతంత్ర స్ఫూర్తిని రగిలించిన మహనీయులు మహాత్మాగాంధీ అని

0: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా కరీంనగర్ నగరంలోని కోతిరాంపూర్ వద్ద మహాత్ముడి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గాంధీ ఆశయాలు భవిష్యత్తు తరాలకు స్ఫూర్తి అన్నారు. క్విట్ ఇండియా ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం లాంటి ఎన్నో పోరాటాలు దేశానికి ఆదర్శమని బండి సంజయ్ పేర్కొన్నారు. మహాత్మాగాంధీ ఆశయాలకు అనుగుణంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్ ఉద్యమాన్ని విజయవంతంగా నడుపుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు కొనియాడారు. పరిశుభ్రత అనేది కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి ఒక్క పౌరుడు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి సందర్భంగా ఆ మహనీయులకు నివాళులర్పించారు. సికింద్రాబాద్ చిలకలగూడలో జరిగిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పాల్గొని చీపురు పట్టి పరిసరాలను శుభ్రం చేశారు. జాతిపిత మహాత్మాగాంధీ జయంతి వేడుకలు రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. సిరిసిల్ల, వేములవాడ పట్టణాలు, పలు గ్రామాల్లో మహాత్మాగాంధీ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వేములవాడలో జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యుడు ఆది శ్రీనివాస్ పాల్గొని మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ,
1: ఈరోజు ఈ దేశం 80 సంవత్సరాల స్వాతంత్ర ఫలాలను అందుకుంటున్నటువంటి క్రమం ఆనాటి జాతిపిత మహాత్మా గాంధీ గారి పోరాట పటిమ, పోరాట స్ఫూర్తి, శాంతియుతంగా ఉప్పు సత్యాగ్రహం అనేటువంటి అనేకమైన ఫిట్ ఇండియా ఉద్యమం అనే మాట సందర్భంగా గుర్తు చేసుకుంటూ గాంధీజీ గారికి ఘనంగా నివాళులర్పిస్తూ వారి బాటలో పయనిద్దాం.
0: గాంధీ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. కరీంనగర్, మంచిర్యాల, నాగర్ కర్నూల్, హన్మకొండ, జనగామ, కొమరంభీం, ఆసిఫాబాద్, సంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, నిర్మల్ జిల్లాల్లో కలెక్టరేట్లు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. సత్యం, అహింస, శాంతి మార్గంలో పయనించడమే గాంధీజీకి ఇచ్చే నిజమైన నివాళి అని వక్తలు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. బీఆర్ఎస్ హయాంలో లక్షలాది మంది పేదింటి ఆడబిడ్డలకు అండగా నిలిచి బాల్య వివాహాలను అడ్డుకున్న కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నీరుగారుస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఈ పథకాలు ప్రారంభించి నేటితో 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో 100,000 రూపాయల ఆర్థిక సహాయంతో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఆడబిడ్డలను ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. ఏడాది కాలంగా పెండింగ్లో ఉన్న దాదాపు 2 లక్షల దరఖాస్తులను తక్షణమే పరిష్కరించి హామీ ఇచ్చిన విధంగా తులం బంగారాన్ని వెంటనే అందించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ప్రజల భాగస్వామ్యంతోనే ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యపడుతుందని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా గ్రామ, మండల, జిల్లా స్థాయి కార్యాలయాల్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని ఆకాశవాణితో పేర్కొన్నారు.
2: స్వచ్ఛతా హీ సేవా క్యాంపెయిన్ అనేది ప్రతి జిల్లా ఆఫీసులో, మండల, గ్రామ ఆఫీసులలో స్వచ్ఛదనం యొక్క ప్రత్యేకత, దాని ఇంపార్టెన్స్ అనేది, శ్రమదానాలు, వేస్ట్ సెగ్రిగేషన్ అనేది మున్సిపాలిటీలో ప్రత్యేక దృష్టి పెట్టి సెగ్రిగేషన్ షెడ్స్లలో మరియు డంపింగ్ యార్డ్స్లో పెట్టడం జరిగింది.
0: ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల సరిహద్దులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఇరుకుల మంగ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్, ఏఎంవీఐ మోహన్ బాబు తదితరులు హాజరై మొక్కలు నాటి గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వన్యప్రాణుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని మంచిర్యాల తాళ్లపేట రేంజ్ అటవీ శాఖ అధికారి వికాస్ అన్నారు. వన్యప్రాణి వారోత్సవాల సందర్భంగా వికాస్ మాట్లాడుతూ,
3: వన్యప్రాణి వారోత్సవాలు ప్రతి సంవత్సరం అక్టోబర్ నెలలో 2వ తారీఖు నుండి 8వ తారీఖు వరకు నిర్వహిస్తున్నాము. మన అడవిలో ఉన్నటువంటి వన్యప్రాణులను మరియు మానవ మనుగడకు అవసరమయ్యే చెట్లను, వృక్ష జాతులను, పర్యావరణాన్ని కాపాడుకోవాలని ప్రజల్లో అవగాహన కల్పించేందుకు బైక్ ర్యాలీని నిర్వహిస్తున్నాము.
0: స్వచ్ఛతా హీ సేవా మాసోత్సవాల్లో భాగంగా ఈరోజు ఖమ్మం రైల్వే స్టేషన్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్టేషన్ మేనేజర్ రాజేంద్ర ఆధ్వర్యంలో రైల్వే అధికారులు, ఉద్యోగులు ప్రదర్శన నిర్వహించారు. ప్రాంగణంలో చెత్తా చెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు.

0: ఖమ్మం జిల్లా మధిరలో బీజేపీ పట్టణాధ్యక్షుడు శివరాజు సుమంత్ ఆధ్వర్యంలో శివాలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ పూర్తి చేసుకున్న సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు శ్రమదానంతో పరిశుభ్రత కార్యక్రమాలను నిర్వహించాయి. ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో జాతీయ వన్యప్రాణి వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రంలో నిర్వహించిన ర్యాలీకి జిల్లా అటవీ శాఖ అధికారి బాలమణి, అటవీ డివిజన్ అధికారి అప్పయ్య, అటవీ క్షేత్రాధికారి గోవింద చంద్రతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో నెల రోజుల పాటు నిర్వహించే సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమంలో భాగంగా నిన్న రాత్రి మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు. అంబేద్కర్ చౌక్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా ఎస్పీ నీతికా పంత్ మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో వచ్చే 4 రోజుల పాటు పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వర్ష సూచన లేదని పేర్కొంది. ఈ నెల 6వ తేదీ నుండి 8వ తేదీ వరకు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుండి 1 మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్ లంగర్ హౌస్ సమీపంలోని బాపూఘాట్ వద్ద గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహాత్ముడికి అంజలి ఘటించారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 2 విడతల కరువు భత్యం డిఏడిఆర్ మంజూరు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. పెండింగ్లో ఉన్న కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకాల కింద ఎన్నికల హామీల మేరకు 100,000 రూపాయల నగదు, తులం బంగారాన్ని లబ్ధిదారులకు ప్రభుత్వం అందజేయాలని బీఆర్ఎస్ నేత హరీష్ రావు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వచ్చే 4 రోజుల పాటు పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వనితాలోకం స్త్రీల కార్యక్రమం.

0: కార్యక్రమంలో ముందుగా వాణిజ్య ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: పెద్ద కొడలా, ఇది నీ కోసం అమ్మా.
3: దీనికి ఇంత అందరు వచ్చింది.
2: అరే చిన్న కొడలా, ఇదేమో నీ కోసం. ఇదిగో ఇది నా చిట్టి తల్లి కోసం.
4: కానీ నాయనమ్మా, మీకోసం
5: అంతా తనదే. నా బ్యాంక్, లాకర్, ఫిక్స్డ్ డిపాజిట్ అన్నిట్లోనూ ఈవినేగా నామినీ చేశాను. రేపు నేను లేనప్పుడు డబ్బు ఈవిడికి సులువుగా లభిస్తుంది.
2: శుభం పలకండి. ఏంటిది
6: ఆర్బీఐ అంటుంది?
7: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
8: ఆకాశవాణి ఈనాటి వనితా లోకం కార్యక్రమంలో సత్యశోధన, గాంధీ జయంతి సందర్భంగా డాక్టర్ జి అనిత గారి ప్రసంగం వింటారు.
9: గాంధీ సూక్తులు, సత్యశోధన ఆత్మకథ ఆధారంగా కరంచంద్ గాంధీ పుత్లీబాయి దంపతులకు సుధామాపురి అను పోరుబందర్లో 1800

1969 అక్టోబర్ 2వ తేదీన గాంధీగారు జన్మించారు. గాంధీ పూర్తి పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. వీరు తన ఆత్మకథ సత్యశోధనలో బాల్యం నుండి జరిగిన విషయాలకు తన అనుభవాలను జోడించి సత్యం, అహింస, ఆత్మనిగ్రహం, సాదాసీదా జీవితం, తప్పుల నుండి నేర్చుకోవడం వంటి విలువైన జీవిత పాఠాలను ముందు తరాల వారికి అందించారు. గాంధీగారి 157వ జన్మదినాన్ని పురస్కరించుకుని మరొకసారి వీరి అనుభవాలను, సూక్తులను గుర్తు చేసుకుందాం. సత్యమే నా జీవితానికి మార్గదర్శి. గాంధీగారికి కేవలం అబద్ధం చెప్పకుండా ఉండటం కాదు, ఆలోచనలో, మాటలో, చేతల్లో సత్యం కనిపించాలి. గాంధీగారి 15వ ఏట తన అన్న చేతికి ఉండే బంగారు కడియం నుండి కొంత తీయించి అమ్మినారు సిగరెట్ల కోసం చేసిన అప్పు తీర్చడానికి. ఈ తప్పుడు పని తనని వేధిస్తూ ఉంటే తండ్రికి నేరుగా చెప్పడానికి భయపడి ఒక చీటీ మీద చేసిన తప్పుకు క్షమించమని, తగిన విధంగా శిక్షించమని, ఇక ముందు దొంగతనం చేయనని శపథం చేస్తూ రాసిన చీటీని తండ్రిగారి చేతికి ఇచ్చారు. చీటీ చదివిన తండ్రి కోపంతో శిక్షించలేదు, కన్నీళ్లతో తన కుమారుడిని క్షమించారు. తప్పులు చేయడం మానవ సహజం, వాటిని సరిదిద్దుకోవడమే తప్పులకు తగిన ప్రాయశ్చిత్తం అని పై సంఘటన ద్వారా నిరూపించారు. గాంధీగారి జీవితంలో సత్యానికి అత్యున్నత స్థానం ఉంది. మొదట దేవుడే సత్యం అనే భావన నుండి తరువాత సత్యమే దేవుడు అనే ఆలోచనకు బీజం పడింది. దక్షిణాఫ్రికాలో భారతీయులపై వివక్ష జరిగినప్పుడు వ్యక్తిగత ప్రయోజనం కోసం మౌనం వహించకుండా అన్యాయాన్ని ఎదిరించారు. నా జీవితం ఒక సత్యశోధన. గాంధీగారు తన జీవితాన్ని ఒక ప్రయోగశాలగా భావించారు. ఏ సిద్ధాంతాన్నైనా ముందుగా తన జీవితంలో ఆచరించి దాని ఫలితాన్ని పరిశీలించేవారు. పుస్తకాల్లో చదివినవి తన జీవితంలో ఆచరిస్తూ శాఖాహారం, ప్రకృతి వైద్యం, ఆహార నియమాలు, పరిశుభ్రత, ఆత్మనిగ్రహం వంటి అనేక విషయాల్లో స్వయంగా ప్రయోగాలు చేశారు. గాంధీగారు 13వ ఏట పోరుబందరులోని రామాలయంలో రోజూ రాత్రిపూట రామాయణం వినేవారు. ఈ రామాయణాన్ని పరమభక్తుడైన లాఘ్ మహారాజ్ పాడుతూ వినిపించేవారు. చిన్ననాటనే రామాయణాన్ని, రామకథను వినడం వల్ల రామాయణం పట్ల ప్రేమ మొలకెత్తింది. గాంధీగారు తులసీదాసు రామాయణం సర్వోత్తమమైన గ్రంథంగా పేర్కొన్నారు. గాంధీగారికి భూతప్రేతాలంటే చాలా భయపడేవారు. బాల్యంలో వీరి కుటుంబదాసి రంభ భూతప్రేతాదుల భయానికి రామనామస్మరణం మంచి మందు అని చెప్పడంతో రామనామ జపం ప్రారంభించారు. బాల్యంలో ప్రారంభించిన రామనామ జపం తన హృదయంలో చెక్కు చెదరకుండా నిలిచిపోయి తన పాలిట దివ్యౌషధంగా మారింది. తన చివరి క్షణాల్లో నోటి వెంట రామనామమే వచ్చింది. గాంధీగారు రాజకోటలో ఉన్నప్పుడు భాగవతం భక్తి ప్రధానమైనదని తెలుసుకుని మహాభక్తుడైన పండిత్ మదన్మోహన్ మాలవ్య గారి నోటి వెంట భాగవతం వినడం, భాగవతం అంటే ఎంతో ఇష్టం ఏర్పడి బాల్యంలోనే భాగవతం వినుంటే శుభాశుభ సంస్కారాల ప్రభావం హృదయం మీద ఎక్కువగా పడేది అని భావించారు. గాంధీగారికి హిందూ మతం పట్ల అచంచలమైన విశ్వాసం ఉన్నప్పటికీ అన్ని మతాల పట్ల సమత్వభావం ఉండేది. అందుకు గల కారణం, రాజకోటలో ఉన్నప్పుడు తన తండ్రిగారి వద్దకు జైన ధర్మాచార్యులు, మహమ్మదీయ పారసీక మిత్రులు వచ్చేవారు. వారు తమ తమ మతాలను గురించి చెబుతూ ఉంటే తన తండ్రి శ్రద్ధగా వినేవారు. తన తండ్రిగారికి నర్సుగా సేవలందిస్తున్న గాంధీగారు ఈ చర్చలను వింటూ వివిధ మతాలను గురించిన విషయాలను వినడం వల్ల అన్ని మతాల పట్ల గౌరవం ఏర్పడింది. నీతికి సంబంధించిన ఒక చెప్పై చందం చదవడం వలన ఒక విషయం మీద పట్టు సాధించారు గాంధీగారు. అదేమనగా, అపకారానికి ప్రతీకారం అపకారం కాదు, ఉపకారం అను సూత్రాన్ని జీవితాంతం తన మనసులో ముద్రించుకున్నారు. 1887వ

సంవత్సరంలో గాంధీగారు మెట్రిక్యులేషన్ పరీక్ష పూర్తి చేశారు. గాంధీగారి కుటుంబానికి పాత మిత్రులు అయిన మావోజీ దవే గారు గాంధీని ఇంగ్లాండ్ పంపి బ్యారిస్టర్ చదివిస్తే మంచిదని, తగిన చదువు లేనిదే ప్రస్తుతం మంచి పదవి హోదాను పొందలేరని, దివాన్గిరి పొందాలంటే మోహన్ దాస్ ను ఇంగ్లాండ్ పంపడం మంచిదని సలహా ఇచ్చి సహాయం చేస్తారు. గాంధీగారి తల్లికి మాత్రం గాంధీని ఇంగ్లాండ్కు పంపడం ఇష్టం లేదు. ఎందుకంటే అక్కడి వాళ్లు గోమాంసం మద్యం తీసుకుంటారని, ఇంగ్లాండ్ వెళ్లిన యువకులు చెడిపోతారని ఎవరో చెప్పడం వల్ల విన్నది. చివరికి బేచర్జీ స్వామిగారు చెప్పినట్లుగా తన తల్లికి గాంధీ 3 వాగ్దానాలు చేశారు. అవి మద్యం, మాంసం, మహిళను ముట్టనని. అప్పుడు గాంధీగారి అమ్మగారు తన అంగీకారం తెలపడంతో ఇంగ్లాండ్ ప్రయాణం మొదలైంది. రాజకోటకు చెందిన అతి చిన్న వయస్కుడు ఇంగ్లాండ్ వెళ్లడం ఆ రోజుల్లో అసాధారణ విషయం. హైస్కూల్లో ఘనంగా వీడ్కోల్ సభను కూడా నిర్వహించారు. గాంధీగారు ఖర్చు పెట్టిన ప్రతి పైసా లెక్క వ్రాయడం ఇంగ్లాండులో విద్యార్థిగా ఉన్నప్పుడు ప్రారంభించారు. ప్రతి చిన్న వ్యయం, కారు, తపాలా, వార్తాపత్రికల కొరకు ఖర్చు పెట్టే ప్రతి పైసా లెక్క రాసి పడుకునే ముందు సరిచూసుకునేవారు. ప్రతి ఒక్కరూ శ్రద్ధతో తమకు వచ్చే ప్రతి పైసకి, తాము ఇచ్చే ప్రతి పైసకి లెక్క వ్రాసి పెడితే చివరికి అనవసర ఖర్చులు గుర్తించి వాటిని కట్టడి చేయవచ్చని సూచించారు. లండన్లో చదువుకుంటున్నప్పుడు ఒక కుటుంబంతో కలిసి ఉంటున్నప్పుడు ఖర్చు ఎక్కువైపోతుందని, కారుకు కూడా ఎక్కువ బాడుగా అవుతుందని, పనికి దగ్గరలో 2 గదులు అద్దెకు తీసుకుని ఉన్నారు. కాని పని కోసం ప్రతిరోజు చాలా దూరం నడుస్తూ వెళ్లేవారు. ఈ నడక గాంధీగారికి ఎంతో ఉపయోగపడి జబ్బులు రాకపోవడమేగాక చాలా వరకు శరీర దారుఢ్యత కూడా కలిగింది. గాంధీగారికి తన కుటుంబ బీద పరిస్థితులు, తన అన్నయ్య ఆర్థికంగా పడుతున్న బాధలు గుర్తుకొచ్చి తన ఖర్చును ఇంకా తగ్గించి సాదా జీవితాన్ని గడపాలని, బీద విద్యార్థులు గడుపుతున్న జీవితాన్ని చూసి తను కూడా 2 గదుల స్థానంలో 1 గదికి పరిమితమై ఒక కుంపటి కొనుక్కొని ఉదయం భోజనం స్వయంగా తయారు చేసుకుని జీవనాన్ని సరళం చేసుకుంటూ విద్యార్థి జీవితం గడిపాడు. సుఖాలకు ఆశపడకుండా పొదుపును పాటిస్తూ కష్టపడితేనే అనుకున్నది సాధిస్తారని పై సంఘటన తెలియజేస్తుంది. గాంధీగారి దృష్టిలో భగవద్గీత అమూల్యమైన గ్రంథము. తత్వజ్ఞానంలో దానితో సమానమైన గ్రంథం మరొకటి లేదు. మనసు చెదిరినప్పుడు భగవద్గీత ఎంతో సహాయం చేస్తుంది అని తన అభిప్రాయం. క్రైస్తవ మతానికి చెందిన బైబిల్ న్యూ టెస్టమెంట్ గాంధీగారిని బాగా ఆకర్షించింది. అందలి ఎవరు ఎట్లు చేయుదురో అట్టి ఫలమును అనుభవింతురువారు అని, కాని అన్యాయంతో అన్యాయాన్ని పారద్రోలలేరు. ఎవరైనా నీ కుడి చెంప మీద దెబ్బ కొడితే నీవు నీ ఎడమ చెంప కూడా వానికేస్తిప్పు. ఎవరైనా నీ ఉత్తరీయం లాక్కుంటే నీ ఆంతర్యం కూడా ఇచ్చివేయి. శ్యామల భట్టు రచించిన చప్పై చందం, బైబిల్లో ఉన్న విషయాలు ఒకేలా అనిపించాయి గాంధీగారికి. వీరికి భగవద్గీత, ఆర్నాల్డ్ రచించిన బుద్ధ చరితం, ఏసుక్రీస్తు ప్రవచనాలు మనసులో నాటుకుని అన్నిటికన్నా త్యాగమే ఉత్తమ మతమని నిశ్చయించారు. బ్యారిస్టర్ చదువుకునే రోజుల్లోనే దేవుని గురించి, దైవ సహాయాన్ని గురించి లోతుగా ఆలోచించేవారు. భగవంతుడు నన్ను రక్షించాడు అనుకునే సందర్భాలు ఎన్నో అనుభవించారు గాంధీగారు. చివరికి ఉపాయాలు అడుగంటినప్పుడు, సహాయకులు వదిలివేసినప్పుడు, ఆశలుడిగినప్పుడు ఎటునుండో ఆ సహాయం అందుతుందని వీరి అనుభవం. స్తుతి, ఉపాసన, ప్రార్థన ఇవి గుడ్డి నమ్మకాలు కావు. అవి ఆహార విహారాదుల కంటే అధిక సత్యాలు. మరికొన్ని గాంధీగారి సూక్తులు. ఎన్ని ఆపదలు వచ్చినా సత్యం పలకవలసిందే. సత్యమంటే నాకు మక్కువ. మరొకరిని మోసగించడం ఎరగని వాణ్ణి.
శుద్ధమైన ప్రేమ వల్ల జరగని పని అంటూ ఏదీ ఉండదు.

ఎవరి నిష్ఠ పవిత్రంగా ఉంటుందో వారిని పరమేశ్వరుడు రక్షిస్తూ ఉంటాడు. బాల్య వివాహం పెద్ద దురాచారం. హిందూ ప్రపంచంలో వివాహమంటే సామాన్య విషయం కాదు. వరుడు, వధువుల తల్లిదండ్రులు ఆర్థికంగా తరచూ కూలిపోతూ

0: విద్యలో భాగమని అందరూ గుర్తించాలి. తెలివితేటల్ని ఉపయోగించి సరళ ప్రయోగాలు చేస్తూ కృషి చేస్తే ఏ విషయమైనా తప్పక బోధపడుతుంది. ఇతరులను సంస్కరించడం కోసం మరీ లోతుకు వెళ్లకూడదు. స్నేహంలో అద్వైత భావం ఉంది. సమాన గుణాలు కలిగిన వారి స్నేహమే శోభిస్తుంది, నిలుస్తుంది. మిత్రుల ప్రభావం ఒకరిపై మరొకరిది తప్పక పడుతుంది. అందువల్ల స్నేహితుల్ని సంస్కరించడం కష్టం. మనిషి సాధారణంగా సుగుణాల కంటే దుర్గుణాలనే త్వరగా గ్రహిస్తాడు. ఆత్మీయ మైత్రిని, భగవంతుని మైత్రిని కోరుకునేవారు ప్రపంచమంతటితో స్నేహంగా ఉండాలి. అహింసాశక్తి అమోఘం. పితృసేవ అంటే నాకు ఆసక్తి. మాదక ద్రవ్యాలలో పొగాకు కడునీచం. దానికి అలవాటు పడినవాడు తాగుడుకు అలవాటు పడిన వాళ్లకంటే మించి నేరాలు చేస్తాడు. తాగుడు వల్ల ఉన్మాదం కలుగుతుంది, పొగాకు వల్ల బుద్ధి తమస్సులో పడిపోతుంది. చివరగా గాంధీగారు మరొక ముఖ్య విషయం పేర్కొన్నారు. అది వారి మాటల్లోనే విందాం. ఒక్క విషయం మాత్రం గాఢంగా నా హృదయంలో నాటుకున్నది. ఈ ప్రపంచం నీతి మీద నిలబడి ఉన్నది. నీతి అనేది సత్యంతో కూడి ఉన్నది. కనుక సత్యాన్వేషణ జరిపి తీరాలి అనుభావం నాలో గట్టిపడింది. రోజురోజుకి సత్యం యొక్క మహత్తు నా దృష్టిలో పెరిగిపోసాగింది. సత్యాన్ని గురించిన వ్యాఖ్య నా దృష్టిలో విస్తరించింది. ఎప్పటికీ విస్తరిస్తూనే ఉంది.
1: మీరింతవరకు సత్యశోధన, గాంధీ జయంతి సందర్భంగా డాక్టర్ జి అనిత గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు శశికళా స్వామిగారు పాడిన లలిత గీతాలు.

0: ఈనాటి వనితాలోకం స్త్రీల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి
1: ఒక దేశాన్ని నిర్మించేది కళలుగని ఆ కళల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ FM వివిధ భారతి 102.8 MHz పై.

love me. I've never felt so happy.

ఇంతవరకు ఆక్స్ఫర్డ్ గ్రామర్ ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులు సమర్పించిన ఆంగ్ల కదంబం విన్నారు. ఈనాటి వరల్డ్ ఆఫ్ చిల్డ్రన్ ఆంగ్ల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి నిలయంలో సమయం సరిగ్గా 3 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశరావు. జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్ లంగర్ హౌస్ సమీపంలోని బాపూఘాట్ వద్ద గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహాత్ముడికి అంజలి ఘటించారు. భారత మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి 122వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజలు ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 2 విడతల కరువు భత్యం డిఏడిఆర్ మంజూరు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. 2024 నుంచి పెండింగ్లో ఉన్న 2 డిఏలను వెంటనే మంజూరు చేయాలని, బకాయిలను విడతల వారీగా చెల్లించాలని మంత్రివర్గం నిర్ణయించింది. పెండింగ్లో ఉన్న కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ పథకాల దరఖాస్తులను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా 100,000 రూపాయల నగదును, తులం బంగారాన్ని అందించాలని బీఆర్ఎస్ నేత హరీష్ రావు డిమాండ్ చేశారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో మంజీరా రచయితల సంఘం 40 సంవత్సరాల మహోత్సవాలు ఈరోజు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కవులు, రచయితలు పాల్గొంటున్నారు. మెట్రో, ఆర్టీసీ కామన్ పాస్ ఆవిష్కరణ కార్యక్రమం ఈరోజు హైదరాబాద్లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా జరిగింది. గాంధీ జయంతిని పురస్కరించుకుని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక గ్రామ సభలను నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో వచ్చే 4 రోజుల పాటు పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో రెవెన్యూ శాఖ సమన్వయంతో కరువు మండలాలను గుర్తించాలని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 4 గంటలకు మరికొన్ని ముఖ్యాంశాలు వినవచ్చు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 3 గంటలు దాటి 3 నిమిషాలు. ఈపూట ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంకాలం 5 గంటలకు మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెడ్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్ పై మా సాయంకాలం ప్రసారంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై ఈనాటి మా సాయంకాలం ప్రసారాలు ప్రారంభం. సమయం 5 గంటలు దాటి 12 సెకండ్లు. వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశ్రావు. ఫ్లై దుబాయ్ విమానం కాక్పిట్లో జరిగిన హింసాత్మక ఘటనలో వీరోచితంగా పోరాడిన భారత కెప్టెన్ స్మిత్ మచ్చర్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్లో పరామర్శించారు. యుఏఈలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మచ్చర్తో ప్రధానమంత్రి వీడియో కాల్లో సంభాషించారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఈరోజు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఢిల్లీలోని కర్తవ్య భవన్ పరిసరాలను ఆయన శుభ్రం చేశారు. చీపురు పట్టి ఊడ్చి చెత్త ఎత్తవేశారు. ఈ సందర్భంగా అక్కడ పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులతో నడ్డా ముచ్చటించారు.

పెరిగిన ఇంధన ధరలు, నిర్వహణ ఖర్చులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో ఆటో ఛార్జీలను పెంచుతున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జీవో నెంబర్ 46ను జారీ చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ పథకం అమలు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో జున్నా సోలార్ సిస్టమ్స్, చైన్ ల్యాబ్స్ ఇండియా సంస్థలు హరే కృష్ణ ఫౌండేషన్తో ఒప్పందం చేసుకున్నాయి. నాగర్ కర్నూలు, వికారాబాద్లలో ఆధునిక సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ల ఏర్పాటుకు ఈ రెండు సంస్థలు హరే కృష్ణ ఫౌండేషన్కు సహకారం అందిస్తాయి. దేశ ప్రజలు కాంగ్రెస్ ముక్త భారత్ కోరుకుంటున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా కరీంనగర్ జిల్లా జమ్మికుంట గాంధీ చౌక్లో మహాత్ముడి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణలో ఓటర్ల జాబితాలో పేర్లు లేని అర్హులైన వారిని చేర్చేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఎన్నికల సంఘం రాష్ట్రాలను ఆదేశించింది. రాష్ట్రంలో సుమారు 29,000 ఫామ్ 7 దరఖాస్తులు అందినట్టు సమాచారం. హైదరాబాద్ పరిసరాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు కొత్త బస్టాపుల ఏర్పాటుపై అధికారులు దృష్టి సారించారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ పరిసరాల్లో ప్రయాణికులకు, వాహనదారులకు ఇబ్బందులు తగ్గించేలా ఏర్పాట్లు చేస్తారు. తెలంగాణలో ఖరీఫ్ వరిధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు పూర్తి చేయాలని రాష్ట ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఈ సీజన్లో సుమారు 65 లక్షల మెట్రిక్ టన్ల ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుందని పౌరసరఫరాల శాఖ అంచనా వేసింది. రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని 7,800 మెగావాట్ల సామర్థ్యంతో కొత్త విద్యుత్ ప్రాజెక్టులకు తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందులో సౌర పవన విద్యుత్తో పాటు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్టులు ఉన్నాయి. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AINews_HYDని ఫాలో అవ్వండి. ఏఐన్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి 8 గంటలకు మరికొన్ని ముఖ్యాంశాలు వినవచ్చు.

ఆకాశవాణి జానపద సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో సంధ్యారాణి కథ ఒగ్గు కథ వినిపిస్తారు శ్రీ ఎల్ భూమాగౌడ్ బృందం వారు. రెండవ భాగం

ఎవరేలబట్టమనంగా వారేలుతున్నారు. శివరంధ్ర కోట లేదు, శివరంధ్ర కోట పార్వతమ్మే లేదు, పంచన్నగిరులే ఓ రామ రామ కథ కళా బృందము రెండో భాగం సంధ్యారాణి కథ.

చూసిన రానికి కొడుకు తోట బిడ్డ ఎప్పుడైతే పుట్టాను. ఆ కోడలు రమాదేవి బగ్గు బగ్గున పడుతుంది, జగ్గు జగ్గున పెడుతుంది అని నోట్ల మనవాడ అసంటి యొక్క భర్తను ఓనిస్తలేదు. పిలిచింది అగో చెల్లెంటవో ఒక తల్లెంటవో ఒక ముండ కొడుక అని చెప్పింది. పిల్ల మాటలు పట్టుకున్నాడు పట్టుకున్నాడు అవ్వంట ఊతలేడు చెల్లంట ఊతలేడు. ఆ రాజాకర్ రాజు సురేంద్ర మహారాజు రాజుల కదిరి కానేమో అన్న సందర్భం.

0: పశ్చిమ అనంతరాలు పసివేగుల తల్లి, ఆ 7 రోజుల బిడ్డను ఎత్తుకొని, అగో ఇప్పుడే నా కొడుకు కోడలు నా భర్త దగ్గరికి పోతానా అని. అగో బిడ్డనెత్తుకొని కొడుకు మాలకు కోడలు మాలకు భర్త మాలకు అత్తున్నదట సుశీల రాణి.
1: అన్న తల్లి బిడ్డనెత్తుకున్నది, నా కొడుకున్న తవల పట్టుకొని పోతా, నా కోడలున్న తవల పట్టుకొని పోతానా అని. అగో అవ్వలాల నా భర్త వేడికి పోతా, నా భర్త

కన్నీరు తీసుకుంటా ఆ తల్లి సుశీల రాణి, భర్త చేతులు పెట్టంగా నా బిడ్డ నేను వెళ్ళిపోతుంది నా బిడ్డ, 21 రోజు దాకా బతికిన బిడ్డ, నీ పేరు పెట్టుకుందిన బిడ్డ, నీ పురుడు దొత్తిన బిడ్డ, ఆ బాగిలేకు లేదు బిడ్డ, బాగి నాకు లేదని చెప్పి భర్త చేతి లోపల పెట్టింది. కన్న తల్లి పేరు పిలుస్తారే కల్లా కలియుగం పిలుస్తాని, కన్న బిడ్డ పేరు సక్కని కన్న, సంధ్యారాణి సంధ్యారాణి సంధ్యారాణి అని 3 సార్లు అని భర్త చేతిలో పెట్టి విలవిల కొట్టుకొని పాన విడిసిందయ్యా కన్న తల్లి. రామారాజు కళ్ళ చూసిండు దేవి దేవి నా తోడు వాసిపోతున్నావా, నా తోడు వాసి

పుత్రవ బావా, హాగు వాళ్ళు మగల బంధం అంటే అది చిన్నది కాదు బామా, భార్య భర్తల బంధము. ఆలు మొగల జంట ఆగం చేసిపోతున్నావు, ఇద్దరు ఆలు మొగల జంట ఇడ కొట్టిపోతున్నావా దేవి. శిరను సిద్దిపేట జిల్లా కోటిలింగల గుడి.

వెంట ఇడగొట్టి పోతివ బామా, నా పక్క నువ్వాసి నీ పక్క నేను వస్తున్నా. పొద్దు తూకిన కాడ నేనున్నానమ్మా, పొద్దు వరుసిన కాడ నువ్వున్నావమ్మా. నిమిషాల పాపానికి భార్య అయినావు గాని కన్న తల్లి ప్రేమనే సుశీల. ఎంటల కట్టం చేసొచ్చిన్నాడు నా భర్త, కట్టం ఎక్కువైందని సల్లటి నీళ్ళిచ్చి కాలొచ్చిన పుణ్యాల దేవతమ్మ. అంటారు నా తల్లులాల ఎంతదండి మగవనికైనా, కన్న తల్లన్న కావాలంటారు, కట్టుకున్న భార్యన్న కావాలంటారు. రాజాక రాజు భార్య మీద వాడి అడవిలు లేడిసినట్టు ఏడుతుంటే సావు వార్త తొందరగా తెలుస్తుందా. పట్నం మీద మంది అందరు ఉరికత్తుండ్రు నా తల్లులాలో, పట్నం మీద మంది అందరు ఉరికత్తుంటే అప్పుడు కన్న కొడుకు చూసిండు, కోడలు చూసిండు, అయ్యో మా అవ్వ దావనేది వచ్చిందట, పూర్ణవేవులు పెంచాలి, అగ్గోలు పట్టాలి, పాడుముండ జ్యేష్టముండ దోడముండ మూల నక్షత్రాన మూడో పాదాన ఉట్టింది భగవంతా, అది పుడత పుడతనే ఎవరు మింగిందట, పెరగంగా ఎంత మందిని మింగుతాదో. అది అయ్యగండమే ఉన్నదో, అవ్వగండమే ఉన్నదో, అన్నగండమే ఉన్నదో, వదినగండమే ఉన్నదో. నమ్మాటలు పట్టుకోని పపకారం ఉండ కొడుకు సత్త శీల మహారాజు. అత్తగారింటికి వెళ్ళి పోతుండయ్యా ఓ పెద్దలాలు, ఉమ్మడికి ఎంత తాళమేసిండు. భార్య భర్తలు ఎప్పుడైతే అత్తగారి ఇల్లు కడగంగా ప్రిపట్నానికి వెళ్ళిపోతున్నారు, రత్తులు గాని కొడుకత్తలేడు, కోడలు దత్తలేదు, ఎక్కడ ఓదివిర కొడుక, 10 మంది కొడుకులు లేకపోయా, 10 మంది బిడ్డలు లేకపోయా, లేక లేక ఒక్కని విర కొడుక. ఇంటి ముంగడికి వచ్చే వరకే గుమ్మడికాంత తాళం కనిపిస్తుంది. అందుకే అంటారు నా తల్లులాలా, కొడుకులు కొట్టేది తెలవది, తిట్టేది తెలవది, పెట్టేది తెలవది, గాని సచ్చినాడు మాత్రం అగ్గి పెట్టాలంటారు. తన తండ్రి గుండె చెరువు అవుతుంది, మందందరు తెల్లహార్త సరిపీలకైతే తల్లి అగ్గోలు పడతారు రాజా అంటుంటే. ఆనాడు కొప్పుకొని బిడ్డను కనుకున్నది గనుక 7 రోజుల బిడ్డ సంధ్య రాని చేతనే కట్ట ముట్టిస్తానన్నాడు. కాలం లోపల బిడ్డలు అగ్గి పెట్టే తప్పులే అని చెప్పి దివనార్తి పెట్టిండు. అప్పుడే నాయన కుమ్మరింటి కుండ ఎత్తురు, శాలింటి బట్ట ఎత్తురు, కోటింటి పేలాలు ఎత్తురు, మాదిగి దప్పు సప్పుడు ఎత్తురు, బ్యాగర్ వాళ్ళు పాడగడుతున్నారాట. అరే అడ్డాలు రెండే నిలువలాట, తల్లి ముత్తైద సావు వచ్చింది. ముత్తైద సావు అందరికి రాదు, అది కోట్ల కోలకు నూట్ల కోలకత్తదాట. ఓడి బియ్యం పోసుకొని పాడ లోపల వండ పెట్టుకొని కర్ణ బిడ్డను ఎత్తుకొని కుమ్మరికుండ భుజాన వట్టిను రాజాకరాజు సురేంద్ర మహారాజు. ఎవరి కొడుకులు, ఎవరి బిడ్డలు, ఎవరి అన్నదమ్ములు, ఎవరి

0: పట్టణాల గడ్డకు చేరచ్చిన మూడు తొబ్బుల జాల దింపుడు గల్లం ఎత్తున్నారమ్మ. పసుపు కుంకుమ కలిపిన కొనగొంగు బియ్యం కింద వస్తున్నారు. పట్టణాల గడ్డ శ్మశాన వాడిక వైకుంఠ ధామం లోపల ఏడంత్రాల కట్నం లోపల బాజన వండబెట్టి రాజాకరాజు సురేంద్ర మహారాజు కుమ్మరకుండ భుజాన పెట్టుకున్న ఈ చుట్టు పురం తిరిగి వలంపురం తిరిగి కుండ కిందెత్తేసి కట్నానికి అగ్గి పెడుతుండయ్యా ఓ పెద్దలాలు ఇంటికొచ్చిండు దీపం ముట్టించి గంగల దానం చేసి ఇంటికొచ్చి దీపం ముట్టించి బామాని రూపం చూపి మన మొక్కిండు. మూడు రోజుల పిట్టకు పెడుతుండు పదకొండు రోజుల దినకర్మ ఎత్తుండు నాయన కొడుకు కోడలు అత్తలేరా అంట భార్య పేరు మీద సౌర కళ్యాణం చేసుకొని ఊరంతా అన్న సంతర్పణ పెట్టినాడు. ఎత్తు సుశోలారా సుశీలరా అని ఫోటో వేపించిండు నాయన సుష్ఠులు సుధిగతులు వాపుకోని బిడ్డను పెంచుతున్నాడట గాచక్రవర్తి. అగో బిడ్డను వేస్తుంటే ఆయన ఆడికి నే రోజులైతుంది రోజులకు పుట్టినింటికొయిన కోడల్ది భర్తం తోలుకొని ఏనాడైతే సురేంద్రపురి పట్టణం వచ్చిండు. అయ్యో నా కొడుకు వచ్చినట్టున్న కోడలు వచ్చినట్టుంది ఇప్పుడే నా 7 రోజుల 30 రోజుల బిడ్డను ఎత్తుకొని పోయి 7 రోజుల బిడ్డను ఎత్తుకొని పోయి కోడలు బయటికి పోతానని చెప్పి ఆ రాజాక రాజు సురేంద్ర మహారాజు కోడలు బయటికి వస్తున్నాడట నా తల్లులారు
1: పట్టుకొని గా బిడ్డను ఎత్తుకొని సురేంద్ర

ఎందుకు కోడలు మట్టేస్తారు ఉండగా ముసలితనానికి బిడ్డను అనుకున్నారు. అయినా అది పుట్టంగానే ఎవరు మింగింది, పెరగంగా ఎంత మందిని మింగుతుందో. ఆడుది చేస్తే ఉన్నది మూల నక్షత్రాన మూడో పాదాన పుట్టింది. మట్టి మంగళవారం పుట్టు అమాస నాడు పుట్టింది గనక మంచి మాటకు మరణం లేదు, చెడ్డ మాటకు నీ శర్మం తిత్తున్నా మామయ్యా. ఇప్పుడే నీ పెయ్యి మీద సొమ్ములు సుమందాలు కింద పెట్టాలి. ఏ సింపుల దోతి ఏడు సింపుల అంగి దొడుకున్నా పోర్నెత్తుకోని.

0: బిడ్డను సాదుకుంటా ఇంటి పిచ్చం పెట్టమంటున్నావు.
1: బిడ్డను నేను చంపేదాన్ని కాదు, నా బిడ్డ ప్రాణం తీసేటోని కాదు, నా పొంది లోపల ప్రాణం ఉన్నంత సేపు నా బిడ్డ ప్రాణం తీసేటోని కాదు, ఇంటి పిచ్చం పెడితే నేను వెళ్ళిపోతా.
0: సంపాదించిన గడ్డ మూలకు ముక్కిపోతుందని పెడతారు అని మూడు పదాలకు ఎక్కువైంది. పాప గారి ముండరా మా దేవి దోషుల మన్ను తీసుకొచ్చి అది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు అని ఓడి లోపల పోసి తుప్పుకుని ఉంచింది కోడలు రమదేవి. కన్న తండ్రి కన్న చూసిండు కొడుక, నన్ను ఊరెళ్ళ కొడుతున్నావురా కొడుక, ఊరెళ్ళ కొడుతున్నావే కోడలా, మా వంట చూడకుండా కాలెత్తిదంటున్నావు, చెయ్యెత్తి కొడుతున్నావురా కొడుక, కాలెత్తిదంటున్నావురా కోడలా, నా కొడుక సత్యశీల రాజా, నీకు తండ్రి ప్రేమేం తెలుసురా కొడుకో, నీకు తల్లి ప్రేమేం తెలుసురా కొడుక, తల్లిది మాంసం అంటారా కొడుక, తండ్రిది బొక్క అంటారా కొడుక, నీకు పెళ్ళామే పెద్ద గురువైన ఆదిరా కొడుకో, నీకు రాగి గట్టె చెల్లె లేదా అని కొడుక, ప్రాణాల గొప్ప కోరిమి అవ్వా, చెల్లెలు కన్నా నువ్వు కూరెళ్ళ కొడుతున్నారు నా కొడుక.

0: లుక లుక లుక లుక పురుగులు మల్లలు వడాలరా నా కొడుక.
1: ఈ
0: దేశం నీకుండక పోని, ఈ రాజ్యం నీకుండక పోనరా కొడుక, నాకన్నా ఏడక్కుల ఏడత్తుల ఏడుమ్మల ఎక్కువ కష్టం రావాలి కొడుక అని చెప్పి ఏడు దోషుల మన్ను తీసిండు, 14 దోషుల మన్ను గది కావాలని చెప్పి శాపన పెట్టిండమ్మా. అందుకే అంటారు ఇప్పటికైనా ఎప్పటికైనా అవ్వాలా, ఏ తల్లి కొడుకులు ఎన్ని మాటలు తిట్టగాలగయటగాది, జన్మనిచ్చిన కన్న తండ్రి అనకనక ఒక్క మాట అన్నా అది గోడకేసిన సున్నం ఎటువంటిదో తండ్రి శాపన కసంటిదాట. నా కొడుక ఇక నువ్వు సల్లా బతుకుర కొడుక, ఈ దేశం ఉండద్ది, ఈ రాజ్యం ఉండద్దురా నా కొడుక, ఏళ్దామంటే రాజ్యాలు ఉండక పోచుకొని ఎత్తుక తినంతకు ఊళ్ళు కరువుంటాయా అని చెప్పి కలకల కన్నీరు తీసుకుంటా కన్నబిడ్డ సంధ్యారాన్ని ఎత్తుకొని అడవి తొవ్వలు పట్టుకొని బయలు వెళ్ళిపోతున్నాడా.

0: కట్టుకుంటే
1: ఓ
0: తల్లి కంకడి గట్టుకెత్తుంది, ఓ తల్లి ముంతడు గంజి వస్తున్నదమ్మా. అగో అడవి లోపల తిరుక్కుంటారు, అనుమల్ల గుడి కాడు ఉంటే పపకారం ఉండా, కోడలు రమాదే వచ్చింది, ఊరు నాదైనప్పుడు ఈ దేశం నాదైనప్పుడు అనుమల్ల గుడి నాది కాదని చెప్పి మెడల మీద కట్టె పెట్టి ఆత్మరాత్రి ఊరెల్ల కొడుతుందయ్యా కోడలు రమదేవి. భగవంతా ఎక్కడ పోదామే నా బిడ్డ సంజవ్వా, దిక్కులేని వాళ్ళకు దేవుడే దిక్కాట అని చెప్పి కలకల కలకల కలకల కన్నీరు తీసుకుంటే అడవి తవ్వులు పట్టుకుని రాజాకు రాజు పోతుంటే చేరు రామరామ కోదండి.

నాకు కన్న బిడ్డలు ఎత్తుకొని రాజాక రాజు కల కల కల కల కన్నీరు తీసుకుంటే కొట్టేటి ఎండల్లో పెట్టేడు గాలుల్లా. అగో ఎక్కడ నాయన్నా ఎక్కడ పోదు ఏ దేశం పోదుమా అని ముంగడి ఉరుగాలిపోలే సంకజవులకు తొరవలేదు. ఏందామంటే రాజ్యాలు లేకపోతుండొచ్చు కానీ ఎత్తుక తిన అనుకూలు కరువు ఉంటాయి అని చెప్పి తిరుక్కుంటా వస్తుండే వచ్చేది తొవ్వ లోపల తవల క్షావల వంద కనిపించింది ఆ చక్రవర్తికి. చావుల మంద ఎప్పుడైతే కనిపించిందని ఆయన ఆ ఆవుల మంద కాడ కులాన గొల్లరామన్నున్నాడు. ఆ గొల్లరామన్న కాడ కన్నబిడ్డ సంధ్యారాన్ని వండబెట్టిండు.

0: ఇంతవరకు సంధ్యారాణి కథ ఒగ్గు కథ రెండో భాగం వినిపించారు శ్రీ ఎల్ భూమాగౌడ్ బృందం వారు. ఈనాటి జానపద సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఇప్పుడు వాణిజ్య ప్రకటన.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జైవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
0: ఆకాశవాణి చిత్రగీతాలు వింటారు కార్యక్రమంలో ముందుగా వినండి. అవును, వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు చిత్రం కోసం. చక్రీ పాడిన పాట రచన సాయి శ్రీహర్ష, సంగీతం చక్రీ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: కార్యక్రమంలో ఇప్పుడు వినండి నువ్వు నాకు నచ్చావు చిత్రం కోసం టిప్పు హరిణి పాడిన పాట. రచన సిరివెన్నెల, సంగీతం కోటి.

0: పెద్ద కొడలా, ఇది నీకోసం అమ్మా.
1: దీనికి ఇంత అందరొచ్చింది.
0: అరే చిన్న కొడలా, ఇదేమో నీకోసం. ఇదిగో ఇది నా చిట్టి తల్లి కోసం.
2: కానీ నాయనమ్మా, నీకోసం
3: అంట తనదే. నా బ్యాంక్ లాకర్ ఫిక్స్డ్ డిపాజిట్ అన్నిట్లోనూ ఈవినేగా నామినీ చేశాను. రేపు నేను లేనప్పుడు డబ్బు ఈవిడికి సులువుగా లభిస్తుంది.
0: శుభం పలకండి. ఏంటిది
4: ఆర్బీఐ అంటుంది?
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
1: కార్యక్రమంలో ఇప్పుడు వినండి, నువ్వు లేక నేను లేను చిత్రం కోసం ఆర్పి కౌసల్య పాడిన పాట, రచన కులశేఖర్, సంగీతం ఆర్పి పట్నాయక్.

ఒక దేశాన్ని నిర్మించేది కలలు గని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.

చిత్రగీతాలు విన్నారు ఆకాశవాణి. ఈ పూట రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు ఈ సాయంత్రం 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం, 6:50 వ్యవసాయ సూచనలు. ఇందులో అక్టోబర్ మాసంలో నూనె గింజల పంటల్లో వ్యవసాయ పనుల గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల అధికారులు అందించే వివరాలు. ఇంకా రాత్రి 7:00 మార్కెట్ ధరలు, 7:15 ఇల్లు వాకిల్లో తోట ముచ్చట్లు ప్రాయోజిత కార్యక్రమం. ఇందులో మిరప పంటలో సమగ్ర సస్యరక్షణ గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల కీటక శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజశేఖర్ గారితో పరిచయం వింటారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ గురించి శాసనమండలి సభ్యులు శ్రీ మాలా అండ్ కుమరయ్య గారితో పరిచయం, పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. రాత్రి 8:00 వార్తల ముఖ్యాంశాల అనంతరం అమరవాణి సంస్కృత కార్యక్రమం. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 కరెంట్ అఫైర్స్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. రాత్రి 10:00 జపాన్లో జరుగుతున్న 20వ ఏషియన్ క్రీడల ముఖ్యాంశాలు రోజువారీ సమీక్ష ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. రాత్రి 10:20 మధుర గీతాలు. ఇవి ఈ పూట ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. రేపు ఉదయం 6:10 భావనలో క్రోధం అంశం గురించి భాగి పూర్ణేందు శారద గారి లఘు ప్రసంగం వింటారు. 6:15 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం స్తోత్రం ప్రపత్తి మంగళాశాసనం. 6:35 పొలం పనులు కార్యక్రమంలో పాడి పశువుల ఉత్పత్తిలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ స్వర్ణలత గారు అందించే వివరాలు. రేపు ఉదయం 7:00 సంగారెడ్డి జిల్లా సమగ్ర నివేదిక అందిస్తారు శ్రీ సిహెచ్ నరహరి.

15 నిమిషాలకు ఉదయ తరంగిణి కార్యక్రమంలో కవితా పఠనం శ్రీ వేదుల శ్రీరామశర్మ గారిచే. ఆరోగ్య జీవనం శీర్షికన ఆరోగ్యకరమైన కుటుంబానికి యోగా అంశం గురించి యోగా మాస్టర్ గౌతమ్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కె సందీప్. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ బి వీరయ్య బృందం వారిచే నాదస్వర వాద్యం. రేపు ఉదయం 9:10 భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు 25 సంవత్సరాల ప్రజాసేవను పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమాలు, 12:40 హిందీ కార్యక్రమం, 1:20 వనితాలోకం కార్యక్రమంలో సిరి శ్రీమతి సింగం మారుతి గారి కథానికి వింటారు. 2:30 బాలానందం కార్యక్రమంలో రాయదుర్గ ఒయాసిస్ స్కూల్ విద్యార్థిని విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం. రేపు సాయంకాలం 5:00 వార్తల ముఖ్యాంశాల అనంతరం జానపద సంగీత కార్యక్రమంలో సంధ్యారాణి కథ ఉగ్గు కథ చివరి భాగం వినిపిస్తారు శ్రీ ఎల్ భూమాగౌడ్ బృందం వారు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాజెక్టు కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. రాత్రి 7:15 కిసాన్ వాణి ప్రాజెక్టు కార్యక్రమంలో రబీ పంటల్లో అనగా ఆరుతడి పంటల్లో సాగు మరియు వాటి యాజమాన్య పద్ధతుల గురించి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నేలల విభాగంలో వ్యవసాయ శాస్త్రవేత్తగా పనిచేస్తున్న డాక్టర్ డి విజయలక్ష్మి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీమతి శారద. రాత్రి 8:00 వార్తల ముఖ్యాంశాల అనంతరం ఆంగ్ల కార్యక్రమం ఇన్సైట్స్. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 9:30 జాతీయ సంచికా కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. రాత్రి 10:00 2026 జపాన్లో జరుగుతున్న 20వ ఏషియన్ గేమ్స్ రోజువారీ ముఖ్యాంశాల సమీక్ష ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. ఇవి ఈ పూట రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు.

0: been better than this.
1: Give your family a secure life with Rural Post Life Insurance. RPLI Life Insurance Policies. Contact your nearest post office today or log on to indiapost.gov.in.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశ్రావు. ఈ నెల 4వ తేదీన కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటిస్తారు. హైదరాబాద్ మెట్రో, తెలంగాణ ఆర్టీసీ కామన్ పాస్ను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈరోజు ఆవిష్కరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా పలు కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ చేపట్టిన సేవ్ డెమోక్రసీ యాత్ర ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాదని, కేవలం కుటుంబ వారసత్వాన్ని కాపాడుకునే సేవ్ డైనాస్టీ యాత్ర అని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. ఈ నెల 4వ తేదీన కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటిస్తారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మెదక్ జిల్లా తూప్రాన్లోని ఊర్జీ ఇండస్ట్రియల్ పార్క్లో అమూల్ డైరీ ప్లాంట్ ప్రారంభోత్సవంతో పాటు శబరి డైరీ ప్రాజెక్టు భూమి పూజ కార్యక్రమంలో అమిత్ షా పాల్గొంటారని తెలిపారు. రోజుకు 5 లక్షల లీటర్ల సేకరణ సామర్థ్యంతో ఈ ప్లాంట్ రాష్ట్ర పాడి రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందని మంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్ మెట్రో, తెలంగాణ ఆర్టీసీ కామన్ పాస్ను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈరోజు ఆవిష్కరించారు. ప్రజాభవన్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, అజరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. క్యూర్ పరిధిలోని

0: ప్రయాణికులకు సౌకర్యవంతమైన నిరాటంకమైన ప్రజా రవాణా అనుసంధానం కల్పించడమే లక్ష్యంగా ఆర్టీసీ మెట్రో కలిసి కామన్ పాస్ను ప్రవేశపెట్టాయి. ఇదే వేదికపై నుండి ఆటో ఛార్జీల సవరణ జీవోను కూడా విడుదల చేశారు. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో గాంధీ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మహాత్మాగాంధీ ఆశయాలు సాధించేందుకు అందరూ కృషి చేయాలని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. గాంధీజీ ఆదర్శాలకు అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం మూసీ దగ్గరలో గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరున మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు సంకల్పించిందని తెలిపారు. ఈరోజు నల్గొండలో గాంధీ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. స్వాతంత్ర్య పోరాటంలో మహాత్మాగాంధీ అందించిన సేవలను స్మరించుకుని ప్రతి ఒక్కరూ ఆయన బాటలో నడవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ పేర్కొన్నారు. మహాత్మాగాంధీ జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శమని ఆ జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన గాంధీ జయంతి వేడుకల్లో డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. భారత ఆహార సంస్థ నల్గొండ డివిజనల్ కార్యాలయంలో జరిగిన గాంధీ జయంతి వేడుకల్లో సంస్థ ఏజీఎం డాక్టర్ రాఘవేంద్ర సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొని గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛతాహీ సేవా కార్యక్రమాలను చేపట్టారు. జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ పట్టణాలతో పాటు అన్ని మండలాలు, గ్రామాల్లో స్వచ్ఛతాహీ సేవా కార్యక్రమాలు జరిగాయి. జిల్లా స్వచ్ఛ భారత్ మిషన్ అధికారి సురేష్ ఆకాశవాణితో మాట్లాడుతూ,
1: ఈ రోజు గాంధీ జయంతి సందర్భంగా అన్ని గ్రామాల్లో కూడా గ్రామ సభ నిర్వహించి ఈ గ్రామ సభలో స్వచ్ఛ భారత్ మిషన్ లో మనం చేపట్టే కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు అవగాహన కల్పించి వాళ్ళు ఏవైతే గ్యాప్స్ ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేసుకుని శాంక్షన్ తీసుకుని నిర్మాణం చేసుకునే విధంగా చేయడం జరుగుతుంది.
0: మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా మహబూబాబాద్ గాంధీ పార్కులో ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, స్వచ్ఛతా హీ సేవ 2026 కార్యక్రమంలో భాగంగా మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించాలని విజ్ఞప్తి చేశారు. మంచిర్యాల జిల్లా జయపూర్ మండలం టేకుమట్ల గ్రామంలో గ్రామ అవసరాలకు తగ్గట్టు అభివృద్ధి పనులను చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ పి చంద్రయ్య అధికారులను ఆదేశించారు. స్వచ్ఛతా హీ సేవలో భాగంగా నిర్వహించిన గ్రామ సభలో ఆయన పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాపాలన ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో మహాత్మాగాంధీ విగ్రహాన్ని, పెద్ద కొత్తపల్లి మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిబా ఫూలే, మాజీ మంత్రి మహేంద్రనాథ్ విగ్రహాలను ఆవిష్కరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సేవ్ డెమోక్రసీ యాత్ర ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాదని, కేవలం కుటుంబ వారసత్వాన్ని కాపాడుకునే సేవ్ డైనాసిటీ యాత్ర అని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ను తిరస్కరిస్తుంటే ఓర్వలేక ఈవీఎంలు, ఎలక్షన్ కమిషన్పై నిందలు వేస్తున్నారని విమర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్ మహాదేవన్ దర్శించుకున్నారు. అనంతరం వేద మంటపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించే బ్రేక్ఫాస్ట్ పథకం కింద నాగర్ కర్నూలు, వికారాబాద్లలో ఆధునిక సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ల ఏర్పాటుకు ప్రముఖ సంస్థలు ముందుకు వచ్చాయి. నాగర్ కర్నూలు కిచెన్ కోసం జున్నా సోలార్ 5.17 కోట్ల రూపాయలు, వికారాబాద్ కిచెన్ కోసం చైన్ ల్యాబ్స్ 4 కోట్ల రూపాయల చెక్కులను అందించాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హరేకృష్ణ ఫౌండేషన్ ప్రతినిధులు ఈరోజు ఆయన నివాసంలో కలిశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం తాజాపూర్లో గాంధీ జయంతి సందర్భంగా ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. వీబీజీ రామ్జీ డైరెక్టర్ పి శివశంకర్, కలెక్టర్ అనురాగ్ జయంతి హాజరయ్యారు. మంచిర్యాల జిల్లా జన్నారం డివిజన్ పరిధిలోని కవ్వాల్ టైగర్ జోన్లో వన్యప్రాణి వారోత్సవాల సందర్భంగా బర్డ్ వాక్, నేచర్ వాక్ నిర్వహించారు. డిఎఫ్ఓ రామ్మోహన్ ఆధ్వర్యంలో విద్యార్థులు ప్రకృతి ప్రేమికులతో కలిసి 4 కిలోమీటర్ల మేర నడక సాగించారు. ఈ సందర్భంగా జన్నారం డివిజన్ అటవీ శాఖ అధికారి రామ్మోహన్ ఆకాశవాణితో మాట్లాడుతూ,
2: వన్యప్రాణి వారోత్సవాలలో భాగంగా అక్టోబర్ 2 నుంచి 8వ

0: తేదీ వరకు 7 రోజుల పాటు వన్యప్రాణుల పట్ల అడవుల పట్ల అవగాహన కల్పించడానికి కవాల్ టైగర్ రిజర్వ్ జన్నారం డివిజన్ లో పలు వన్యప్రాణి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది. దీంట్లో స్థానికంగా ఉన్నటువంటి కాలేజెస్ నుండి కొంతమంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, కొంతమంది ప్రకృతి ప్రేమికులు నేచర్ వాక్ లో పాల్గొనడం జరిగింది.
1: బాలలు బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదిగేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో చైల్డ్ ప్రొటెక్షన్ వ్యవస్థకు సంబంధించి వివిధ శాఖలతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు. గోండి, కోయా భాషను ప్రామాణీకరించి భాషా సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించేందుకు భద్రాచలంలో గోండి కోయా నిఘంటు వర్క్షాప్ నిర్వహించారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఐటీడీఏ పీఓ బి రాహుల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ సంస్కృతిలో ముఖ్య భూమికగా ఉన్న బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి బహుమతులను అందజేశారు. చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తొలి ముద్ద కార్యక్రమాన్ని కల్వకుర్తిలో నాగర్ కర్నూలు ఎంపీ డాక్టర్ మల్లురవి, జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, అచ్చంపేటలో ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ప్రారంభించారు. తొలి రోజు చిన్నారులకు కిచడీ, ఉప్మా, ఉడకబెట్టిన గుడ్లను అందించారు. మహబూబాబాద్ నియోజకవర్గ పరిధిలోని మైనార్టీ మహిళలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల్లో భాగంగా కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళీనాయక్, మున్సిపల్ చైర్పర్సన్ గుగ్లో జ్యోతి, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి నాగలక్ష్మి పాల్గొన్నారు. ఐజేయు పిలుపు మేరకు టీయూడబ్ల్యూజీ ఆధ్వర్యంలో ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో డిమాండ్స్ డే నిర్వహించారు. జర్నలిస్టుల ఆర్థిక పరిరక్షణకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని, నగదురహిత హెల్త్ కార్డులను జర్నలిస్టులకు అందజేయాలని డిమాండ్ చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఈ నెల 4వ తేదీన కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటిస్తారు. హైదరాబాద్ మెట్రో తెలంగాణ ఆర్టీసీ కామన్ పాస్ను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈరోజు ఆవిష్కరించారు. రాష్ట వ్యాప్తంగా ఈరోజు మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా పలు కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సేవ్ డెమోక్రసీ యాత్ర ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాదని, కేవలం కుటుంబ వారసత్వాన్ని కాపాడుకునే సేవ్ డైనాసిటీ యాత్ర అని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7:05 జాతీయ వార్తలు వింటారు.
2: సమయం 6:20 సంస్కృతంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.
3: ఈఎం ఆకాశవాణి సంప్రతి వార్తా శూయంతాం. ప్రవాచకః పురుషోత్తమ్ శర్మ. అథ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అద్య భారతీయ విమానచాలకేన కెప్టెన్ స్మిత్ మచ్చార్ ఇత్యనేన సహ దూరభాషమాధ్యమేన సంవాదం కృతవాన్. శీఘ్రస్వాస్థ్యలాభాయ చ తస్మై శుభకామనాః అయచ్చత్. వాణిజ్య ఉద్యోగమంత్రీ పీయూషగోయలః అమెరికాదేశస్య మిల్వోకీ నగరె ఆయోజితస్య జీవింశతి వ్యాపార మంత్రిణాం సమ్మేళనం పృథక్ ఫ్రాన్స్, కెనడా, సౌదీ అరేబియా, దక్షిణ కొరియా దేశానాం స్వసమకక్షైః సహ ద్విపక్షీయ వార్తాం అకరోత్. కృతజ్ఞ రాష్ట్రం అద్య మహాత్మాగాంధినే, పూర్వ ప్రధానమంత్రిణే లాలబహదూర్ శాస్త్రిణే చ తయోః జన్మ జయంత్యవసరే శ్రద్ధాంజలిం అర్పయతి. అపి చ ఏషియన్ గేమ్స్ క్రీడా మహోత్సవే అద్య భారతీయ ముష్టాముష్టి క్రీడకైః మల్లస్పర్ధిభిః ధనుర్ధరైః చ స్వర్ణ పదకాని విజితాని. పదకతాల్యాం భారతం 75 పదకాని అర్జిత్య పంచమస్థానే విద్యతే. అథ వార్తాః విస్తరేణ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య భారతీయ విమాన చాలకేన కెప్టెన్ స్మిత్ మచ్చార్ ఇత్యనేన సహ దూరభాష మాధ్యమేన సంవాదం కృతవాన్. సహచాలకేన కృతస్య ఆక్రమణస్య ప్రతిరోధం కురవతా తేన ఫ్లై దుబై విమానే దుబైతః తేల్ అవీవ నగరం ప్రతి గచ్చతాం 80 అధికైకశతం యాత్రి

0: भाषीयतन्त्रांशे अपि उपलब्धो भविष्यति। वाणिज्य उद्योग मंत्री पीयूष गोयल अमेरिका देशस्य मिल्वोकी नगरे आयोजितस्य G20 व्यापार मंत्रिणां सम्मेलने फ्रांस, कनाडा, सऊदी अरब, दक्षिण कोरिया देशानां स्वसमकक्षैः सह द्विपक्षीय वार्ताः अकरोत्। चर्चायाः मुख्य विषयः संबंधितैः देशैः सह द्विपक्षीय व्यापार संबंधानां सुदृढीकरणम् आसीत्। फ्रांस देशस्य विदेश व्यापार विषयक प्रतिनिधिमन्त्रिणा निकोलस फोरिसियस इत्यनेन सह गोयलः व्यापार निवेश संबंधानां विस्तारस्य उपायान्, भारत यूरोपीय संघस्य मुक्त व्यापार सन्धेः शीघ्र सम्पादनस्य उपायान्, विनिर्माणं, UPI एकीकरणं, संयुक्त नवाचार उपक्रमाः च इत्यादिषु क्षेत्रेषु सहयोगस्य घनतां चर्चितवान्। श्रीगोयलः कनाडादेशस्य अन्ताराष्ट्रिय व्यापार मन्त्रिणा मनिन्दर सिन्धु इत्यनेन सह अपि सफलं संवादं कृतवान्। उभौ मन्त्रिणौ भारत कनाडा व्यापक आर्थिक सन्धेः शीघ्र सम्पादनाय स्वप्रतिबद्धतां पुनः दृढीकृतवन्तौ। मार्चमासे प्रधानमन्त्रिणा नरेन्द्रमोदिना कनाडादेशस्य प्रधानमन्त्रिणा मार्के कानी इत्यनेन च आरब्धः अयं प्रकल्पः 30-2000 द्वयोः देशयोः द्विपक्षीय व्यापारं 500 अर्बुद अमेरिकी डॉलर पर्यन्तं नेतुम् उद्दिश्यते। संयुक्तराष्ट्रसंघेन भारतस्य 87.1 लक्ष कोटि रूप्यकाणां हरितोर्जसः तृतीयचरणस्य अनुमोदनस्य स्वागतं कृतम्। विद्युज्जाल सुदृढीकरणं, ऊर्जा संचयन योजना च देशस्य अर्थव्यवस्थायै महत्वपूर्णं लाभं प्रदास्यतः। संयुक्तराष्ट्रसंघस्य जलवायु परिवर्तन विषय कार्यकारी सचिवः साइमन स्टील इत्यसौ अवदत् यत् एषः उपक्रमः भारतं वर्धमानस्य नवीकरणीयोर्जसा सामर्थ्यस्य उपयोगे, वर्धमानं विद्युत् आवश्यकतानां पूर्तौ च सौरोर्जसा क्षेत्रे वैश्विक नेतृत्वस्य स्थितेः अधिकं सुदृढीकरणे साहाय्यं करिष्यति। ऋतुविभागेन अद्य अरुणाचलप्रदेशे प्रचण्डवृष्टेः पूर्वानुमानं कृतम्। उक्तं यत् आगामिषु 24 होरासु पंजाब, हरियाणा, राजस्थान, उत्तरप्रदेश राज्यानां केषुचित् भागेषु, गुजरातस्य, मध्यप्रदेशस्य च अधिकांशभागेषु दक्षिणपश्चिम प्राविड् निवृत्त्यर्थं स्थितेः अनुकूला अस्ति। एशियन गेम्स इति क्रीडा महाकुम्भे अद्य भारतीय मुष्टामुष्टि क्रीडकैः, मल्लस्पर्धिभिः, धनुर्धरैः च 6 स्वर्णपदकानि विजितानि। 16 स्वर्णपदकानि समेत्य 67 पदकैः भारतं पदकतालिकायां पञ्चमे स्थाने विद्यते। इति वार्ताः।
1: आकाशवाणी हैदराबाद केन्द्रम्। డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయస్త కార్యక్రమం వింటారు.
2: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రజెంట్స్ ఎడ్యుకేషన్ ఎట్ యువర్ డోర్ స్టెప్, ఏ ప్రోగ్రామ్ ఆఫ్ లెర్నింగ్ ఫర్ ఎవ్రీవన్.
3: ఇప్పుడు మీరు యూజీ 3వ సంవత్సరం విద్యార్థుల కోసం కామర్స్ నుండి ఆస్తి అప్పుల నిరూపణ మరియు మూల్యాంకనం అనే పాఠం వింటారు.
4: ఆస్తి అప్పుల నిరూపణ మరియు మూల్యాంకనము. ఈరోజు పాఠంలో మనము ఆస్తి అప్పుల నిరూపణ మరియు మూల్యాంకనం గురించి తెలుసుకుందాం. ముందుగా ఆస్తి అప్పుల నిరూపణ అంటే ఏమిటో నేర్చుకుందాం. ఆడిట్ కార్యక్రమం తర్వాత ఆడిటర్ ఖాతా పుస్తకాలలోని పద్దులన్నీ సక్రమంగా వ్రాసినారని, ఆస్తి అప్పుల అన్నిటినీ ఆస్తి అప్పుల పట్టీలో సరిగా చేర్చినారని, ఆస్తి అప్పుల పట్టీలో చేర్చిన ఆస్తులు ఆ పట్టీ తయారు చేసిన తేదీ నాటికి సమస్త స్వాధీనంలో ఉన్నాయని నిర్ధారణ చేయటాన్నే నిరూపణ అని అంటారు. జేఆర్ బాట్లీబాయ్ ప్రకారము నిరూపణ అనగా ఆస్తి అప్పుల పట్టీ తేదీ నాటికి ఆస్తులు వాస్తవంగా ఆస్తిత్వం కలిగి ఉన్నట్లు, అన్ని విధాలా తాకట్లకు అతీతముగా ఉన్నట్లు, అవి సవ్యంగా మూల్యాంకనం చేయబడినట్లు ఆడిటర్ సంతృప్తి చెందటం, మరియు అప్పుల విషయంలో అన్ని అప్పులను వాటి సరైన విలువతో చేర్చటం జరిగినదని, ఏ అప్పును వదిలివేయటం జరగలేదని ఆడిటర్ సరిచూడటం. నిరూపణ అనేది ఆస్తి అప్పుల పట్టీల అంశాలను పరిశీలి

పిలుస్తుంది. నిరూపణ అనేది వ్యక్తిగతముగా పరిశీలన చేయటమే కాక పత్రాలను కూడా పొందటం జరుగుతుంది. ఆస్తులను కాని అప్పులను కాని నిరూపణ చేయటం వదిలివేసినట్లయితే కర్తవ్య నిర్వహణలో అశ్రద్ధ వహించిన కారణముగా నష్టపరిహారం చెల్లించే విపత్తుకి ఆడిటర్ లోనవుతాడు. మూల్యాంకనము. మూల్యాంకనం అనగా ఆస్తి అప్పుల పట్టీలోని ఆస్తులను నిర్ణయించటం మరియు సర్వామోదిత వ్యాపార గణక సూత్రాల ఆధారముగా ఆస్తుల విలువలను విమర్శనాత్మకంగా పరిశీలించుట. మూల్యాంకన ప్రాముఖ్యత. ఆస్తులను తక్కువగా విలువ కట్టినా లేక అప్పులను ఎక్కువగా విలువ కట్టినా నికర లాభం తగ్గుతుంది. ఆస్తి అప్పుల పట్టీ కూడా సరైన ఆర్థిక పరిస్థితిని చూపదు. అదేవిధముగా ఆస్తుల విలువలను ఎక్కువగా చూపించి అప్పుల విలువను తక్కువగా చూపిస్తే నికర లాభం ఎక్కువగా కనపడుతుంది. ఆస్తి అప్పుల పట్టీలో కూడా ఆస్తులు అప్పులు సరైన విలువను చూపించవు. ఆస్తి అప్పుల మూల్యాంకనము సక్రమంగా లేకపోతే ఆడిటర్ చేసిన పని ఆడిట్ లక్ష్యము వృధా అవుతాయి. కాబట్టి ఆడిటర్ సాధ్యమైనంత వరకు ఆస్తుల మూల్యాంకనము సరిగా జరిగినది లేనిది చూడవలెను. సామాన్యంగా స్థిరాస్తులను అసలు ధరతో విలువ కట్టి ప్రతి సంవత్సరము సరిపడినంత తరుగుదల తీసివేసినది లేనిది ఆడిటర్ చూడవలెను. చరాస్తుల విషయములో అసలు ధర లేదా మార్కెట్ ధర ఏది తక్కువగా ఉంటే ఆ విలువతో విలువ కట్టినది లేనిది చూడవలెను. వ్యాపార స్వభావాన్ని బట్టి ఆస్తులలో ఏవి స్థిరాస్తులో ఏవి చరాస్తులో నిర్ణయించవలసి ఉంటుంది. వివిధ రకాల ఆస్తుల నిరూపణ మూల్యాంకనము. ఇప్పుడు మనం వివిధ రకాల ఆస్తుల నిరూపణ మరియు మూల్యాంకనం గురించి తెలుసుకుందాం. స్థిరాస్తుల నిరూపణ మూల్యాంకనము. స్థిరాస్తులు అనగా సంస్థలో నిరంతరంగా ఉపయోగిస్తూ వాటి ద్వారా ఆదాయాలను సంపాదించుకునేవి అని అర్థము. ఏ ఆస్తి అయినా జీవితకాలమంతా ఒకే విలువ కలిగి ఉండదు. కాబట్టి ఆస్తి నిరూపణ జరగగానే దాని మూల్యాంకనము కూడా వెంటనే జరగవలెను. ఇప్పుడు కొన్ని ముఖ్యమైన స్థిరాస్తుల నిరూపణ మూల్యాంకనం గురించి తెలుసుకుందాం. స్వేచ్ఛాయుత ఆస్తులు నిరూపణ. వ్యాపార సంస్థ పేరుతో ఉన్న సొంత ఆస్తిని స్వాధీన ఆస్తి అని అంటారు. ఉదాహరణ భూములు, భవనాలు. వీటిని నిరూపించడానికి ఆడిటర్ ఆస్తుల హక్కుపత్రాలను తనిఖీ చేయవలెను. వాటిపై ఏమైనా తాకట్టు ఉన్నది లేనిది నిర్ధారణ చేసుకోవలెను. మూల్యాంకనము. భూములు, భవనాలకు వేరువేరు ఖాతాలను తెరిచేటట్లు చూడవలెను. భూములపై తరుగుదల ఉండదు, కాని భవనాలపై ఉంటుంది. తరుగుదల తీసివేసిన తరువాతనే భవనాల విలువను ఆస్తి అప్పుల పట్టీలో చూపించాలి. కౌలుదారి ఆస్తి నిరూపణ. ఏ వ్యాపార సంస్థ అయినా ఏదేని ఆస్తిని కొంతకాలం వరకు కౌలుకు తీసుకునినట్లయితే ఆ ఆస్తిని కౌలుదారి ఆస్తి అంటారు. కౌలు ఖరీదును, కౌలు కాలాన్ని సరిచూడటానికి ఆడిటర్ కౌలు అగ్రిమెంట్ను పరిశీలించవలెను. కౌలు ఒప్పందంలోని నిబంధనలను, షరతులను సంస్థ సవ్యంగా పాటించుచున్నది లేనిది చూడవలెను. మూల్యాంకనము. కౌలు హక్కుకుగాను చెల్లించిన మొత్తాన్ని మూలధనీకరణ చేయవలెను. ఈ మొత్తాన్ని కౌలు కాలపరిమితి అంతటికి విస్తరింపచేసి ప్రతి సంవత్సరము అనుగుణమైన మొత్తాన్ని తరుగుదలగా రద్దు చేయవలెను. ఆస్తి అప్పుల పట్టీలో అసలు ధరను వ్రాసి తరుగుదలగా రద్దు చేసిన మొత్తాన్ని తగ్గించి చూపవలెను. కౌలు బాపతు అద్దె, కౌలు భవనానికి మరమ్మత్తులు, అగ్ని బీమా ప్రీమియము మొదలగు వాటిని రాబడి వ్యయముగా పరిగణింపవలెను. ప్లాంటు యంత్రాలు నిరూపణ. ప్లాంటు యంత్రాలు స్థిరాస్తులు. వీటిని నిరూపణ చేయుటకు కొనుగోలు చేసినప్పటి ఇన్వాయిస్లను, ఉత్తర ప్రత్యుత్తరాలను పరీక్షించవలెను. బాధ్యతాయుత అధికారిచే ధృవీకరింపబడిన ప్లాంటు యంత్రాల జాబితాను అడిగి తీసుకుని వాటిని ప్లాంట్ రిజిస్టర్తో పోల్చి చూడవలెను. ప్రస్తుత సంవత్సరం చేసిన చేర్పులను, అమ్మకాలను వాటికి సంబంధించిన ఇన్వాయిస్లతోనూ, పుస్తకాలలోని పద్దులతోనూ ఆడిటర్ సరిచూడవలెను. మూల్యాంకనము. ప్లాంటు యంత్రాలు స్థిరాస్తి కనుక ధరలో మార్పులను లెక్కలోనికి తీసుకున్న అవసరం లేదు. ఆస్తి అప్పుల పట్టీలో దీని అసలు ధరను వ్రాసి దాని నుంచి అప్పటి వరకు రద్దు చేసిన మొత్తము తరుగుదలను తీసివేసి చూపవలెను. చాలినంత తరుగుదలను రద్దు చేయలేదని ఆడిటర్ భావిస్తే ఆ విషయాన్ని నివేదికలో పేర్కొనవలెను. ప్లాంటు యంత్రాల స్థాపనకు చేసిన వ్యయాన్ని మూలధనీకరణ చేసి
యంత్రాల ఖాతాకే డెబిట్ చేసిన

అది లేనిది పరీక్షించవలెను. అయితే మరమ్మత్తులను రాబడి వ్యయముగా పరిగణించింది లేనిది చూడాలి. యంత్రాలలో దేనినైనా సంవత్సరంలో అమ్మినట్లయితే తద్వారా వచ్చిన

ప్రకారము చేతిలో నగదు లెక్కపెట్టి సరిచూడవలెను. నగదును లెక్కపెట్టినప్పుడు సాక్షిగా చూసేందుకు షరాబును హాజరు కావలసిందిగా కోరవలెను. స్వల్ప నగదులు కాని చేతిలో నగదు కాని అన్నింటినీ ఒకేసారి లెక్కపెట్టవలెను. నగదును లెక్కించి నిరూపణ చేయకపోవటం వలన సంస్థకు కలిగిన నష్టానికి ఆడిటర్ బాధ్యుడవుతాడు. బ్యాంకులో నగదు. ఆడిటర్ నగదు చిట్టాలోని బ్యాంకు వరుసలో చూపించిన నిల్వలో పాస్బుక్ నిల్వను సరిచూడవలెను. ఈ రెండు నిల్వలు తేడా ఉంటే బ్యాంకు నిల్వల సమన్వయ పట్టీ తయారు చేసి నిరూపణ చేయవలెను. బ్యాంకు వివిధ ఖాతాలలో నగదు ఉన్నట్లయితే వాటిని ఉదాహరిస్తూ ఒక జాబితాను బ్యాంకు నుంచి ఆడిటర్ సంపాదించి సరిచూడవలెను. ఓవర్డ్రాఫ్ట్ ఉన్నట్లయితే అందుకు సంస్థ ఇచ్చిన సెక్యూరిటీ వివరాలను బ్యాంకు నుంచి ఆడిటర్ తెలుసుకోవలెను. రుణగ్రస్తులు. ఆడిటర్ రుణగ్రస్తుల జాబితాను తీసుకోవలెను. ఆ జాబితాను ఆవర్జాలోని ఖాతాల నిల్వలతో సరిపోల్చవలెను. సమర్థవంతమైన అంతర్గత తనిఖీ ఉన్నట్లయితే కొంతమంది రుణగ్రస్తుల నుంచి స్వీకరణ నివేదికను తెప్పించి వాటిని జాబితాల నిల్వలతో సరిపోల్చవలెను. 6 నెలలకు మించిన బాకీలను మిగతా బాకీల నుంచి విడతీసి చూపవలెను. రుణగ్రస్తుల విషయంలో రాని బాకీలను రద్దు చేసింది లేనిది మరియు సంశయాత్మక బాకీలకు తగిన నిధిని ఏర్పరిచినది లేనిది చూడవలసిన బాధ్యత ఆడిటర్పై ఉన్నది. పెట్టుబడులు. ఇన్సూరెన్స్ కంపెనీలు, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, ఇతర సంస్థలు కూడా పెట్టుబడులను ఎక్కువగా పెడతాయి. పెట్టుబడులు చాలా ఉన్నట్లయితే ఆడిటర్ సంస్థ నుంచి పెట్టుబడుల జాబితాను తీసుకోవలెను. ఆ జాబితాను పెట్టుబడుల ఖాతాలో సరిపోల్చి చూడవలెను. ముగింపు సరుకు. సంస్థ ఆర్థిక సంవత్సరాంతాన వ్యాపారపు సరుకును లెక్కగట్టును. ముగింపు సరుకులోని ప్రతి అంశమును చూసి ఆ అంశం పేరును, పరిమాణాన్ని కాగితాల మీద వ్రాస్తారు. ఆడిటర్ ముగింపు సరుకును తనిఖీ చేసి నిరూపించటమే కాక సరుకు మూల్యాంకనము అంగీకృతమైన గణక శాస్త్రాల ప్రకారము ఉన్నది లేనిది పరిశీలింపవలెను. కనిపించని ఆస్తుల నిరూపణ, మూల్యాంకనము. ఇప్పుడు కనిపించని ఆస్తుల నిరూపణ, మూల్యాంకనం గురించి తెలుసుకుందాము. గుడ్విల్. ఒక సంస్థ సంపాదించిన పేరు ప్రతిష్టలనే గుడ్విల్ అంటారు. ఇది కంటికి కనిపించదు, అయితే దీనిని ఆస్తి అప్పుల పట్టీలో స్థిరాస్తిగా ప్రత్యేకంగా చూపాలి. పేటెంట్లు. ఏదైనా ఒక నూతన సూత్రాన్ని గాని డిజైన్ని కాని రూపొందించి దాన్ని రిజిస్టర్ చేయటం ద్వారా పేటెంట్ హక్కును పొందవచ్చును. ట్రేడ్మార్కులు. ఒక ఉత్పత్తిదారుడు తాను అమ్మే సరుకులను స్పష్టంగా గుర్తించటానికి వీలుగా ముద్రించే గుర్తులనే ట్రేడ్మార్కులు అంటారు. ఇంతకుగాను చెల్లించే ప్రతిఫలాన్ని దీని విలువగా పరిగణించాలి. కాపీరైట్లు. ఒక పుస్తకాన్ని గాని రచనను గాని ప్రచురించటానికి ఉండే సర్వాధికారాన్ని కాపీరైట్ అంటారు. దీనిని నిరూపణ చేయటానికి రచయిత ప్రచురణ తప్ప వేరే సాక్ష్యం లభించదు. కృత్రిమ ఆస్తుల నిరూపణ, మూల్యాంకనము. ఇప్పుడు కృత్రిమ ఆస్తుల నిరూపణ, మూల్యాంకనం గురించి తెలుసుకుందాం. ఇందులో ముఖ్యమైనవి ప్రాథమిక ఖర్చులు. ఇవి కంపెనీని స్థాపించుటకు అయిన ఖర్చులు. వీటిని పెట్టుబడి వ్యయంగా భావించాలి. అయితే ఇవి ఆస్తిని సూచించవు, కాబట్టి సాధ్యమైనంత త్వరగా ఆదాయం నుంచి రద్దు చేయవలెను. వాటాలు, డిబెంచర్లపై డిస్కౌంట్. వాటాలను, డిబెంచర్లను వాటి ముద్రిత విలువ కంటే తక్కువకు జారీ చేసినట్లయితే ఆ వ్యత్యాసాన్ని డిస్కౌంట్ అని అంటారు. ఇది పెట్టుబడి నష్టాన్ని సూచిస్తుంది, కాబట్టి దీనిని పెట్టుబడి లాభాల ద్వారా గాని లేదా రాబడి లాభాల ద్వారా గాని రద్దు చేయవచ్చు. అప్పుల నిరూపణ. అప్పుల నిరూపణ మూల్యాంకనం సరిగా లేని ఎడల ఆస్తి అప్పుల పట్టి యథార్థ యథాన్యాయ దృశ్యమును ప్రతిబింబింపచేయదు. సరైన రీతిలో మూల్యాంకనం చేసి ఆస్తి అప్పుల పట్టీలో చూపటం జరిగిందని, ఏ అప్పును తగ్గించి చూపటం కాని లేదా చూపకుండా వదిలివేయటం కాని జరగలేదని సంతృప్తి పొందవలెను. మూలధన నిరూపణ. వాటా మూలధనం నిరూపణ అనేది 2 రకాలుగా విభజించవచ్చును. ఏ మొదటి ఆడిట్, బి తదుపరి ఆడిట్. మొదటి ఆడిట్లో సంస్థాపనా పత్రము, నియామవళి, పరిచయ పత్రంలోని నిబంధనలు, కేటాయింపు రిజిస్టరు, డైరెక్టర్ల మినిట్స్, బ్యాంకు నివేదికలను మొదలైనవి పరిశీలించడం ద్వారా వాస్తవముగా వసూలైన మూలధనం మొత్తాన్ని తెలుసుకునవచ్చును. తదుపరి ఆడిట్లలో అదనముగా జారీ చేసిన వాటాలు, జప్తు చేసిన వాటాలు,
తిరిగి జారీ చేయబడిన వాటాలు,

0: బోనస్ వాటాల జారీ మొదలైన అంశాలను ఆడిటర్ పరిశీలించవలసి ఉంటుంది. డిబెంచర్ల నిరూపణ, కంపెనీ సంస్థాపనా పత్రము, నియామావళులను అధ్యయనం చేయటం ద్వారా ఆడిటర్ కంపెనీ అప్పు చేసే అధికారాలను తెలుసుకొనగలడు. అంతేకాకుండా కంపెనీ డిబెంచర్లు, జారీ అధికారాలు కూడా పరిశీలించవలసి ఉంటుంది. వర్తక రుణదాతల నిరూపణ, వర్తక రుణదాతల జాబితాను కంపెనీ అధికారుల నుండి పొంది ఆ వర్జా ఖాతాలలోని నిల్వలను ఆ జాబితా ఆధారంగా పరిశీలించవలసి ఉంటుంది. చెల్లింపు బిల్లుల నిరూపణ, చెల్లింపు బిల్లుల జాబితాను తీసుకుని దాని ఆధారముగా చెల్లింపు బిల్లుల పుస్తకము, చెల్లింపు బిల్లుల ఖాతాలను తనిఖీ చేయవలెను. అయితే బిల్లుల అనాధారణ, నవీకరణ, గడువుకు ముందే విమోచన లాంటి వ్యవహారాలను అది జాగ్రత్తగా పరిశీలించవలసి ఉంటుంది. రుణాల నిరూపణ, వ్యాపార సంస్థ బ్యాంకుల నుండి, ఆర్థిక సంస్థల నుండి లేదా ప్రజల నుండి కూడా అప్పులు తీసుకొనవచ్చును. అయితే రుణాల పరిశీలనలో భాగంగా ఒప్పంద పత్రాలను, ఉత్తర ప్రత్యుత్తరాలను ఆడిటర్ పరిశీలించవలసి ఉంటుంది. ఒకవేళ బ్యాంక్ ఓవర్డ్రాఫ్ట్, క్యాష్ క్రెడిట్ విషయంలో బ్యాంకుల నుండి నివేదికలను పరిశీలించాలి. చెల్లించవలసిన ఖర్చుల నిరూపణ, వర్తమాన సంవత్సరానికి చెందిన ఖర్చులను ఇంకా చెల్లించకపోతే వాటిని ఆస్తి అప్పుల పట్టీలో అప్పుగా చూపవలెను. వాటి ఖచ్చితాన్ని నిర్ధారించవలసిన బాధ్యత ఆడిటర్కు కలదు. ఈ అంశంలో చెల్లించవలసిన జీతాలు, కోర్టు ఖర్చులు, అద్దె, వేతనాలు, ఆడిట్ ఫీజు మొదలగునవి కలిపి ఉంటాయి. ఆగంతక బాధ్యతల నిరూపణ, ఆగంతక బాధ్యత అనగా భవిష్యత్తులో ఏర్పడటానికి వీలున్న బాకీ, అంటే భవిష్యత్తులో జరగబోయే సంఘటనల వలన సొమ్ము చెల్లించవలసిన బాధ్యతలను ఆగంతక రుణ బాధ్యతలు అంటారు. భవిష్యత్తులో అవి రుణాలుగా పరిణమించవచ్చు లేక రుణాలుగా చెల్లించవలసిన అవసరం లేకపోవచ్చును.
1: ఇంతవరకు మీరు ఆస్తి అప్పుల నిరూపణ మరియు మూల్యాంకనం అనే పాఠం విన్నారు.
2: Education at your doorstep. That was a program of learning for everyone. Brought to you by Dr. B.R. Ambedkar Open University. So listeners, it's bye till our next radio lesson.
3: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
4: ఒక దేశాన్ని నిర్మించేది కళలుగని ఆ కళల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.

0: రవి, అరే రవి, ఉన్నవారా ఇంట్లోనే?
1: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
0: అంతా మంచిగున్నాను రా.
1: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
0: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
1: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
0: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమగా అవారా? బాగు, ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే జరుగుతున్నావేంద్రా?
1: అవునరా, ఇప్పుడు ఏంది, ఇది చెప్పడానికి వచ్చినావు నా ఇంటికి?
0: నువ్వన్నా చెప్పమ్మా, ఈయనకి ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా,
2: ఆయనకేం చెప్పగలుగుతానా?
0: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్పనికే వచ్చినరా, ఖచ్చితంగా రావాలే, పోయొస్తా.
1: మాలతి తయారైరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
2: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతో ఒళ్ళంతా కాలుతుంది, నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికిపోయినావు. అగో ఉలికి తెలియడు పలుకు తెలియడు, నాకైతే భయమైతుంది.
1: నడువే మరి, దవగానికి తోలుకుపోదాం, తొందరగా వచ్చేయి.

0: డాక్టర్ డాక్టర్ ఏమైంది మా చిన్నోడికి?
1: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
0: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
1: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు, వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి. డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లు అయినా రావచ్చు, లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యేది. అయినా మన ఇల్లు మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
2: ఏందయ్యా ఎడిపోతున్నావు?
0: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే, చిన్నోనికి ఏమన్నా అయ్యుంటే.
3: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవనానికి సోపానం.

నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం భారతదేశం మన జన్మ ప్రదేశం. భారత ఖండం ఒక అమృత భాండం. ఈ అమృత భాండాన్ని ఎప్పటికీ అంతే నిర్మలంగా ఉంచేందుకు పరిశుభ్రతే పరమావధిగా ఈ స్వచ్ఛాగ్రహ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాలు పంచుకుందాం. మన పర్యావరణానికి మరింత ప్రసన్నతను చేకూర్చుదాం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. రండి, స్వచ్ఛత వైపు కలిసి మరో అడుగు వేద్దాం. స్వచ్ఛ భారతికి రథసారథులవుదాం.

0: తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: ఆకాశవాణి వ్యవసాయ సూచనలు.

0: ఈనాటి వ్యవసాయ సూచనల కార్యక్రమంలో అక్టోబర్ మాసంలో నూనె గింజల పంటల్లో వ్యవసాయ పనులు ఈ అంశం గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు అందించే వివరాలు విందాం.
1: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు అక్టోబర్ మాసంలో నూనె గింజల పంటల్లో చేపట్టవలసిన వ్యవసాయ పనుల గురించి రైతు సోదరులకు తెలియజేస్తున్నారు. వేరుశెనగ వానాకాలంలో విత్తుకున్న వేరుశెనగలో పురుగులు తెగుళ్లు రాకుండా నివారణ చర్యలు చేపట్టే సమయమిది. లద్దె పురుగు ఆశించినట్లయితే ఎకరానికి 40 మిల్లీమీటర్ల ప్లూబెండమైడ్ 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. శనగ పచ్చ పురుగు ఆశించినట్లయితే క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఆకుమచ్చ తెగుళ్ల నివారణకై 400 గ్రాముల క్లోరోథాలోనిల్ లేదా 200 మిల్లీలీటర్ల టెబ్యుకోనజోల్ 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. వేరుశెనగను ముఖ్యంగా యాసంగి కాలంలో సాగు చేస్తారు. రబీలో సాగు చేసే వేరుశెనగ పంటకు చీడపీడలు ఆశించే అవకాశం తక్కువగా మరియు నాణ్యమైన విత్తనాన్ని అధిక మోతాదులో ఉత్పత్తి చేయవచ్చు. ఎకరానికి 60 నుంచి 80 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. కిలో విత్తనానికి 1 గ్రాములు టెబుకోనజోల్, 2 DS లేదా 3 గ్రాముల మ్యాంకోజెబ్ పొడిమందును పట్టించాలి. కాండం కుళ్ళు వైరసు తెగులు ఆశించే ప్రాంతాలలో 2 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్, 600 FS ను 7 మిల్లీలీటర్ల నీటిలో కలిపి 1 కిలో విత్తనానికి పట్టించాలి. వేరుపురుగు ఉధృతి ఎక్కువగా ఆశించే ప్రాంతాలలో 6.5 మిల్లీలీటర్ల క్లోరిపైరిఫాస్తో విత్తన శుద్ధి చేసుకోవాలి. ఇక విత్తన శుద్ధి విషయానికొస్తే, వరి మాగాణుల్లో లేదా క్రొత్తగా వేరుశెనగ సాగు చేసేటప్పుడు ఎకరాకు సరిపడే విత్తనానికి 200 గ్రాముల రైజోబియం కల్చర్ను పట్టించాలి. వేరుకుళ్ళు, కాండం కుళ్ళు తెగుళ్లు ఎక్కువగా ఆశించే పరిస్థితులలో కిలో

విత్తడానికి 10 గ్రాములు ట్రైకోడెర్మా వెరిడిని పట్టించి విత్తుకోవాలి. ఒక చదరపు మీటరుకు 44 మొక్కలు ఉండే విధంగా మధ్య 22.5 సెంటీమీటర్లు, అలాగే వరుసల్లో మొక్కల మధ్య 10 సెంటీమీటర్లు ఉండే విధంగా విత్తుకోవాలి. ఆఖరి దుక్కిలో ఎకరాకు 4 నుంచి 5 టన్నుల పశువుల ఎరువును వేసుకోవాలి. మొత్తం భాస్వరం పొటాష్ ఎరువులను విత్తే సమయంలోనే వేసుకోవాలి. ఎకరానికి 100 కిలోల సూపర్ ఫాస్ఫేట్, 33 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్, అలాగే 18 కిలోల యూరియాను విత్తే సమయంలోనే వేసుకోవాలి. విత్తిన 30 రోజుల తర్వాత తొలిపూత దశలో మరో 10 నుండి 15 కిలోల యూరియాను పైపాటుగా వేసుకోవాలి. విత్తిన 2 రోజులలోపు అంటే 24 నుండి 48 గంటల లోపు ఎకరాకు డైక్లోసులాం 84%, WDG 12.4 గ్రాములు, లేదా పెండిమిథాలిన్ 38.7%, CS 700 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేయాలి. పంట విత్తిన 20 రోజుల వరకు కలుపు తీయడానికి వీలు కాని పరిస్థితులలో పైరులో మొలచిన కలుపును 2 నుండి 3 ఆకుల దశలో ఉన్నప్పుడు ఇమాజితా ఫైర్ 10% ఎకరాకు 300 మిల్లీలీటర్లు, లేదా ఎకరాకు ఇమాజామాక్స్ 35%, ఇమాజితా ఫైర్ 35% మిశ్రమాన్ని WG కలుపు మందును 40 గ్రాములు చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక ఆముదం విషయానికొస్తే, వానాకాలంలో విత్తుకున్న ఆముదంలో పూత నుండి కాయలు ఏర్పడే సమయం. ఈ సమయంలో వాతావరణ సూచనలను అనుసరించి వర్షపు సూచనలు గనక ఉన్నట్లయితే బూజు తెగులు రాకుండా ఉండేందుకు వర్షానికి 4 నుండి 6 గంటల ముందు మరియు వర్షాలు తగ్గాక ప్రొపికొనజోల్ 1 మిల్లీలీటరు లేదా కార్బాండాజిమ్ 1 గ్రాము లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి. ఎకరాకు 20 కిలోల యూరియా, 10 కిలోల పొటాష్ ఎరువును అదనంగా వేసుకుంటే తర్వాత వచ్చే గెలలు ఆరోగ్యంగా వస్తాయి. యాసంగిలో ఆముదం పంటను అక్టోబర్ మొదటి పక్షం వరకు విత్తుకోవచ్చు. ఎకరానికి 20 నుండి 25 కిలోల విత్తనం సరిపోతుంది. కిలో విత్తనానికి 3 గ్రాముల కాప్టాన్, 3 గ్రాముల కార్బాండాజిన్తో విత్తన శుద్ధి చేసుకోవాలి. ఆఖరి దుక్కిలో 2 నుండి 3 టన్నుల పశువుల ఎరువు, 16 కిలోల భాస్వరం, 12 కిలోల పొటాష్, 24 కిలోల నత్రజనినిచ్చే ఎరువులను వేసుకోవాలి. పంట విత్తిన 40 నుండి 60 రోజుల వరకు గుంటకతో వరుసల మధ్య అంతర కృషి చేసి కలుపుని నివారించవచ్చు. విత్తిన తర్వాత 1 నీటి తడిని ఇవ్వాల్సి ఉంటుంది. ఆముదంను యాసంగిలో నల్లరేగడి నేలల్లో వరుసకు వరుసకు మధ్య 120 సెంటీమీటర్లు, మొక్కకు మొక్కకు మధ్య 90 సెంటీమీటర్లు ఎడంతో విత్తుకోవాలి. తేలిక నేలల్లో అయితే వరుసకు వరుసకు మధ్య 120 సెంటీమీటర్లు, మొక్కకు మొక్కకు మధ్య 45 సెంటీమీటర్ల దూరం ఉంటే సరిపోతుంది. పంటలో మొలక కుళ్ళు తెగులు గమనించిన వెంటనే కాపరాక్సీ క్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటి కలిపి మొక్క మొదళ్లను తడపాలి. ఎండు తెగులు గమనించినట్లయితే కార్బాండాజిమ్ 1 గ్రాము లీటర్ నీటి కలిపి మొక్క మొదళ్లలో పోసుకోవాలి. పంట విత్తిన 40 నుండి 60 రోజుల వరకు కలుపు లేకుండా తీసివేయాలి. అంతర కృషిలో మట్టిని మొక్క మొదళ్లపైకి తోయాలి. పంటపై పొగాకు లద్దెపురుగు ఆశించిన ఆకులను ఏరి నాశనం చేయాలి. పురుగు దశ తొలి దశలో ఎసిఫేట్ 1.5 గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి. ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు 1 మిల్లీలీటర్ నోవాల్యూరాన్ లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి. దాసరి పురుగును గమనించినట్లయితే తొలిదశలో వేప నూనె 5 మిల్లీలీటర్లు, ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా థయోడీకార్బ్ 1.5 గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. నువ్వులు. ఆగస్టు మాసంలో వేసిన నువ్వులు ప్రస్తుతం పూత మరియు కాయ కట్టే దశలో ఉన్నాయి. ఈ సమయంలో వెర్రి తెగులు ఆశించే అవకాశమున్నది. ఈ తెగులు దీపపు పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. నివారణకు గాను ఆక్సిడెమటాన్ మిథైల్ 1.2 మిల్లీలీటర్లు లేదా డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. తెగులు సోకిన మొక్కలను పీకి నాశనం చేయాలి. బూడిద తెగులు గమనించినట్లయితే నీటిలో కరిగే గంధకాన్ని 3 గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి. బీహారీ గొంగళ పురుగును గమనించినట్లయితే వెంటనే క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా సైపర్ మెథ్రిన్ 1.5 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి. రసం పీల్చే పురుగుల నివారణకై ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా
డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసి

0: తీసుకోవాలి. పేనుబంక నివారణకు ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్లు లేదా ఎసిఫైట్ 1 గ్రాము లీటర్నిటి కలిపి పిచికారీ చేయాలి. కాయతొలచే పురుగు ఆశించినట్లయితే క్లోరిపైరిఫాజ్ 2.5 మిల్లీలీటర్లు లీటర్నిటి కలిపి పిచికారీ చేయాలి. ప్రొద్దుతిరుగుడు పురుగు. వానాకాలంలో విత్తుకున్న ప్రొద్దుతిరుగుడు ప్రస్తుతం ఆకర్షక పత్రాలు వికసించే దశలో ఉంది. ఈ దశలో 2 గ్రాముల బోరాక్స్ లీటర్నిటి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ దశలో శనగపచ్చ పురుగు ఆశించే అవకాశం ఎక్కువ. తొలి దశలో ఎకరాకు 4 నుండి 5 లింగాకర్షక బుట్టలు అమర్చుకోవాలి. ఉధృతి అధికంగా ఉన్నట్లయితే థయోడీకార్బ్ 1 గ్రాము లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి. పొగాకు లద్దె పురుగును గమనించినట్లయితే నోవాల్యూరాన్ 1 మిల్లీలీటరు లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి. నెక్రోసిస్ తెగులు ఆశించే అవకాశం ఉన్నందున తగు జాగ్రత్తలను పాటించాలి. పార్థీనియం కలుపును తీసివేయాలి. ఇమిడాక్లోప్రిడ్ 4 మిల్లీలీటర్లు 10 లీటర్ల నీటికి థయోమిథాక్సామ్ 0.5 గ్రాములు లీటర్ నీటి కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి.
1: అక్టోబర్ మాసంలో నూనె గింజల పంటలో వ్యవసాయ పనుల గురించి రాజేంద్రన్ గారు వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు అందించిన వివరాలు విన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటన.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఈనాటి వ్యవసాయ సూచనల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు, గుండమ్మ కథ. చిత్రం కోసం ఘంటసాల లీలాపాండ పాట, రచన పింగళి, సంగీతం ఘంటసాల.

0: ఈ రోజు ప్రసారం కానున్న కార్యక్రమాలు మరోమారు గుర్తు చేస్తున్నాం. ఈ రాత్రి 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ గురించి శాసనమండలి సభ్యులు శ్రీ మల్కా కొమరయ్య గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. వార్తల ముఖ్యాంశాల అనంతరం అమరవాణి సంస్కృత కార్యక్రమం వింటారు. అహింస పరమో ధర్మ, మేడూరి సూర్యనారాయణ శర్మ గారి ప్రసంగం. ఆకాశవాణి సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశ్రావు. ప్రపంచ శాంతి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న నిరంతర కృషిని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసించడం ప్రతి భారతీయుడికి గర్వకారణమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఘనంగా నిర్వహించారు. గ్లోబల్ హార్టికల్చర్ హబ్ వల్ల ఉద్యానవన రంగం బలోపేతమై ఆంధ్రప్రదేశ్ రైతులకు మెరుగైన అవకాశాలు లభిస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. జపాన్లోని ఐచి నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారతదేశం 75 పతకాలు సాధించి పతకాల పట్టికలో 5వ స్థానానికి చేరుకుంది. ప్రపంచ శాంతి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న నిరంతర కృషిని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసించడం ప్రతి భారతీయుడికి గర్వకారణమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. మహాత్మాగాంధీ జయంతి రోజున పుతిన్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచ శాంతి కోసం విశ్వసనీయమైన గొంతుకగా ఎదిగిందనడానికి నిదర్శనమని పేర్కొన్నారు. యుద్ధాలు, ఘర్షణలు, అశాంతి నెలకొన్న పరిస్థితుల్లో సమస్యలకు యుద్ధభూములపై పరిష్కారం లభించదని అన్నారు. చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే పరిష్కారం సాధ్యమని ప్రధానమంత్రి ప్రపంచానికి సందేశం ఇచ్చారని అమిత్ షా పేర్కొన్నారు. ప్రపంచం సంక్షోభాన్ని ఎదుర్కొన్న ప్రతిసారి భారతదేశ అభిప్రాయాలకు ప్రాధాన్యత పెరిగిందని అమిత్ షా అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఘనంగా నిర్వహించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని ప్రవాస భారతీయులు గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. శాంతి, సామరస్యం, అహింసపై మహాత్మాగాంధీ అందించిన చిరస్మరణీయ సందేశాన్ని గుర్తు చేసుకుంటూ పలువురు నివాళులర్పించారు. అబుదాబీలోని భారత రాయబార కార్యాలయంలో రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్, కార్యాలయ అధికారులు మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శాంతి, అహింసపై గాంధీజీ సందేశానికి కట్టుబడి ఉంటామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. రాయబార కార్యాలయ అధికారి డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి, ఇతర అధికారులు కాన్సులేట్ ప్రాంగణంలోని మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. యుఏఈలోని సంగీత పాఠశాలకు చెందిన భారతదేశ విద్యార్థులు కూడా మహాత్మునికి ప్రత్యేకంగా నివాళులర్పించారు.

న్యూఢిల్లీలోని గాంధీ స్మృతివనంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. పలువురు ప్రముఖులు బాపూజీకి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయకులతో పాటు పాఠశాల విద్యార్థులు భక్తిగీతాలు ఆలపించారు. ఈ నెల 4వ తేదీన కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటిస్తారు. మెదక్ జిల్లా తూప్రాన్లోని ఊర్జీ ఇండస్ట్రియల్ పార్కులో అమూల్ డైరీ ప్లాంట్ను అమిత్ షా ప్రారంభిస్తారు. శబరి డైరీ ప్రాజెక్టు భూమి పూజ కార్యక్రమంలో కూడా కేంద్ర హోంమంత్రి పాల్గొంటారు. రోజుకు 5 లక్షల లీటర్ల సేకరణ సామర్థ్యంతో ఈ ప్లాంట్ రాష్ట్ర పాడి రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ విషయాన్ని ఒక ప్రకటనలో వెల్లడించారు. శ్వేత విప్లవం 2.0లో భాగంగా రాష్ట్రంలో 1,525 కొత్త పాడి సహకార సంఘాలను ఏర్పాటు చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఎన్సీడీసీ ద్వారా తెలంగాణలో ధాన్యం కొనుగోలుతో సహా వివిధ సహకార రంగాలకు కేంద్రం భారీగా నిధులు మంజూరు చేసిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కత్రా బనిహాల్ రైల్వే మార్గంలో రైళ్ల వేగాన్ని గంటకు 75 కిలోమీటర్ల నుండి 100 కిలోమీటర్లకు పెంచడం చారిత్రక మైలురాయిగా రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. శ్రీమాతా వైష్ణోదేవి కత్రా బనిహాల్ మధ్య 111 కిలోమీటర్ల పొడవైన మార్గంలో గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని ఈరోజు విజయవంతంగా పరీక్షించారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చెనాబ్ వంతెన, భారతదేశపు తొలి కేబుల్ స్టడీ ఆంజీ వంతెనను దాటింది. ఈ వేగం పెంపుతో ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైలు లింకు ప్రాజెక్టులో రైళ్ల నిర్వహణ మరింత సులభతరమవుతుంది. ప్రయాణ సమయం తగ్గడంతో పాటు ప్రయాణికులకు వేగవంతమైన, సురక్షితమైన, సౌకర్యవంతమైన రైలు ప్రయాణం అందుబాటులోకి వస్తుందని రైల్వే శాఖ తెలిపింది. భారతదేశం వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. అమెరికాలోని మిల్వాకీలో జరిగిన G20 వాణిజ్య మంత్రుల ముగింపు సమావేశంలో ఆయన ప్రసంగించారు. అంతర్జాతీయ వ్యాపార లోపాలను సరిదిద్దేందుకు ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలకు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. 140 కోట్ల మంది ప్రజల స్వదేశీ అవసరాలతో భారతదేశం వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని పేర్కొన్నారు. గ్లోబల్ సప్లై చైన్లో నమ్మకమైన భాగస్వామిగా భారతదేశం తయారీ రంగాన్ని విస్తరిస్తుందని వివరించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AINews_HVDని ఫాలో అవ్వండి. AINews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. గ్లోబల్ హార్టికల్చర్ హబ్ వల్ల ఉద్యానవన రంగం బలోపేతమై ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంత రైతులకు మెరుగైన అవకాశాలు లభిస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ప్రాజెక్టుతో పాటు ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్కు మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ను ప్రధాన ఉద్యానవన కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయని నిర్మలా సీతారామన్ చెప్పారు. రైతులకు మెరుగైన నీటి నిర్వహణ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, మౌలిక సదుపాయాలు అందించి వారి ఆదాయాన్ని పెంచాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. గ్లోబల్ హార్టికల్చర్ హబ్ 10 జిల్లాల్లో ఏర్పాటవుతుంది. మామిడి, అరటి, టమాటా, దానిమ్మ వంటి పంటలను ప్రోత్సహిస్తుంది. 3 దశల్లో అమలయ్యే ఈ ప్రాజెక్టుకు సుమారు 100 కోట్ల రూపాయల పెట్టుబడి అవసరమవుతుందని అధికార వర్గాలు అంచనా వేశాయి. గాంధీ జయంతి సందర్భంగా ముంబై పోర్ట్ అథారిటీ ఆధ్వర్యంలో ఇందిరా డాక్ వద్ద నిర్వహించిన స్వచ్ఛతా అభియాన్ 2026 కార్యక్రమంలో కేంద్ర నౌకాయానం, జలమార్గాలు, రేవుల శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశించిన స్వచ్ఛ భారత్ స్వప్నానికి పారిశుద్ధ్యమే ప్రధాన మూలస్తంభమని పేర్కొన్నారు. ప్రధానమంత్రికి అందించిన బహుమతులు, జ్ఞాపికల 8వ విడత ఈవేలం గడువును ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించారు. ఈ విడతలో ఢిల్లీ నగర విభిన్న కోణాలను ప్రతిబింబించే 30 రకాల జ్ఞాపికలు అందుబాటులో ఉన్నట్టు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలిపింది. వీటిలో 9 ఫోటో ఫ్రేమ్లు, 9 జ్ఞాపికలు, 6 విగ్రహాలు, శిల్పాలు ఉన్నాయి. 2 ఢిల్లీ మెట్రో నమూనాలు, 1 క్రీడా జ్ఞాపిక, ఆధ్యాత్మిక వస్తువులు, పెయింటింగ్, కళాఖండాలు, చేతివృత్తుల వస్తువులు ఈ సేకరణలో ఉన్నాయి. రోహిణిలోని విద్యార్థి నుండి ఢిల్లీ మెట్రో, శాసనసభ, నూతన పార్లమెంట్ వరకు ఢిల్లీలోని విభిన్న కథనాలను ఈ జ్ఞాపికలు ప్రతిబింబిస్తున్నాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈవేలం ద్వారా వచ్చే ఆదాయాన్ని నమామి గంగే ప్రాజెక్టుకు కేటాయించడం ద్వారా ఈ జ్ఞాపికలకు
ఒక విశిష్ట ప్రజా ప్రయోజనాన్ని కల్పిస్తున్నట్టు వెల్లడించారు.

0: చింది. మహారాష్ట్ర ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం 67 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. వీటి ద్వారా 8.5 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. ఈ పెట్టుబడుల ద్వారా సుమారు 2.9 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. డాటా సెంటర్లు, ఐటీ, సెమీకండక్టర్లకు అత్యధిక పెట్టుబడులు వస్తాయి. ఆ తర్వాత ఇంధనం, క్లీన్టెక్, పునరుత్పాదక ఇంధనం, ఏరోస్పేస్, రక్షణ రంగాలు ఉన్నాయి. రాష్ట్రాన్ని ప్రధాన పెట్టుబడి కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఇన్వెస్ట్ మహారాష్ట్ర వేదికను ముఖ్యమంత్రి ప్రారంభించారు. గోవాలోని సుమారు 6,000 మంది లఖ్పతి దీదీల ఆర్థిక కార్యకలాపాలు విస్తరించేందుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. వారి ఆదాయాన్ని మరింతగా పెంచేందుకు అవసరమైన సహకారాన్ని అందిస్తామని చెప్పారు. గోవాలోని పోండాలో స్వయం సమృద్ధి, వ్యవసాయం, మహిళా సాధికారతపై ప్రత్యేక కార్యక్రమం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి శ్రీపాద నాయక్, గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్ హాజరయ్యారు. కుషావతి జిల్లాలో గోవాకు 3వ కృషి విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు చౌహాన్ ప్రకటించారు. జపాన్లోని ఐచీ నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు 13వ రోజైన ఈరోజు కూడా పలు పథకాలను సాధించారు. భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శనతో 5 స్వర్ణ పథకాలు సాధించారు. రెజ్లింగ్లో 1, బాక్సింగ్లో 3, ఆర్చరీలో 1 స్వర్ణం భారత జట్టు గెలుచుకున్నాయి. పురుషుల 65 కిలోల ఫ్రీస్టైల్ రెజ్లింగ్లో సుజీత్ కల్కల్ 1 స్వర్ణ పథకం సాధించారు. ఈ విజయాలతో ఆసియా క్రీడల పథకాల పట్టికలో భారతదేశం 5వ స్థానానికి చేరుకుంది. భారతదేశం మొత్తం 75 పథకాలు సాధించింది. వీటిలో 15 స్వర్ణాలు, 25 రజతాలు, 35 కాంస్య పథకాలు ఉన్నాయి. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రపంచ శాంతి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న నిరంతర కృషిని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసించడం ప్రతి భారతీయుడికి గర్వకారణమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఘనంగా నిర్వహించారు. గ్లోబల్ హార్టికల్చర్ హబ్ వల్ల ఉద్యానవన రంగం బలోపేతమై ఆంధ్రప్రదేశ్ రైతులకు మెరుగైన అవకాశాలు లభిస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. జపాన్లోని ఐచీ నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారతదేశం 75 పథకాలు సాధించి పథకాల పట్టికలో 5వ స్థానానికి చేరుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి

0: ఇల్లు వాకిలీ కార్యక్రమం. నాటి కార్యక్రమంలో ముందుగా తోట ముచ్చట్లు ప్రాయుస్త కార్యక్రమం వింటారు. కార్యక్రమం వినే ముందుగా వాణిజ్య ప్రకటన
1: వినండి వినండి వినండి. గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
0: తోట ముచ్చట్లు ప్రాయోజిత కార్యక్రమం.

0: విశ్వవిద్యాలయం వారి తోటముచ్చట్లు రేడియో కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. తెలంగాణ రైతు సోదరులకు శుభాభివందనాలు. మేము శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ములుగు సిద్దిపేట ఆధ్వర్యంలోని రాజేంద్రనగర్ ఉద్యాన కళాశాలలో 4వ సంవత్సరం చదువుతున్న ఉద్యాన విద్యార్థులం. ఈరోజు పసుపులో సస్యరక్షణ మరియు ఇతర యాజమాన్య పద్ధతులు అనే అంశం గురించి చర్చిద్దాం. ఈ చర్చలో భాగంగా క్షేత్రస్థాయిలో పాటించాల్సిన సాగు మెలకువలను, పంటలో చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యలు మరియు పంట సాగులో అనుసరించాల్సిన వివిధ అంశాల గురించి సమగ్రంగా తెలుసుకుందాం. శాస్త్రవేత్త డాక్టర్ యాస వెంకన్న సార్, కేవీకే రామగిరి కిల్లా, రైతు జంట, దారపోగు స్వరూపగా మాషపోగు చరిత, మాషపోగు జమ్మన్నగా సోహెల్ పాల్గొంటున్నారు. ఏమయ్యా అంత పరేషాన్గా ఉన్నావు?
1: ఏం లేదు, మనం వేసిన పసుపు పంట పోయిన ఏడాది లాగానే నష్టం వస్తదేమో అని దిగులుగా ఉంది.
0: అలానే ప్రతిసారి అవుతుందా ఏంది?
1: అవును, నువ్వు అన్నది నిజమే, కానీ పోయినసారి దుంపకుళ్ళు, ఆకుమచ్చ తెగులు ఆశించి పంట తీవ్రంగా నష్టం వచ్చింది కదా. పెట్టిన పైసలే రాలేదే, నీకు తెలుసు కదా.
0: అవును, అయినా ఈసారి ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలతో మాట్లాడినా అన్నావు కదా, మరేమైంది?
1: గదే, శాస్త్రవేత్త డాక్టర్ యాస వెంకన్న సార్తో మాట్లాడిన ఆ సార్ ఈరోజు మన పసుపు పంటకు వచ్చి అన్ని వివరాలు చెప్తా అన్నాడు.
0: మరి సంతోషంగా ఉండొచ్చు కదా, ఆ సారు వచ్చినాక అన్ని సాగు సంగతుల గురించి అడిగి తెలుసుకుందాం.
1: అగో, యాదిలోనే వస్తుండు కదా. నమస్కారం సార్.
2: నమస్కారం అండి.
0: సారు, ఈయన పసుపు పంట గురించి ఒకటే దిగులు పడుతున్నాడు.
2: అవునా అమ్మా, మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు. పసుపు సాగుకు సంబంధించిన అన్ని విషయాలు అడగండి, మీకున్న సందేహాలన్నీ కూడా నివృత్తి చేయబడతాయి. మీకు కావలసిన అన్ని వివరాలు చెప్తాను.
1: సరే సార్. సార్, పసుపు పంట వేసి 2 నెలలు దాటింది, కానీ బాగా పెరుగుతలేదు. పెరగడానికి ఎరువులు ఏం వేయాలి సార్?
2: మీకందరికీ తెలిసిన విషయమే, పసుపు అనేది దీర్ఘకాలిక పంట. మామూలుగా మనకు తక్కువ కాల పరిమితి గల పంటలకి మొదటిగా దుక్కిలో ఎరువులు వేసుకుంటే దాదాపుగా పంట జీవితకాలం సరిపోతుంది. కానీ పసుపు లాంటి దీర్ఘకాలిక పంటలకి కావలసినంత సమృద్ధి ఎరువులు మొక్కకు మొత్తం జీవితకాలం అందించాలంటే మధ్య మధ్యలో కూడా వాటికి పోషకాలను అందించాలి. దీని కొరకుగాను ముఖ్యంగా పసుపు పంటకి పశువుల ఎరువు 4 టన్నులు ఒక ఎకరాకు చొప్పున, దానితో పాటుగా లభ్యమైన చోట మనకి చెరువు మట్టి లేదా నల్ల మట్టిని 4 టన్నులు ఎకరానికి చొప్పున మనం వేసుకోవాలి. అదేవిధంగా పసుపు వేసేటప్పుడు 100 నుంచి 150 కిలోలు వేప పిండి వేసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది. అదేవిధంగా దుక్కిలో ఈ పసుపు కొమ్ములు విత్తనం వేసేటప్పుడు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎరువుని 1-2 బస్తాలు అంటే 100 కిలోల చొప్పున వేసుకోవాలి. అదేవిధంగా పసుపు పంటకి పొటాష్ యొక్క అవసరం కూడా మొదటి నుంచే ఉంటుంది కాబట్టి ఈ పొటాష్ని మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో 25 కిలోలు మొదటి దుక్కిలోనే వేసుకుంటే మనకి మొక్కకు కావలసినంత లభ్యత మనకి ఎరువుల ద్వారా లభిస్తుంది. దాంతో పసుపు పంట మంచిగా పెరుగుతుంది. ప్రస్తుతం దాదాపు 60 నుంచి 80 రోజుల పంట కాలంలో ఉంది కాబట్టి ఈ సమయంలో కూడా మనము 2 నుంచి 3 దఫాలుగా మధ్యలో ఎరువులు ఇచ్చుకోవాలి. దీనికి గాను ముఖ్యంగా మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ దవర కొట్టుకోవడం లేదా గుంటు కొట్టుకోవడం చేయాలి. ఈ గుంటుగా కొట్టుకున్న తర్వాత కలుపు యాజమాన్ని చేపట్టి కలుపు లేకుండా చూసుకోవాలి. కలుపు తీసి గుంటుకు కొట్టిన తర్వాత యూరియా 25 నుంచి 30 కిలోలు, దానితో పాటుగా ఈ MOP మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువుని 10 నుంచి 15 కిలోల చొప్పున వేసుకుని తడులు ఇచ్చినట్లయితే మనకి పసుపు పంట మంచిగా పెరుగుతుంది.
0: సార్, మా పొలంలో పసుపు పంట బాగానే పెరుగుతుంది, కానీ పోయిన సంవత్సరం దుంపలు కుళ్ళిపోయి బాగా నష్టం వచ్చింది. ఈసారి దుంపలు కుళ్ళు రాకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలి?
2: చాలా మంచి ప్రశ్న అడిగారమ్మ మీరు. పసుపులో ప్రధానంగా వచ్చేటువంటి రకరకాల సమస్యల్లో ఈ దుంపకుళ్ళు అనేది ప్రముఖమైనది. ఈ దుంపకుళ్ళు వల్ల దాదాపుగా 25 నుంచి 80-90% వరకు కూడా రైతు నష్టపోయే అవకాశం ఉంది. ఈ దుంపకుళ్ళు అనేది రాకుండా చేసుకోవడానికి కేవలం మందుల మీద ఆధారపడకుండా మనం పసుపు వేసిన మొదటి నుంచి కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ దుంపకుళ్ళు బారి నుంచి మనం పంటని రక్షించుకోవచ్చు. ముఖ్యంగా మనము పసుపు పంట వేసే రైతులు గమనించాల్సింది ఏంటంటే ఈ పంట మార్పిడి విధానాన్ని పాటించాలి. అంటే ప్రతి సంవత్సరం ఒకే భూమిలో పసుపుని పదే పదే సాగు చేస్తే ఈ దుంపకుళ్ళు తీవ్రత అనేది ఎక్కువై ప్రతి సంవత్సరం కూడా ఆశించి ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంది.

0: కాబట్టి వేసిన భూమిలోనే వేయకుండా పంట మార్పిడి చేయడం ఒకటి. అదేవిధంగా మనకి ఎండాకాలము మొదటి దఫ వర్షాలు వచ్చినప్పుడు ఈ జూన్ జూలై మధ్య కాలంలో ఈ పచ్చిరొట్ట ఎరువుగా జనుముని అలుక్కొని ఒక 25-30 రోజులు పెరిగిన తర్వాత కలియదున్నుకోవాలి. ఇది భూమికి కొంత పాటు చేస్తుంది. అదేవిధంగా దుంపకులు నివారణకు కూడా ఇది ఉపయోగపడుతుంది. దీనితో పాటుగా మనము పసుపు విత్తనం వేసుకోవడానికి ముందే ఈ ట్రైకోడర్మా విరిడియా అనేటువంటి బయోఫంగిసైడ్ మందుని 100 నుంచి 150 కిలోల మంచిగా మాగినటువంటి పశువుల ఎరువులో దీన్ని అభివృద్ధి చేసుకోవాలి. అభివృద్ధి చేసుకున్న తర్వాత పసుపు కొమ్మలు విత్తనంగా వేసేటప్పుడు విత్తనంతో పాటుగా ఈ ట్రైకోడర్మా విరిడి అభివృద్ధి చేసినటువంటి ఎరువులని దీనిలో వేసుకోవాలి. ఇలా వేసుకున్నట్లయితే ముందుగానే దీనికి ఈ దుంపకులు రాకుండా చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు మీరు పసుపు పంట పెరిగి ఉన్నది అంటున్నారు కాబట్టి ఇప్పుడు గనక దుంపకులు ఒకవేళ ఏదైనా ఆశించినట్లు గమనించినట్లయితే రీడోమిల్ అనే మందు దొరుకుతుంది. ఈ రీడోమిల్ మందుని 1 గ్రాము లీటర్ నీటికి చొప్పున కలుపుకొని ఎక్కడైతే ఈ దుంపకులు ఆశించిన మొక్కలైతే గమనిస్తామో అక్కడ వేర్లు తడిచేలా భూమి తడిచేలా దీన్ని ద్రావణాన్ని పోసుకోవాలి. ఇలా వారానికి 2-3 సార్లు చేసుకున్నట్లయితే దుంపకులు అనేది అదుపు చేయబడి పంటని రక్షించుకోగలుగుతాము.
1: సార్, పసుపు పంటలో ఆకులు పండుబారి తెల్లబడుతున్నాయి, అలా ఎందుకు సార్? అసలు దాన్ని ఎలా నివారించాలి?
0: అయితే పసుపులో మనము పోషకాలు ముఖ్యంగా ఈ నత్రజని, భాస్వరం, పొటాషియం ఎరువులు ఇంతకుముందు చెప్పుకున్నాము. వీటితో పాటుగా కొన్ని సూక్ష్మ పోషక మూలకాలు కూడా ఈ పసుపు పంటకు ముఖ్యంగా అవసరం పడతాయి. అందులో ప్రధానమైనది ఇనుము. ఈ ఇనుము ధాతు లోపం గనక లోపించినట్లయితే ఈ ఆకులు అనేటివి ఆకుల ఈనల మధ్యలో పత్రహరితాన్ని కోల్పోయి తెల్లబడి మొక్క పెరుగుదల అనేది తగ్గిపోతుంది. దీని ద్వారా పంట ఎదుగుదల కోల్పోయి ఇది దిగుబడి మీద కూడా గణనీయంగా ప్రభావం చూపెడుతుంది. కాబట్టి రైతు సోదరులు ముఖ్యంగా పసుపులో ఈ సూక్ష్మధాతు విషయానికి వచ్చినట్లయితే ఇనుము ధాతు మరియు అదేవిధంగా జింకు ఈ 2 మూలకాలను కూడా పైపాటుగా పిచికారి ద్వారా అందించుకుంటే మనకు మొక్క మంచిగా పెరుగుతుంది, మంచి హరితవర్ణంలో ఉంటుంది. కాబట్టి దీని కొరకు గాను జింకు సల్ఫేటు 5 గ్రాములు లీటర్ నీటికి చొప్పున, అదేవిధంగా ఐరన్ సల్ఫేటు 5 గ్రాములు లీటర్ నీటి చొప్పున కలుపుకోవాలి. అయితే ఈ ఇనుము ధాతు కొద్దిగా ఆకుకి బర్నింగ్ ఎఫెక్ట్ చూపుతుంది కాబట్టి 1 గ్రాము లీటర్ నీటి చొప్పున నిమ్మ ఉప్పు కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఇలా 15 రోజుల్లో 2-3 సార్లు తీవ్రతను బట్టి మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఆకులు అన్ని కూడా పచ్చబడి మొక్క కూడా పెరుగుతుంది.
2: సార్, పసుపు పంటకు వచ్చే లద్దె పురుగులను ఎలా నివారించాలి?
0: పసుపులో ఇంతవరకు చెప్పుకున్నటువంటి తెగుళ్లతో పాటుగా కొన్ని రకాల పురుగులు కూడా ఆశించే అవకాశం ఉంది. దీంట్లో ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఫాల్ ఆర్మీ బార్మ్ అనేది సోకుతుంది, ఇది లద్దె పురుగు. అదేవిధంగా పొగాకు లద్దె పురుగు కూడా ఆశించే అవకాశం ఉంటుంది. దీనితో పాటుగా మిగతా కొన్ని రకాల పురుగులు కూడా ఈ ఆకుల్ని ఆశించి ఆకుల్ని తొలిచి తినివేస్తాయి. దీంతో మనకు స్పష్టంగా ఆకులకి రంధ్రాలు ఏర్పడి మనకు తిన్నట్టుగా కనిపిస్తాయి. వీటి నివారణ కొరకు గాను క్లోరాంట్రనిలిప్రోల్ అనే మందుని 3 మిల్లీలీటర్లు 10 లీటర్ నీటికి చొప్పున, లేదంటే ఎమామెక్టిన్ బెంజోయేట్ 4 గ్రాములు 10 లీటర్లకు నీటికి చొప్పున, లేదంటే లాంబ్డా సహెలోత్రిన్ అనే మందుని 1 మిల్లీలీటరు లీటర్ నీటికి చొప్పున ఏదైనా ఒక మందును కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ 3 రకాల పురుగుల నివారణ జరుగుతుంది. దీంతో ఆకులు తినేయడం అనేది మనం నివారించవచ్చు.
1: సార్, పసుపులో ఆకులు అంచుల నుండి మాడుకుంటూ ఎండిపోతున్నాయి, అలా ఎందుకు అవుతుంది సార్? దానిని ఎలా అరికట్టాలి?
0: పసుపులో ఇంతకుముందు చెప్పినట్టుగా మనకి కొన్ని రకాల తెగుళ్లు చెప్పుకున్నాము. దాంతో పాటుగా ఒక్కొక్కసారి ఈ ఆకుల అంచుల వెంబడి నుండి ఆకులు క్రమంగా ఎర్రబడి ఎండిపోతూ ఉంటాయి. ఇది ఎలాంటి తెగులు కాదు, ఇది ముఖ్యంగా పొటాషు ధాతు అనేది లోపించినప్పుడు పసుపులో ఆకుల అంచుల వెంబడి నుండి ఎండిపోవడం జరుగుతుంది. కాబట్టి పసుపు వేసే ప్రతి రైతు కూడా మొదటి దఫ విత్తనం దుంప పెట్టేటప్పుడే పొటాష్ ఎరువుని 10 నుంచి 15 కిలోలు ఎకరాకి చొప్పున వేసుకోవాలి. అంతేకాకుండా 60 నుంచి 80 రోజుల మధ్య కాలంలో కూడా పొటాష్ ఎరువుని మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో 10 కిలోలు ఎకరాకి చొప్పున వేసుకోవాలి. అదేవిధంగా మళ్ళీ 20-30 రోజులు దాటిన తర్వాత అంటే దుంప ఊరే దశలో మళ్ళీ 10-15 కిలోలు ఈ మురేటా పొటాష్ అనేది వేసుకున్నట్లయితే ఈ ఆకుల అంచుల వెంబడి నుండి

0: ఈ ఆకులు ఎండిపోవడం అనేది మనం నివారించుకోగలుగుతాం.
1: పసుపు పెరగడానికి ఫార్ములా 6 వాడచ్చా సార్?
0: ఈ ఫార్ములా 6 అనేదానికంటే కూడా ఇంతకుముందు చెప్పుకున్నటువంటి సూక్ష్మధాతు లోపాలు మన ప్రాంతంలో తెలంగాణలో ముఖ్యంగా జింకు ఇనుము ధాతు లోపం ఎక్కువ రావడం జరుగుతుంది. కాబట్టి ఇంతకుముందు అనుకున్నట్టుగా ఈ 5 గ్రాములు లీటర్ నీటి చొప్పున ఐరన్ సల్ఫేటు మరియు జింకు సల్ఫేటు కలిపి స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. లేదంటే మనకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పైస్ రీసెర్చ్ వాళ్ళు ఈ టర్మరిక్ స్పెషల్ అనే ఒక మందిని వాళ్ళు తయారు చేశారు. దీంట్లో వివిధ రకాలైనటువంటి సూక్ష్మ మూలకాలు మనకు అందుబాటులో ఉంటాయి. కాబట్టి దీన్ని 5 గ్రాములు లీటర్ నీటి చొప్పున కలుపుకొని విత్తనం వేసిన 40, 80 మరియు 120 రోజులకి ఒకసారి చొప్పున 3 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే మనకు ఎలాంటి సూక్ష్మధాతు లాభం రాకుండా పంట మంచిగా ఏపుగా పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో 15 నుంచి 20% దిగుబడి కూడా పెరుగుతున్నట్లుగా గుర్తించడం జరిగింది.
2: సార్, పసుపు సాగు చేస్తున్న రైతులకు మీరిచ్చే సలహాలు సూచనలు వివరిస్తారా?
0: ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి వివిధ రకాలైనటువంటి సస్యరక్షణ పద్ధతులతో పాటుగా సమతుల్యమైనటువంటి ఎరువుల్ని గనక మనకి పసుపుకు అందించినట్లయితే పసుపు దిగుబడి అనేది మనకు మంచిగా వస్తుంది. పసుపు మీరు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఈ పసుపు సాగులో తెలంగాణ రాష్ట్రం అనేది భారతదేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది. మంచి దిగుబడిని కూడా సాధిస్తున్నాం. కాకపోతే మార్కెట్లో ఒక్కొక్కసారి రేట్ అనేది కలిసి రాక రైతు సోదరులకి ఆశించినంతగా లాభాలు రావట్లేదు అనేది వాస్తవం. కానీ పోయిన సంవత్సరం కానీ ఈ సంవత్సరం కూడా కొద్దిగా ఎక్కువగా రేటు ఉండే అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులందరూ ఈ పసుపు సాగు మీద శ్రద్ధ వహించేసి మంచి దిగుబడి సాధించాలని కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఇంకేమైనా సాంకేతిక విషయాల మీద అవగాహన కొరకు ఎవరైనా రైతులు సంప్రదించాలనుకున్నా మా ఉద్యాన విశ్వవిద్యాలయం వారిని సంప్రదిస్తే మీకు తగిన సలహాలు సూచనలు ఇస్తామని కూడా తెలియజేసుకుంటున్నాను.
2: ఇప్పటి వరకు పసుపు సాగులో చేపట్టాల్సిన అన్ని యాజమాన్య పద్ధతుల గురించి చాలా వివరంగా చెప్పారు సార్, ధన్యవాదాలు.
0: పసుపు పంటను సాగు చేస్తున్న తెలంగాణ రైతులందరికీ సాగులో ఎలాంటి సందేహాలు ఉన్నా శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం కృషి విజ్ఞాన కేంద్రం రామగిరి కిల్లా వారిని సంప్రదించవచ్చు. నా పేరు డాక్టర్ యాస వెంకన్న, శాస్త్రవేత్త, కృషి విజ్ఞాన కేంద్రం రామగిరి కిల్లా, పెద్దపల్లి జిల్లా. నా ఫోన్ నెంబరు 9948551714. ధన్యవాదాలు.
2: ఇప్పటి వరకు తోటముచ్చట్లు రేడియో కార్యక్రమంలో పసుపులో సస్యరక్షణ మరియు యాజమాన్య పద్ధతులు అనే అంశం గురించి సమగ్రంగా చర్చించుకున్నాం. మళ్ళీ వచ్చే శుక్రవారం మరొక అంశంతో మరలా తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: తోటి ముచ్చట్ల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. తర్వాతి కార్యక్రమంలోకి వెంటనే.
1: శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన కార్యక్రమంలో మిరప పంటల్లో సమగ్ర సస్య రక్షణ గురించి రాజేంద్రనగర్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి కీటక శాస్త్ర విభాగం నుండి అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం రాజశేఖర్ గారు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. నమస్కారం అండి రాజశేఖర్ గారు.
2: నమస్కారం మేడం.
1: అయితే మిరప పంట మన రాష్ట్రంలో ముఖ్యమైన వాణిజ్య పంటల్లో ఒకటి. రైతులకు మిరప పంటల్లో ఎదురయ్యే పురుగులు, తెగుళ్లు, వాటి నివారణ చర్యలు, అలాగే సమగ్ర సస్య రక్షణ పద్ధతుల గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు మీ ద్వారా నాతో పాటు మన రైతు సోదరులు కూడా తెలుసుకుంటారు. అయితే మొదటగా ప్రస్తుతం తెలంగాణలో ఏ ఏ ప్రాంతాలలో మిరప పంటను సాగు చేస్తున్నారు?
2: తెలంగాణ రాష్ట్రంలో సాగు చేస్తున్నటువంటి కూరగాయ పంటల్లో మిరప పంట అనేది చాలా ముఖ్యమైనది. ఈ మిరప పంటను మన తెలంగాణ రాష్ట్రంలో చాలామంది రైతులు వాణిజ్య పంటగా సాగు చేస్తూ ఉంటారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క మిరప పంట అనేది దాదాపుగా 1,20,000 ఎకరాల్లో సాగవుతుంది. ఈ యొక్క మిరప పంటను ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్, అదేవిధంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా లోపల ఎక్కువగా సాగు చేయడానికి అవకాశం ఉంటుంది. అందులోపల చూసుకున్నట్లయితే మరి కొత్త జిల్లాలలో చూసుకున్నట్లయితే మనకు మహబూబాబాద్ కానీ, తర్వాత నెక్స్ట్ కొద్దిపాటు జోగులాంబ గద్వాల, వికారాబాద్ ప్రాంతం లోపల ఈ యొక్క మిరప పంటను ఎండుమిర్చి యాజ్ వెల్ యాజ్ ద పచ్చిమిర్చి

0: ఎక్కువగా మన రైతు సోదరులు సాగు చేయడమనేది జరుగుతుంది.
1: అయితే రాజశేఖర్ గారు, ప్రస్తుతం సాగు చేసిన మిరప పంట ఏ దశలో ఉంది?
0: చాలా ప్రాంతాల లోపల ప్రస్తుతం మన ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే కొంచెం ఎల్నీనో ప్రభావం వలన చాలామంది రైతు సోదరులు మిరప పంటను సాగు చేయడానికి ముందుకు రాలేదు. కొద్ది ప్రాంతాల లోపల సాగు చేసిన ప్రాంతాల లోపల చూసుకున్నట్లయితే కొన్ని ప్రాంతాల లోపల ఎవరైతే రైతులు ముందుగా నారు పోసుకొని అంటే జూన్ చివరికి నారు పోసుకొని జూలైలో నాటేసుకున్న వాళ్ళదేమో ప్రస్తుతం పూత దశ నుంచి లేత కాయలు ఏర్పడే దశ లోపల ఉంది. బట్ ఎక్కువ శాతం అంటే దగ్గరగా ఒక 35 నుంచి 40% ఈ యొక్క మిరప పంట అనేది ట్రాన్స్ప్లాంటింగ్ అంటే మనము ప్రధాన పొలంలో నాటుకునే దశ లోపలనే ఎక్కువగా ఉంది.
1: మరి రాశక గారు, మిరప పంటల్లో విత్తన శుద్ధి ఆవశ్యకత ఏమిటంటారు?
0: చాలా మోస్ట్ ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైనది ఇది. ఎందుకంటే చాలామంది రైతు సోదరులు కూరగాయ పంటలు సాగు చేస్తారు, ఆ కూరగాయ పంటల లోపల మిరపను సాగు చేసుకునే రైతులు తప్పకుండా విత్తన శుద్ధి అనేది చేపట్టాలి. విత్తన శుద్ధి చేపట్టకపోవడం వల్ల ఏమవుతుందంటే మనకు తొలి దశ లోపలనే ఈ యొక్క రసం పిలిచే పురుగుల యొక్క ఉధృతి మిరప పంటను ఎక్కువగా నాశనం చేసే అవకాశం ఉంటుంది. విత్తన శుద్ధి చూసుకున్నట్లయితే ముఖ్యంగా కీటకనాశిని లోపల చాలా ముఖ్యమైన కీటకనాశిని అయినటువంటి ఇమిడాక్లోపిడ్ అనేటటువంటి మందు మనము అంటే అది 70% డబ్ల్యూజి గౌచో అనే పేరు మీద కానీ లేదంటే అడ్మేర్ అనే పేరు మీద కానీ మనకు అవైలబుల్ ఉంటుంది. అది మనం ఒక 5 మిల్లీలీటర్లు కేజీ విత్తనానికి పట్టించి ఒక అరగంట నీటిలో ఆరబెట్టుకున్న తర్వాత విత్తుకోవడం అనేది చేయాలి. ఒకవేళ శిలీంద్రనాశిని చూసుకున్నట్లయితే శిలీంద్రనాశిని లోపల ట్రైకోడర్మా విరిడి ఒక 5 నుంచి 10 గ్రాములు కేజీ విత్తనానికి పట్టించి ఒక 10 నుంచి 15 నిమిషాలు నీటిలో ఆరబెట్టుకొని, ఎందుకు ఆరబెట్టుకోవాలని చెప్తున్నా అంటే మనం అప్లై చేసినటువంటి కీటకనాశిని కానీ శిలీంద్రనాశిని కానీ విత్తనానికి అంటి పట్టుకున్నప్పుడు మాత్రమే అది మొక్కకు అందడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ విత్తన శుద్ధి చేయడం వలన రైతు సోదరులకు 3 రకాల లాభాలు ఉంటాయి. ఫస్ట్ లాభం వచ్చేసి మనకు ఈ యొక్క మిరప పంటను తొలి దశలో ఆశించేటటువంటి తామర పురుగు కానీ ఆకుగూడు పురుగు కానీ ఆకుముడత పురుగు కానీ వాటి యొక్క ఉధృతి తక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. రెండోది వచ్చేసి మనకు ఈ యొక్క నారు యాజ్ వెల్ అస్ ద ప్రధాన పొలం లోపల వేసుకున్నటువంటి మొక్కలు అంతా ఒకటే దశ లోపల పెరగడానికి అవకాశం ఉంటుంది. మూడో ఉపయోగం ఏంటంటే ఈ యొక్క విత్తన శుద్ధి చేసినప్పుడు పంట యొక్క వేరు వ్యవస్థ బలంగా ఉండి పంట అనేది తొందరగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా రైతు సోదరులు ఇమిడాక్లోపిడ్ ప్లస్ మనకు ట్రైకోడర్మా విరిడి తోటి విత్తన శుద్ధి చేసుకోవడం వల్ల చాలా వరకు మిరప పంటలో వచ్చేటటువంటి పురుగులను తెగులను అదుపు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: ఇప్పుడు చెప్పారు కదా, అంటే మిరప పంటను ఆశించే వివిధ పురుగులు తెగుళ్ళు ఎన్నో ఉంటాయి, మరి అలాంటి పురుగులు తెగుళ్ళు వాటి గురించి తెలుస్తారు?
0: మిరప పంటలో చూసుకున్నట్లయితే ముఖ్యంగా చాలా రకాలైన, ఫస్ట్ పురుగులు చూసుకున్నట్లయితే చాలా రకాలైన పురుగులు మనకు తామర పురుగు, తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, పిండినల్లి, అదేవిధంగా కాయదొలచ పురుగులు చూసుకున్నట్లయితే మనకు పొగాకు లద్ద పురుగు, శనగ పచ్చ పురుగు, ఈ విధంగా ఇవన్నీ పురుగులు మిరప పంటను ఆశించడానికి అవకాశం ఉంటుంది. అదే తెగుళ్ళు చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకు సర్కోస్పుర ఆకుమచ్చ తెగులు, తర్వాత బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు, అదేవిధంగా కోనియోపుర కాండంకుళ్ళు తెగులు, తర్వాత ఆంథ్రక్నోజు, తర్వాత డ్యాంపింగ్ ఆఫ్, తర్వాత నారుకుళ్ళు తెగులు, ఇటువంటివి పురుగులు తెగులు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది.
1: అయితే ఈ తెల్లదోమ, పేను వీటితో పాటు థ్రిప్స్ కూడా పురుగే కదండి?
0: అవును.
1: అయితే మిరప పంటను ఆశించే వివిధ పురుగుల గురించి అయితే ఇప్పుడు చెప్పారు. ముఖ్యంగా మిరప పంటల్లో పై మడతలు కలగజేసే పురుగు గురించి మాకు చెప్తారా?
0: మొత్తం చూసుకున్నట్లయితే నాట్ ఓన్లీ తెలంగాణ రాష్ట్రం, మన భారతదేశం లోపల మిరప సాగు చేసే అన్ని ప్రాంతాల లోపల ఈ పై ముడత అనేది చాలా ప్రధాన సమస్య. ఈ పై ముడత అనేది ముఖ్యంగా మనకు ఒక రకమైనటువంటి రసం పిలిచే పురుగు వల్ల జరుగుతుంది. ఆ రసం పిలిచే పురుగు పేరే తామర పురుగు. ఈ యొక్క తామర పురుగు అనేది మనకు ముందుగా ఈ రెక్కల పురుగు వచ్చేసి మనకు లేత ఆకుల అడుగు భాగం మీద గుడ్లను పెడుతుంది. వాటి నుంచి పొదిగినటువంటి పిల్ల పురుగులు ఆకుల యొక్క పై భాగం నుంచి మరియు కొమ్మల నుంచి ఆకు యొక్క అడుగు భాగం నుంచి రసం పీల్చడం వల్ల ఏమవుతుందంటే మనకు ఆకులు పైకి ముడుచుకుంటాయి, కాబట్టి దాన్ని పై ముడత అంటారు. ఇప్పుడు పైకి ముడుచుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకు పంటకు కావలసినటువంటి కిరణజన్య సమక్రియ అనేది సక్రమంగా అందకపోవడం వలన చాలా వరకు మనకు మొక్కలు అనేది వరిలిపోవడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క పైకి ఆకులు ముడుచుకోవడం వలన కిరణజన్య సమక్రియ అనేది తగ్గిపోయి మొక్క యొక్క ఎదుగుదల అనేది లోపిస్తుంది. కాబట్టి ఈ పై ముడతను యాజమాన్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే ఈ తామర పురుగు యొక్క జీవిత చక్రం అనేది మనకు చాలా 10 నుంచి 15 రోజుల్లోనే ఈ యొక్క పురుగు యొక్క జీవిత చక్రం అనేది కంప్లీట్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకోటి ఏంటంటే మన తెలంగాణ ప్రాంతం లోపల చాలామంది రైతులు తామర పురుగు అనగానే ఓన్లీ ఆకుల పైభాగాన్ని పిచికారి చేస్తే సరిపోతుంది అనుకుంటారు. కానీ బట్ ఆ యొక్క పురుగు అనేది ఒక 5 నుంచి 6 రోజులు మనకు నేల లోపల ఉంటుంది. కాబట్టి ఓన్లీ పంట పైభాగాన్ని పిచికారి చేస్తే ఈ పురుగును కంట్రోల్ చేయలేము, కింద నేల భాగంలో కూడా పిచికారి చేయడం అనేది ఉపయోగం. మనం ఈ యొక్క పురుగును కూడా ఓన్లీ పిచికారి మందులతో కూడా మనం అదుపు చేయలేము. కాబట్టి తప్పకుండా మన టాపిక్ అయినటువంటి

సమగ్ర సస్యరక్షణ పద్ధతుల ద్వారా మాత్రమే మనం ఈ యొక్క పురుగును అదుపు చేసుకుంటాం. ఆ సమగ్ర సస్యరక్షణ పద్ధతి లోపల చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఎవరైనా ఏ ప్రాంతం లోపలైనా ఈవెన్ మన ఇంటి దగ్గర కూడా మిరప పంటను పెట్టుకున్నట్లయితే మిరప చెట్లు పెట్టుకున్నట్లయితే తప్పకుండా మనము నీలిరంగు జిగురట్లు అనేది అమర్చుకోవాలి. ఎకరానికి ఒక 10 నుంచి 15 నీలిరంగు జిగురట్లు

0: అంతేకాకుండా అంటే మిరపతో పాటు ఇతర అంతర పంటలు కూడా సాగు చేసుకున్నట్లయితే, లైక్ సజ్జ గానీ తర్వాత ఏదైనా మనకు బంతి గానీ సాగు చేసుకున్నట్లయితే కూడా కొద్ది వరకు మనం ఈ యొక్క తామర పురుగుల ఉధృతి తగ్గించడానికి అవకాశం ఉంటుంది.
1: రాజశేఖర్ గారు, అంటే ముఖ్యంగా మిరప పంటను ఎక్కువగా ఆశించే నల్ల తామర పురుగు యాజమాన్యం చెప్పండి.
0: అయితే ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అంటే మనకు గత 4-5 సంవత్సరాల నుంచి ఈ యొక్క నల్ల తామర పురుగు అనేది మిరప పంటను ఎక్కువగా ఆశించడం అనేది జరుగుతుంది. ఈ యొక్క నల్ల తామర పురుగు అనేది మన భారతదేశానికి చెందినటువంటి పురుగు కాదు, ఇది ఇతర విదేశాల నుంచి మన భారతదేశం లోపలికి రావడం అనేది జరిగింది. ఈ పురుగు 2015 మన భారతదేశంలో గుర్తించడం అనేది జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి తామర పురుగుకు ఈ యొక్క నల్ల తామర పురుగుకు తేడా ఏంటంటే, ఈ పురుగు అనేది నలుపు రంగులో ఉంటుంది కాబట్టి దాన్ని నల్ల తామర పురుగు అంటారు. ఈ పురుగు మనం ఇంతకుముందు చెప్పుకున్న నార్మల్ తామర పురుగు కంటే చాలా ఉధృతి ఎక్కువ కలుగజేస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఈ పురుగు అనేది ఎక్కువగా మనకు పూతను ఎక్కువగా ఆశించుతుంది. ఏమైనా మనకు ఆ పూతను ఆశించడం వల్ల ఏమవుతుందంటే, ఎస్పెషల్ ఆ పూత లోపల ఉండేటటువంటి పుప్పొడిని తినడం, దానివల్ల ఏమవుతుందంటే ఆ యొక్క పూతనే మనకు కాయగా మారాలి. కాబట్టి ఈ యొక్క తామర పురుగు ఆ పూతను తినడం వలన ఆ పుప్పొడి కిలోగ్రానికి రీచ్ కాకపోవడం వలన పరాగ సంపర్కం అనేది జరగక మనకు కాయ అనేది ఏర్పడదు. దానివల్ల రైతుకు మొదటికే ఈల్డ్ అనేది తగ్గిపోవడం అవకాశం ఉంటుంది.
1: ఇందాక మీరు అంటున్నారు కదా, అంటే నార్మల్ తామర వేరు నల్ల తామర వేరు, దానికి దీనికి డేస్ డిఫరెంట్ ఉంది. ఇందాక 10-15 రోజుల్లో గుర్తించవచ్చు అని అన్నారు, ఇది ఎన్ని రోజులలో గుర్తించవచ్చు?
0: అంటే జనరల్ గా ఇది 40-45 రోజులు అంటే పూత ఏర్పడే దశ నుంచి దీని యొక్క ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఇది మనకు నవంబర్ మాసంలో ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది.
1: మీరు అన్నారు కదా అంటే పచ్చిమిర్చికి రకాలు చెప్పారు, అంటే ఎండుమిర్చి కూడా ఉంటుంది కదా?
0: ఎండుమిర్చి కూడా రకాలు ఉన్నాయండి, బట్ ఎండుమిర్చి అంటే సేమ్ మనం అరకాయ యశస్వి అనే రకం అయితే పచ్చిమిర్చికి వాడుకోవచ్చు, ఎండుమిర్చి కూడా వాడుకోవచ్చు. తర్వాత చాలా రకాలు ఏంటంటే, ఇప్పుడు మిర్చి లోపల చూసుకున్నట్లయితే ఎండుమిర్చికి వాడే రకాలు అనేటివి ఏంటంటే ప్రైవేట్ రకాలే ఎక్కువగా వాడుతున్నారు. ఎందుకు ప్రైవేట్ రకాలు ఎక్కువ వాడుతున్నారు అంటే దిగుబడి పరంగా కానీ తర్వాత మనం నిల్వ ఉంచుకునే సామర్థ్యం కానీ ఈ యొక్క ప్రైవేట్ రకాలకే ఎక్కువగా సామర్థ్యం ఉంది.
1: పచ్చిమిర్చికి అయితే
0: గవర్నమెంట్ చాలా రకాలు మంచి అవైలబుల్ ఉన్నాయి. ఎండుమిర్చికి కూడా ఉన్నాయి కానీ బట్ అవి ఇంకా అంత మంచిగా లేవు కాబట్టి ఫ్యూచర్ లో మంచి
1: వాటిపైన రీసెర్చ్ జరుగుతుంది. అదే అలాంటి జరిగితే మా రైతులకు కూడా సులభంగా ఉంటుంది. అయితే సార్, మనమైతే చెప్పుకుంటూ వస్తున్నాం కదా, ఇందాక నల్ల తామర నార్మల్ తామర నల్ల తామర గురించి చెప్తున్నారు కదా, దానికి దీనికి డేస్ డిఫరెన్స్ ఉందని అన్నారు. 10-15 డేస్ నార్మల్ తామరకు ఉంటుంది, దీనికి ఎంత ఉంటుందని నల్ల తామర?
0: దీనికి నల్ల తామర పురుగు అనేది చూసుకున్నట్లయితే మనకు చాలా ప్రాంతాల లోపల ఏంటంటే ఎక్కువగా చలికాలం అంటే మనకు నవంబర్ డిసెంబర్ జనవరి ఈ 3 నెలలు ఏ ప్రాంతంకి వెళ్ళినా ఈ యొక్క నల్ల తామర పురుగు అనేది ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది.
1: అయితే ఇప్పుడు వచ్చే కాలం,
0: కంపల్సరీ నెక్స్ట్ ఉండే నెక్స్ట్ ఒక 1 మంత్ తర్వాత ఎక్కడ మిర్చి ఉంటే అక్కడ తప్పకుండా 90% ఈ యొక్క నల్ల తామర పురుగు అనేది ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మళ్ళీ నేను చెప్పేది ఏంటంటే, రైతు సోదరులందరూ తప్పకుండా ఎకరానికి 10 పసుపు, 10 నీలి, 10 తెలుపు రంగు జిగురట్లు అనేది తప్పకుండా అమర్చుకోండి. అంతేకాకుండా మనం జిగురట్లు ఒకటే కాకుండా మనం ఏం చేయాలంటే పంట చుట్టూ కొంచెం ఎత్తైన పంటలు కూడా సాగు చేసుకోవడం అనేది ఉత్తమం. తర్వాత మందుల విషయంలో చూసుకున్నట్లయితే మిరప అనగానే చాలా మంది రైతు సోదరులు ఏం చేస్తారంటే వారానికి ఒక 3-4 సార్లు అనేది పిచికారి చేస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే ఆ మందు పనిచేయడానికి కూడా అవకాశం లేకుండా పోతుంది. ఇంకోటి ఏంటంటే ఒక మందు లోపల ఇంకో మందు కూడా కలిపి పిచికారి చేయడం వలన పనిచేసే మందు కూడా పనిచేయకుండా ఉంటుంది. కాబట్టి చాలా మంది రైతు సోదరులు నేను చెప్పే మందులను ఒక్కసారి మీరు జాగ్రత్తగా గుర్తించుకోండి, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఈ యొక్క మందులు అనేది చాలా ఉపయోగకరమైన మందులు. అందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు తొలి దశ లోపల మాత్రం ఎప్పుడైనా మనం అజాడిరాక్టిన్ 10,000 ppm అది 2 ml/L నీటికి అది కొట్టిన తర్వాత ఒక 1 వారం రోజుల తర్వాత మనకు డయాఫెన్థూరాన్ అనేటటువంటి మందు దొరుకుతుంది. ఆ డయాఫెన్థూరాన్ అనేటటువంటి మందు 250 grams ఎకరానికి, లేదా అది లేదా మనకు సయాంత్రానోలిపోల్ అనేటటువంటి మందు దొరుకుతుంది అది ఒక 200 ml, లేదా స్పైనోసాట్ అనేటటువంటి మందు 60 ml, లేదా ఈ మధ్యకాలంలో ఇమిడాక్లోపిడ్ ప్లస్ విప్రోనిల్ కలిసినటువంటి మందు 50 grams. ఈ విధంగా ఈ పై చెప్పినటువంటి మందుల్లో ఏదో ఒక మందులను మార్చి మార్చి వాడడం వల్ల మంచి ఉపయోగం ఉంటుంది. కానీ రైతు సోదరులు ఏ మందులు పడితే ఆ మందులు పిచికారి చేయకుండా స్పెసిఫిక్గా మనకు తామర పురుగులకే వచ్చేటటువంటి మందులు, ఈ మధ్యకాలంలో చాలా ఎక్సలెంట్ మందు కూడా ఒకటి వచ్చిందండి, బ్రోఫ్లానిడిన్ అనేటటువంటి మందు. అది ఎక్సలెంట్ మందు, 34 ml ఎకరానికి పిచికారి చేసుకున్నట్లయితే మనకు మంచిగా కంట్రోల్ కావడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా జీవ సంబంధితమైనటువంటి మందు అయినటువంటి బెవేరియా బెసియానా లేదంటే లెకానిసెలెమ్ లెకాని అనేటటువంటి మందులను ఆకుల మీద పిచికారి చేస్తూ అదేవిధంగా వీలైతే మనకు వరుసల మీద కూడా పిచికారి అంటే నేల మీద కూడా పిచికారి చేసుకున్నట్లయితే, ఎందుకంటే ఈ యొక్క కోశస్థ దశ తామర పురుగుకు ఒక

0: పోషస్సు దశ ఉంటుంది, ఆ దశ నేల లోపల ఉంటుంది కాబట్టి నేల మీద కూడా పిచికారి చేసుకున్నట్లయితే సమర్థవంతంగా ఈ యొక్క నల్ల తామర పురుగును అదుపు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: అయితే మిరప పంటల్లో వచ్చే నారుకుళ్ళు తెగుల గురించి మా రైతులకు చెప్తారా?
0: ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ నారుకుళ్ళు అనేది నారుమడి దశ, అంటే మనం పంట చాలామంది రైతు సోదరులు ఈ మధ్యకాలంలో అయితే కొద్ది వరకు అవేర్నెస్ రావడం వలన ఈ యొక్క నారుకుళ్ళు తెగులు అనేది కొద్ది వరకు అదుపు చేసుకుంటున్నారు. నారుకుళ్ళు తెగులు అనేది ఏంటంటే మనం నీడ లోపలనే నారును పెంచుకునే సమయంలో వస్తుంది. ఎప్పుడు నారుబడి పెట్టినా రైతు సోదరులు కొంచెం ఎత్తుగా, అంటే నార్మల్గా ఉండే నేల కంటే 1 మీటర్ ఎత్తు ఉండేటట్టు అంటే మట్టిని పెట్టుకుని నారుమడిని పోసుకునడం అనేది ఉత్తమం. ఇంకోటి ఏంటంటే ఈ నారుమడి పోసుకునేటప్పుడు కూడా చాలామంది రైతు సోదరులు ఏంటంటే విత్తనాలు అనేది బ్రాడ్కాస్టింగ్ అంటే వెదజల్లుతూ ఉంటారు. అట్లా వెదజల్లకుండా ఒక సింపుల్గా ఒక గీత గీసుకొని ఆ గీతలోనే విత్తనాలు వేసుకొని ఆ పైనుంచి మన్నును కప్పుకుంటే ఇట్లా మనకు అదే వరుస లోపల విత్తనాలు అనేది పెరిగడానికి అవకాశం ఉంటుంది. వెదజల్లినప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క ఎక్కువ విత్తనం ఇంకో విత్తనం మీద పడినప్పుడు, తర్వాత మొక్కలు ఒత్తుగా ఎక్కువగా మొలిసినప్పుడు కూడా ఈ యొక్క మొక్కలు కుళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది.
2: మిరప పంటలో సమగ్ర సస్య రక్షణ గురించి రాజేంద్ర నగర్ వ్యవసాయ కళాశాల కీటక శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజశేఖర్ గారితో పరిచయం విన్నారు. ఈనాటి ఇల్లు వాకిలి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 7:45. వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ గురించి శాసనమండలి సభ్యులు శ్రీ మల్కా కుమరయ్య గారితో పరిచయం వింటారు.
3: పెద్దపల్లి జిల్లా బంధంపల్లిలో లక్ష్మయ్య వెంకటయ్య దంపతులకు జన్మించి ఉపాధ్యాయ నియోజకవర్గ శాసనమండలి సభ్యులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న మల్కా కొమరయ్య గారు ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. కొమరయ్య గారు నమస్కారం అండి.
4: నమస్కారం.
3: న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఎప్పుడు ఎవరు ప్రవేశపెట్టారు? ఈ పాలసీ యొక్క ప్రధాన లక్షణాలు ఏమిటి?
4: న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఎన్ఈపి అనేది మన గవర్నమెంట్ ప్రవేశపెట్టారు. కేబినెట్ డిసిజన్ 20 తీసుకోవడం జరిగింది. డాక్టర్ కస్తూరి రంగన్ కమిటీ వేసి అందులో ఒక 15 ఎమినెంట్ ఎడ్యుకేషనిస్ట్ ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఒక 5 ఇయర్స్ చాలా రిగరస్ గా స్టడీ చేసి పాత కమిషన్స్ అన్ని కూడా వెట్ చేసి ఫైనల్ గా ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న పాలసీస్, మన ఎగ్జిస్టింగ్ పాలసీస్, వరల్డ్ లో ఉన్న ఎడ్యుకేషన్ పాలసీస్ అన్ని చదివి ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ వరల్డ్ లోనే నంబర్ వన్ గా ఎడ్యుకేషన్ పాలసీ ఉండాలనే పద్ధతిలో ఎడ్యుకేషన్ పాలసీని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన ప్రెసిడెంట్ మోడీ గారి నాయకత్వంలో 2020 ఈ పాలసీ తీసుకురావడం జరిగింది. ఈ పాలసీ వచ్చిన తర్వాత చాలా వరకు స్టేట్స్ దీన్ని అడాప్ట్ చేశాయి. ఆ విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా రీసెంట్ గా లాస్ట్ బడ్జెట్ సెషన్ లో స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ రెండే సెక్టర్ గా విభజించి ఇప్పుడున్న చాలా కన్ఫ్యూజన్స్ తీసేసి చాలా సింప్లిఫై చేస్తూ దాన్ని బాగా స్ట్రెంగ్తన్ చేశారు.
3: 10+2 నుండి 5+3+3+4 ఈ నమూనా యొక్క మార్పు ఏమిటి, దాని ఉద్దేశం ఏమిటి, ఈ దశల వివరాల గురించి తెలియజేయండి.
4: ఇంతకుముందు పాలసీలో 10+2 స్టేట్ గవర్నమెంట్స్ లో ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ఉండేది కాదు. డైరెక్ట్ వాళ్ళు క్లాస్ 1 కు వచ్చి 10th వరకు, తర్వాత 11-12 సెపరేట్ ఇంటర్మీడియట్ బోర్డు ఒక్కొక్క స్టేట్ లో ఒక విధంగా పాలసీ ఉండేది. దానికి బదులు ఇప్పుడు కొత్త పాలసీలో ఫస్ట్ 5 ఇయర్స్, 5 ఇయర్స్ అంటే ప్రీ స్కూల్ 3 ఇయర్స్ ప్లస్ 2 ఇయర్స్ క్లాస్ 1 అండ్ 2, దాన్ని ఒక సెగ్మెంట్ గా తీసుకొచ్చి చేయడం జరిగింది. దీంతో ఏంటంటే ఈ 5 ఇయర్స్ ఇనిషియల్ పీరియడ్ లో వాళ్ళు ఫస్ట్ 3 ఇయర్స్ ఏమో యాక్టివిటీ బేస్డ్, తర్వాత ఎల్యూషన్ బేస్డ్ ప్రాక్టికల్ లర్నింగ్, అంటే ఇప్పుడు యాపిల్ అంటే యాపిల్ బొమ్మ చూపించే బదులు యాపిల్ అనేది ఒక ఫ్రూట్ లాగా చూపించి ప్రాక్టికల్ గా లర్నింగ్ సిస్టమ్ ను వాళ్ళు చిన్న పిల్లల్ని ఇన్వాల్వ్ చేసి తీసుకొచ్చే ఎడ్యుకేషన్ ఉంది ప్రీ స్కూల్లో. క్లాస్ 1-2 బేసిక్ నాలెడ్జ్ తీసుకొని మంచి ప్రాక్టికల్ గా తీసుకొచ్చారు. అది ఫస్ట్ 5 ఇయర్స్. అది దానిలో ఒక మంచి ఒక స్టూడెంట్ ను ఒక లెవెల్ గా, అంటే అతను స్కూల్ అంటే ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి, తర్వాత స్కూల్ కు రావాలి, మంచి హెల్తీ అట్మాస్ఫియర్ లో వాళ్ళు ఉండాలనేది, యాక్టివిటీ బేసిస్ గా వాళ్ళకు ఒక లర్నింగ్ అనేది ఈజీగా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే పద్ధతిలో తీసుకురావడం జరిగింది.
3: మల్కా కొమరయ్య గారు, ఫౌండేషన్ లిటరసీ న్యూమరసీ మిషన్ ఏమిటండి?
4: అంటే ఇంతకుముందు ఓన్లీ బుక్స్ టీచర్స్ టీచ్ చేసేది, అది 1-1 ఉండేది. అంటే ఇప్పుడు ఈ కొత్త పద్ధతులు ఏంటంటే పిల్లలను ఇన్వాల్వ్ చేసి టీచర్ ఓన్లీ ఒక ఒక ఫెసిలిటేటర్గా పెట్టి దాన్ని ప్రాక్టికల్గా లర్నింగ్, అంటే ఇప్పుడు వాటర్ అంటే వాటర్ ఫిజికల్ గా వాటర్ చూపించడం, ఫ్రూట్స్ అంటే ఫ్రూట్ చూపించడం, లేకుంటే ఫ్లవర్స్ అంటే ఫ్లవర్స్ ప్రాక్టికల్ గా గ్రౌండ్ లో చూపించడం. ఆ విధంగా ప్రాక్టికల్ గా వాళ్ళకు ఒక చూసి అర్థం చేసుకునే విధంగా వాళ్ళకు ప్రెషర్ లేకుండా ఈజీగా అర్థమవుతట్టు, అంటే మగ్గింగ్ టైప్ అంటే బట్టి పెట్టేటట్టు కాకుండా ప్రాక్టికల్ వేలో వాళ్ళను ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళకి ప్రెషర్ లేకుండా, ఎందుకంటే వాళ్ళు చిన్న పిల్లలు కాబట్టి ఏ విధంగా కూడా వాళ్ళకు సబ్జెక్టు నేర్చుకోవడంలో డిఫికల్టీ లేకుండా చేయడం అనేది ఈ న్యూ పాలసీ.
3: మాతృభాషలో బోధన ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఎందుకు ప్రాధాన్యత సంతరించుకుంది? ఈ మూడు భాషల విధానం ఏమిటి?
4: మాతృభాష అనేది మనం ఎవరైనా కానీ మన పుట్టంగానే వాళ్ళ మాతృభాషల మదర్ ఫాదర్ గా లేకపోతే ఏ లాంగ్వేజ్లు ఉంటే ఆ లాంగ్వేజ్లో మాట్లాడతారు, దాని కొరకు అది ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి అందుకే ఫస్ట్ ఎర్లీ స్టేజ్ ఎడ్యుకేషన్లో మాతృభాషలో నేర్చుకుంటే సబ్జెక్టు ఈజీగా అర్థమవుతుంది, దాంతో కమ్యూనికేషన్కు మనం లాంగ్వేజ్ కావాలి. అంటే అది తెలుగులో కానీ ఈజీగా మాట్లాడగలుగుతారు. సపోజ్ మనం తెలుగులో కాకుండా ఇప్పుడు మన ఇండియా ఈజ్ వాస్ట్ కంట్రీ కాబట్టి డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఒక దగ్గర చదువుకొని ఇంకొక ప్లేస్ పోయినప్పుడు అక్కడ తెలుగు లేదు, హిందీలో మాట్లాడలేదు కాబట్టి కమ్యూనికేషన్ చేయడానికి అప్పుడు మన నేషనల్ లాంగ్వేజ్ అవసరం. కాబట్టి మాతృభాషలో అనేది మన లర్నింగ్ ఈజీ అవుతుంది కావనే పద్ధతిలో మాతృభాషలో తీసుకురావడం, అంటే ఆప్షన్స్ ఇచ్చారు. అంటే నువ్వు తెలుగు మీడియంలోనే ఇనీషియల్ స్టేజ్లో చదువుకొని తర్వాత లాంగ్వేజ్ ప్రకారం ఇంగ్లీష్ మీడియం కమ్యూనికేషన్కి వెళ్ళొచ్చు, సబ్జెక్ట్ కూడా ఇంగ్లీష్ మీడియం ఇన్స్ట్రక్షన్ చదవచ్చు, హిందీ మీడియం కావాలన్నట్టు కూడా చదువుకోవచ్చు, తెలుగు మీడియం అయితే తెలుగు, ఉర్దూ మీడియం ఎవరికి ఏ స్టేట్లో వాళ్ళు కన్వీనియంట్ ఉంటే చదవచ్చు ఇనీషియల్ ఏజ్లో. తర్వాత పైకి క్లాసెస్కి వచ్చే వరకు అది టెక్నికల్ సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు ఇంగ్లీష్ కూడా రావడం, ఎందుకంటే ఇంగ్లీష్ అనేది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. మనం ఇక్కడ చదువుకొని ఎక్కడికి పోయినా కానీ మనం పనిచేయాలంటే మీడియా ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంటర్నేషనల్గా ఇంగ్లీష్ కాబట్టి మనం ఇంగ్లీష్ను నేర్చుకోవాలి. నేషనల్ లాంగ్వేజ్ హిందీ కాబట్టి హిందీ కూడా వస్తే బెటరు, ప్లస్ లోకల్ మదర్ టంగ్ కూడా రావాలనే పద్ధతిలో అది 3-లాంగ్వేజ్ ఫార్ములా తీసుకొచ్చారు, అది చాలా మంచిది.
3: మూల్యాంకన విధానం ఎలా మారింది? 360-డిగ్రీ అసెస్మెంట్ అంటే ఏమిటి?
4: ఇంతకుముందు స్టడీస్ రేట్ ఉంటే టీచర్ డైరెక్ట్ గా టీచ్ చేసేది క్లాసులో, దాంతో ఏమవుతుందంటే అది 1-to-1 కమ్యూనికేషన్ ఉండేది. టీచర్స్ కు చెప్పేది పిల్లలకు అర్థమవుతుందా అర్థం కావట్లేదా, తర్వాత వాళ్ళు ఏ విధంగా క్లాసులో ఇంటరాక్షన్ అవుతా ఉన్నారు అనే పద్ధతిలో ఉండేది. కానీ ఇప్పుడు ఈ 360-డిగ్రీ అసెస్మెంట్ అనేది ఐఐటి కానీ ఐఐఎంస్ లో కానీ ఆల్రెడీ ఆ సిస్టమ్ ఉంది, ఎన్ఐటీలో కానీ. ఈ స్పెషల్గా ఇప్పుడు మన గవర్నమెంట్ స్కూల్స్ కానీ లేక డిస్ట్రిక్ట్ స్కూల్స్లో ఈ పద్ధతి అంతా అమలుకు లేదు. అంటే 360 అసెస్మెంట్తో ఏంటంటే టీచర్ ఒక నార్మల్గా క్లాస్ చెప్పి తర్వాత పిల్లలందరినీ కూడా ఇంటరాక్షన్గా పిల్లలను కూడా క్లాసులు ఇన్వాల్వ్ చేసి అప్పుడు క్లాసులు చెప్తే దాంతో ఏమవుతుందంటే క్లాస్ చెప్పింది పిల్లలకు అర్థమవుతుందా లేదా, అర్థమైతే ఎంతవరకు అర్థమవుతుంది ఆ ఫీడ్బ్యాక్ తీసుకునే పద్ధతి ఒకటి. ప్లస్ ఇంకొక విధం ఏంటంటే అసెస్మెంట్లో డిఫరెంట్ లెవెల్స్లో, అంటే టీచర్ ఏ విధంగా టీచ్ చేశారు ఒకటి, తర్వాత ఆ పిల్లలు చెప్పింది పిల్లలకు అర్థమవుతుందా లేదా అనేది ఫీడ్బ్యాక్ తీసుకునేది ఒకటి, ప్లస్ తర్వాత దానికి ఒక ఎగ్జామ్ లాగా పెట్టి చెప్పింది పిల్లలకు ఎంతవరకు అర్థమైంది అనేది ఫీడ్బ్యాక్ తీసుకోవడం అనేది మన 360-డిగ్రీ అసెస్మెంట్.
3: బోర్డు పరీక్షలు సెమిస్టర్ సిస్టమ్స్ లో మార్పులు ఏమిటి?
4: ఇంతకుముందు ప్రతి ఎగ్జామ్ 10+2 లో 10th లో బోర్డ్ ఎగ్జామ్ ఉండేది, దాని తర్వాత ఇంటర్మీడియట్లో +1-2 ఇయర్స్ తర్వాత 2 ఎగ్జామ్స్ ఉండేది. అయితే ఇప్పుడు సిబిఎస్ఈ కానీ ఇప్పుడు ఎన్ఈపి పాలసీలో కొత్త సిస్టమ్ ఏంటంటే ఫ్యూచర్లో ఇంకా రాబోతుంది, ఈవెన్ 5th లెవెల్లో కూడా ఒక టెస్ట్ ఉంటుంది, ఆ లెవెల్లో కూడా ఎగ్జామ్ పెట్టుతున్నారు. తర్వాత 8th లో ఒక టెస్ట్ ఉంటుంది, తర్వాత 10th ఉంటుంది, 12th లో ఉంటుంది. ఇది కాకుండా ఇప్పుడు కొత్త విధానంలో హైయర్ క్లాసెస్కు సెమిస్టర్ సిస్టమ్, అంటే ఇయర్లీ 2 టైమ్స్ ఎగ్జామ్ రాస్తే వాళ్ళకు మంచి, అంటే ఇయర్లో చదవాల్సి ఒకసారి రాయాల్సింది అంతా కూడా 6 నెలలకు ఒకసారి రాస్తే వాళ్ళకు చదవడం ఈజీ అవుతుంది, సబ్జెక్ట్ అండర్స్టాండింగ్ కూడా ఈజీ అయితే పద్ధతిలో సెమిస్టర్ సిస్టమ్ తీసుకురావడం. అది ఆల్రెడీ హైయర్ ఎడ్యుకేషన్లో సెమిస్టర్ సిస్టమ్స్ ఉన్నాయి, గ్రేడింగ్స్ ఉన్నాయి, మార్కింగ్ సిస్టమ్స్ ఉన్నాయి, కాబట్టి అదేవిధంగా సేమ్ సిస్టమ్ను ఇక్కడ స్కూల్ ఎడ్యుకేషన్లో కూడా హైయర్ క్లాస్కు తీసుకురావడం అనేది జరుగుతుంది. అది చాలా మంచిది, పిల్లలకు ఒత్తిడి లేకుండా ఎప్పుడంటే సబ్జెక్ట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ అయిపోతాయి, దాని ప్రకారం వాళ్ళు ఎగ్జామ్ రాస్తారు, రాసిన తర్వాత వాళ్ళకు మార్క్స్ గ్రేడింగ్స్ చేయబడతాయి, కాబట్టి అది పిల్లలకు టీచర్స్ కూడా మంచిగా ఉంటుంది, మంచి ఎడ్యుకేషన్ పాలసీకి అది సెమిస్టర్ సిస్టమ్ చాలా బాగుంటుంది.
3: మల్కా కొమరయ్య గారు, ఈ వొకేషనల్ ఎడ్యుకేషన్ 6వ తరగతి నుంచే ఎందుకు రావాలి? న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఎందుకు ఇది 6th క్లాస్ నుంచే తీసుకురావాలనుకుంటుంది?
4: వొకేషనల్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇంతకుముందు ఓన్లీ సబ్జెక్ట్ థియరీ ప్రాక్టికల్ వర్కే చదువుకునేది. ఇప్పుడు ఏమైందంటే ఈ వొకేషనల్ ఎడ్యుకేషన్ తోని ఇప్పుడు

0: ఒక 10th చదివిన తర్వాత కూడా ఒకవేళ ఆ ఎడ్యుకేషన్ ఏదో అన్ఫార్చునేట్ రీజన్ తోని డిస్కంటిన్యూ చేస్తే వాళ్ళ ఒకేషన్ క్లాసెస్ 6th నుంచి ఉంటే ఆ ఒకేషన్ లో చాలా సబ్జెక్ట్ వెరైటీ ఆఫ్ సబ్జెక్ట్ ఉంది, ఐటీ ఉంది, తర్వాత కార్పెంటరీ ఉంది, ఫిట్టర్ ఎగ్జామ్ ఉంది. ఇంతకు ముందు ఓన్లీ దాని కొరకు ఐటీఐ అని పాలిటెక్నిక్ అని సపరేట్ కోర్సులు ఉండేది. అయితే వాటిని కూడా కొంతవరకు ఇక్కడ స్టూడెంట్స్ కు 10th వరకే కానీ 12th వరకు కానీ ఒకేషనల్ కోర్సులు చేస్తే ఇన్ కేస్ ఫ్యూచర్ లో వాళ్ళు ఏమన్నా పరిస్థితులు బాగలేక డిస్కనెక్టివ్ చేసినా గానీ ఈ స్కిల్ సబ్జెక్ట్స్ తోని వాళ్ళు జాబ్ ఆపర్చునిటీ కూడా దొరుకుతుంది ఒకటి. ప్లస్ ఇంతకుముందు ఓన్లీ సబ్జెక్ట్ థియరీ చదువుకునేది ఉండే, ఇప్పుడు ఈ స్కిల్ ఎడ్యుకేషన్ తోని ఏమవుతుందంటే ఏం చదువుతున్నావు దాన్ని ప్రాక్టికల్ గా చేయడం అనేది కూడా జరుగుతుంది. అంటే ఇంతకుముందు 80% 90% ఓన్లీ థియరీ ఉండేది, ఇప్పుడు అట్లా కాకుండా 60% థియరీ సబ్జెక్టు, ఆ థియరీని మళ్ళా 40% లో ల్యాబ్ పోయి దాన్ని ఎక్స్పెరిమెంట్ చేయడం, ప్రాక్టికల్ గా చూడడం, ప్రతి సబ్జెక్ట్ సైన్స్ స్టూడెంట్ సైన్స్, మ్యాథ్స్ స్టూడెంట్ అయితే మ్యాథ్స్ ప్రాక్టికల్స్ చేయడం, ఈ స్కిల్స్ నేర్చుకోవడంతో వాళ్ళకి ఏమవుతుందంటే ప్రాక్టికల్ ఎక్స్పోజర్ వచ్చి ఫ్యూచర్ లో లైఫ్ లో ఏదైనా అన్ఫార్చునేట్ వచ్చినప్పుడు దాన్ని ఉపాధి కూడా కల్పించడానికి వీలు అవుతుంది, లేకుంటే కూడా నాలెడ్జ్ బేస్డ్ కూడా పెరుగుతుంది.
1: మల్కా కొమరయ్య గారు, ఉన్నత విద్యలో ఒకే రెగ్యులేటర్ ప్రయోజనాలు ఏమిటి?
0: ఇంతకుముందు ఏమంటే ఉన్నత విద్యలో ఒకటి టెక్నికల్ కౌన్సిల్ అని, ఒకటి లా కౌన్సిల్ అని, తర్వాత ఏఐసిటి అని, యూజీసీ అని, తర్వాత న్యాక్ అని, తర్వాత అట్లా డిఫరెంట్ డిఫరెంట్ అడ్మినిస్ట్రేషన్స్ ఉండే. దాని మీద ఏమవుతుంటే ఒకసారి ఈ కమ్యూనికేషన్, కోఆర్డినేషన్, కోఆపరేషన్ ఆ ఇష్యూస్ మీద వచ్చి మన ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ కాకుండా దాన్ని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కన్సిడర్ చేసి రీసెంట్గా రెండే ఉండాలి, స్కూల్ ఎడ్యుకేషన్ అనేది అప్ టు 12th క్లాస్ వరకు. 12th క్లాస్ ఎప్పుడు ఉన్న అన్ని డిగ్రీ కానీ, ఇంజనీరింగ్ కానీ, లా కానీ, మిగతా అన్నీ కూడా ఎక్సెప్ట్ మెడిసిన్ అన్ని కూడా హైయర్ ఎడ్యుకేషన్ ఒకటే తీసుకొచ్చి హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చేయడం అయింది. దానికి ఇంటర్నల్గా డిపార్ట్మెంట్స్గా ఉంటాయి, కాకుండా డిఫరెంట్ అథారిటీ ఉండకుండా ఇప్పుడు ఇండిపెండెంట్ డిపార్ట్మెంట్గా మన కోఆర్డినేషన్ ఎఫెక్ట్గా పనిచేయాలనేది హైయర్ ఎడ్యుకేషన్ కంబైన్ చేస్తూ డిసిషన్ తీసుకోవడం అనేది అది చాలా మంచి డిసిషన్.
1: స్కూల్ విద్యా విధానము, ఇంటర్మీడియట్ విద్యా విధానము, తర్వాత ఉన్నత విద్య, అన్ని విద్యా విధానాల్లో కూడా ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అమలు చేయడం ద్వారా ఒక విద్యార్థి తన ఉన్నత ప్రమాణాలు పొందగలుగుతారంటారా?
0: తప్పకుండా, ఎందుకంటే ఇప్పుడు ఏమంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ లో గవర్నమెంట్ స్కూల్స్ అని, మోడల్ స్కూల్స్ అని, తర్వాత గురుకుల్ స్కూల్స్ అని, బీసీ స్కూల్స్ అని, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ పేర్ల మీద డిఫరెంట్ ఎడ్యుకేషన్ పాలసీ నడుస్తూ ఉంది. అందులో కొన్ని ఎడ్యుకేషన్ సెక్రటరీ కింద వస్తాయి, కొన్ని డైరెక్టర్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద వస్తాయి, సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ కింద వస్తుంది, ట్రైబల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ కింద వస్తుంది. ఈ మధ్యలో ఆఫీసర్స్ కానీ డిపార్ట్మెంట్ల కోఆపరేషన్ కోఆర్డినేషన్తో కూడా కొంచెం అడ్మినిస్ట్రేషన్గా ఇబ్బందులు ఉన్నాయి. తర్వాత ఈ టీచర్స్ కూడా పాలసీలలో కూడా ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్క విధంగా పాలసీలు ఉన్నాయి. అంటే నేను గవర్నమెంట్కు లాస్ట్ 1 ఇయర్ నుంచి రిప్రజెంట్ చేసేసాను, రెండు కమాండ్ అయ్యి స్కూల్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ సపరేట్ అయితే ఈ అడ్మినిస్ట్రేషన్ పరంగా ఈ కన్ఫ్యూజన్స్, ఇప్పుడు ఒకటి బోర్డ్ ఆఫ్ ఎగ్జామ్ వాళ్ళ ఎగ్జామ్ సపరేట్ అవుతుంది, ఎస్ఎస్సి సపరేట్ అవుతుంది, తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీస్ డిఫరెంట్ టైంలో అయితే, కాబట్టి ఒకసారి ఈ కామన్ పాలసీ వస్తే అన్ని ఎగ్జామ్స్ ఒకటేసారి అయితే పిల్లలకు కూడా డిఫరెంట్ ఎగ్జామ్స్ డిఫరెంట్ స్టేజ్లో జరగకుంటుంటాయి. తర్వాత ఈ కార్పొరేట్ స్కూల్స్, ఈ కోచింగ్ సెంటర్స్ ఇవన్నీ కూడా స్టూడెంట్స్ చాలా కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నాయి. ఈ మార్క్స్ ఇవ్వడం, పేపర్లో అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడం, అంటే వాళ్ళకు సరి అయిన ప్లేస్ లేకుండా ఓన్లీ కమర్షియల్ బిల్డింగ్స్లో క్లాసులు నడిపి, కోచింగ్ నడిపి, వాళ్ళు పొద్దున 8 o'clock వస్తే లాక్ ఇస్తే మళ్ళీ 8 o'clock వదులుతారు. అంటే ఒక జైలు లాగా 8 hours 12 hours స్పెండ్ చేసి పోతుండ్రు. కాబట్టి ఫ్యూచర్లో మంచి స్కూల్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ వచ్చి పిల్లలందరూ చదువును కష్టపడి చదవకుండా ఇష్టపడి చదివేటట్టు తీసుకురావడం అనేది చాలా మంచిది. అందులో ఈ ఎన్ఈపీ పాలసీ కానీ మన స్టేట్ కూడా ఎంత తొందరగా ఈ పాలసీని అడాప్ట్ చేస్తే, ఇంప్లిమెంట్ చేస్తే అట్ లార్జ్ స్టూడెంట్స్ అందరికీ, కమ్యూనిటీకి బెనిఫిట్ అవుతుంది. ఓన్లీ థియరిటికల్ పార్ట్ చదువుకోకుండా వాళ్ళకు లైఫ్లో ఏ విధంగా యూస్ఫుల్ కావాలి అనే పద్ధతిలో చదువుకుంటారు, అందుకే ప్రాక్టికల్స్ పెరుగుతాయి. కాలేజ్ నుంచి బయటకు రాగానే ఇప్పుడు ఏముందంటే ఇండస్ట్రీ పోగానే ఇండస్ట్రీ కనెక్ట్, కాలేజ్ కనెక్ట్ లేదు. కాబట్టి ఇప్పుడు ఈ కొత్త పాలసీస్ వచ్చి ఆ విధంగా మనం ఇండస్ట్రీలైన వాళ్ళను కూడా మనం టీచర్స్గా వాడుకోవడం, ప్రాక్టికల్గా చదువుతున్నప్పుడే బయట ఏమున్నది ఇట్లా ఉంటుంది అనేది తెలియజేస్తే ఆ సర్ప్రైజ్ ఉండదు వాళ్ళకు. కాబట్టి ఆ విధంగా మంచిగా అవుతుందని ఎడ్యుకేషన్ పాలసీ తొందరగా తీసుకు

0: తీసుకురావాలని, అయితే ఎన్ని ఏపీసీ పాలసీని ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయాలనేది కోరుతున్నాం.
1: ఉపాధ్యాయ నియోజకవర్గ శాసన మండలి సభ్యులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న మల్కా కొమరయ్య గారు మా ఆకాశవాణి స్టూడియోకు వచ్చేసి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి.
0: నమస్కారం.
2: నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ గురించి శాసన మండలి సభ్యులు శ్రీ మల్కా కొమరయ్య గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశరావు. ప్రపంచ శాంతి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న నిరంతర కృషిని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసించడం ప్రతి భారతీయుడికి గర్వకారణమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ప్రపంచ వాణిజ్య అసమతుల్యతలను సరిదిద్దేందుకు డబ్ల్యూటీఓ అనుకూల విధానం అవసరమని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. అమెరికాలోని మిల్వాకీలో జరిగిన G20 వాణిజ్య మంత్రుల సమావేశం ముగింపు కార్యక్రమంలో మంత్రి ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 4వ తేదీన తెలంగాణలో పర్యటిస్తారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మెదక్ జిల్లా తూప్రాన్లోని ఊర్జీ ఇండస్ట్రియల్ పార్కులో అమూల్ డైరీ ప్లాంట్ ప్రారంభోత్సవంతో పాటు శబరి డైరీ ప్రాజెక్టు భూమి పూజ కార్యక్రమంలో అమిత్ షా పాల్గొంటారు. ఎన్సీడీసీ ద్వారా తెలంగాణలో ధాన్యం కొనుగోలుతో సహా వివిధ సహకార రంగాలకు కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసినట్టు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. దేశం స్వయం సమృద్ది సాధించాలంటే రైతులు స్వావలంబన సాధించాలని ఇఫ్కో చైర్మన్ దిలీప్ సంఘాని అన్నారు. తెలంగాణలోని ఆదర్శ రైతులు, సహకార సంఘాల సభ్యులు, డైరెక్టర్లు, సొసైటీ సెక్రటరీలు, చైర్మన్లతో ఈరోజు ఇఫ్కో హైదరాబాద్లో సమావేశం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ శాఖ కార్యదర్శి కె సురేంద్రమోహన్, వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. రైతులు గతంలో రసాయన ఎరువులను పరిమితంగా వినియోగించేవారని, ప్రస్తుతం ఎరువుల వినియోగం గణనీయంగా పెరిగిందని హైదరాబాద్లో ఇఫ్కో నిర్వహించిన సమావేశంలో వ్యవసాయ సంచాలకుడు గోపి చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మహాత్మాగాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. జపాన్లోని ఐచి నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారతదేశం 75 పతకాలు సాధించి పతకాల పట్టికలో 5వ స్థానానికి చేరుకుంది. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AINews_HVDని ఫాలో అవ్వండి. AINews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం.

0: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: ఆకాశవాణి అమరవాణి సంస్కృత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో అహింస పరమో ధర్మః, మేడూరి సూర్యనారాయణ శర్మ గారిచే ప్రసంగం వింటారు.

వస్తుతః ప్రాణికోటిషు సర్వేషోపి జ్ఞానమస్త్యేవ, కింతు విశేషతయా సర్వేషు ప్రాణిషు యుక్తాయుక్త విచక్షణా జ్ఞానం అధికతయా అస్తి పురుషస్య, నతు అన్యేషాం జంతూనాం అన్యేషాం ప్రాణినాం. తత్రాపి ఇతర ప్రాణినాం జ్ఞానమస్తి వా న వా ఇది విచార్యతే చేత్, జ్ఞానం తు తేషామపి అస్త్యేవ, కింతు అస్మాకమపేక్షయా తేషాం జ్ఞానం న్యూనమేవ భవతి. ఏవం పురుషః యః వర్తతే సః జ్ఞానసంపన్నః గుణసంపన్నః ఇతి కారణేన సః ధర్మమార్గే గంతుం ప్రభవతి స్వయం, అన్యాన్ జనానపి తస్మిన్నేవ మార్గే నయితుమపి సః శక్నోతి. అత ఏవ ఉచ్యతే జ్యేష్ఠైః సర్వే గుణాః కాంచనమాశ్రయంతే, నమ ఉత్తమగుణాః సర్వేపి సత్పురుషమేవ ఆశ్రయంతే, తాదృశః ఉత్తమపురుషః అస్తి మహాత్మా గాంధీ. పురుషః సర్వదా సద్గుణైః ఏవం ధర్మైః ఏవం ఆచారైశ్చ శోభతే, నతు చందనలేపనాదిభిః సువర్ణభూషణ అలంకారైః. అస్మాకం తు జనానాం సర్వేషామపి లోకే సర్వదా అస్మాకం పురతః మార్గద్వయం దృశ్యతే, ఏకః సన్మార్గః సయేవ అహింసామార్గః ఇత్యుచ్యతే, అన్యః దుర్మార్గః సయేవ హింసామార్గః ఇత్యపి ఉచ్యతే. అధునాతన కాలే వసుతః జనాః నమ జనాన్ వయం పరిశీలయామః చేత్, జనాః సర్వే ప్రాయశః సన్మార్గం తిరస్కృత్య అతిరిక్తతయా అహింసామార్గే ఏవ గంతుం రుచిం ప్రదర్శయంతి. తాదృశీ రుచిః మాస్తు అహింసాయాం రుచిః మాస్తు ఇత్యుక్తవాన్ గాంధీ మహోదయః. ఏతాదృశీ హింసాచింతన అథవా హింసాచింతనం సమాజశ్రేయసే ఏవం జగతః ఉన్నత్యే అపి యుక్తా న భవతి ఇతి అవశ్యం పునఃపునః అస్మాభిః స్మర్తవ్యః విషయః. మహోదయః అపి సయేవ వక్తుమిచ్చతి సయే ఉక్తవాన్. అహింసాయాః పరోధర్మో న భూతో న భవిష్యతి ఇతి ఏకా ప్రతీతిః శ్రూయతే. గుణేషు సద్గుణేషు అహింస సత్యవచనం దయా అనసూయ ఇత్యాదయః కళ్యాణవంతః గుణాః సద్గుణాః భవంతి. పశ్యామశ్చేత్ వ్యక్తేః ఉపరి సద్గుణానామపేక్షయా దుర్గుణానామేవ ప్రభావః అధికతయా దరీదృశ్యతే. అతః పురుషః తేషాం గుణానాం దుర్గుణానాం ప్రాబల్యాత్ తత్రైవ దుర్మార్గేవ గంతుం సహ అపి ప్రవర్తయితుమ సహ అపి ఇచ్ఛతి వాంఛతి చ. అభయం సత్వ సంశుద్ధిః జ్ఞాన యోగ వ్యవస్థితిః దానం దమస్య యజ్ఞస్య స్వాధ్యాయస్తప ఆర్చవం అహింసా సత్యమక్రోధస్యాగ శాంతిరపైసునం దయాభూతేష్పలోలుపత్వం మార్దవం హ్రీరచాపలం తేజక్షమ ధృతిస్సౌచం అద్రోహో నాతివానిత భవంతి సంపదం దేవీం అభిజాతస్య భారత ఇతి పరమాత్మ కృష్ణ భగవద్గీతాయముక్తవాన్. పశ్యంతు తత్ర సద్గుణానామపేక్షయా దుర్గుణానామేవ సంఖ్యా అతీవ వర్తతే, తేయేవ గుణాః అధికతయా అపి వర్తంతే ఇత్యత్ర అవగంతవ్యః ఏకః విషయః. నామ తత్ర గుణాః గుణానాం ద్వైవిధ్యం వర్తతే. కథమితి చేత్ దైవీగుణాః ఆసురీగుణాః ఇతి చేత్, దైవీగుణాః భవంతి భీతిరాహిత్యం మనఃశుద్ధిః సదాచారః యోగః దానం దమః స్వాధ్యాయః తపః అహింస అక్రోధః శాంతిః తేజః క్షమా ధృతిః ఇత్యాదయః గుణాః నిధితుల్యాః సద్గుణాః భూత్వా పురుషస్య కీర్తిం వర్ధయంతి ఏతే గుణాః. తత్రాపి విశిష్య అహింస ఇతి యః ధర్మః వర్తతే సః ధర్మః అస్మాకం భారతీయానాం సంపదా భవతి. అహింస ఇతి గుణం అవలంబ్య

మహనీయా బహవః కీర్తి ప్రాప్తవంతః. అహింసయా బహూని కార్యాణి సాధితవంతః. అహింసయా ఏవ బహూని కార్యాణి సుసంపన్నాని చ వర్తంతే. హింసాయాః చింతనేన యః కోపి యత్కిమపి కర్తుం న శక్నోతి. పశ్యంతు, యుద్ధః భవతి చేత్ తత్ర లాభః కః భవతి ఇచ్యుక్తే, లాభః కిమపి నాస్తి, కేవలం హింసా ఏవ వర్తతే. అత ఏవ అధికారిణః అపి కిం కుర్వంతి, హింసాయాః స్థానే అహింసా మార్గమనుసృత్య యుద్ధం నిరోద్ధుం తే సర్వదా ప్రయతంతి ప్రయతిష్యంతే చ. ఏవమేవ హింసా ప్రవృత్తిః యా అస్తి తదపి మానవానాం నిర్దిష్ట వస్తుతః నాస్తి ఏవ. నమ అహింసా పరమోధర్మః ఇతి అస్మాకం భారతీయ సంప్రదాయస్య వచనమస్తి. అతః సా ప్రవృత్తిః, హింసా ప్రవృత్తిః కేషామస్తి చేత్ ఇచ్చుక్తే, జంతవః ఏకః జంతుః అన్యం జంతుం హత్వా ఖాదతి. సా ప్రవృత్తిః హింసా ప్రవృత్తిః. నమ హింసా ప్రవృత్తిః యా వర్తతే సా ప్రవృత్తిః కేవలం జంతూనామేవ నతు మానవానాం. ప్రపంచే సర్వత్రాపి శాంతిం వ్యవస్థాపయితుం కః మార్గః అనుసరణీయః ఇచ్చుక్తే, యథా గాంధీ మహాత్మనా ఉక్తమస్తి అహింసా మార్గేవ తత్ర అనుసరణీయః ఇతి. వసుతః హింసా మార్గేణాపి కార్యాణి వయం సాధయితుం శక్నుమః. గాంధీమహోదయః అపి మహాత్మా అపి హింసా మార్గే గత్వా సోపి తత్ర స్వాతంత్రం సంపాదయితుం అర్హతి. సహ మార్గః అస్తి చేదపి తం మార్గం న స్వీకృతవాన్ సహ మహోదయః. అతః సర్వదా ప్రపంచే శాంతిం సముపస్థాపయితుం కః మార్గః అనుసరణీయః ఇతి పునః ప్రశ్నకరణే హింసా మార్గే అహింసా మార్గే ఏవ అనుసరణీయః ఇతి వక్తుం తత్ర సందేహః నాస్తి. ఏవం ఏవం రీత్యా బహవః జనాః మహనీయాః ప్రపంచ శాంతి వ్యవస్థాపనే పరిశ్రమాం కృత్వా నోబుల్ ఇత్యాది పురస్కారైః సమ్మానం ప్రాప్తవంతః ఇతి విదితమేవ అస్మాకం భారతీయానాం సర్వేషామపి. ఉచ్యతే అహింసా పరమోధర్మః ధర్మహింసా తథైవ చ. అహింసా ఇతి ధర్మః వస్తుతః ఉత్తమధర్మ ఏవ. కింతు కదాచిత్ ధర్మస్య యదా క్లేశః భవతి హానిః భవతి తదా హింసాయాః అవలంబనం కర్తవ్యం, తథా కరణేన దోషః నాస్తి. ధర్మరక్షణార్థం దేశరక్షణార్థం క్రియమాణా హింసా తావత్ అహింసా న హింసా న భవతి, సాతు అహింసా ఏవ ఇతి కృష్ణేనేవ ఉక్తమస్తి. అతః స్వాతంత్రమితి ధర్మస్య పరిరక్షణాయ హింసా మార్గః వసుతః అనుసర్తవ్యః ఆసీత్. చేదపి గాంధీమహోదయః అహింసా పరమోధర్మః ఇతి మత్వా తం ప్రతీతిం అవలంబ్య తం మార్గమేవ అనుసృత్య విదేశీయానాం కబంధహస్తాభ్యాం హస్తైః చ భారతదేశం స్వాతంత్ర సంపాదనే అతీవ పరిశ్రమం కృతవాన్ ఇత్యతః కారణేనేవ సహ గాంధీ ఇతి నామస్య అగ్రే నామ్నః అగ్రే మహాత్మా ఇతి నామ తత్ర ఆగతమస్తి. ఇతి అత్ర జ్ఞాతవ్యః ఏకః విషయః. చేత్ కా నామ అహింస, అహింసాయాః స్వరూపం కిం ఇతి ఏకవారం అత్ర విచార తత్ర విచారః కర్తవ్యః. చేత్ ఉచ్యతే అహింసాయాః లక్షణం కర్మణా మనసా వాచా సర్వభూతేషు సర్వదా అక్లేశజననం ప్రోక్తం త్వహింసా పరమర్షిభిః. నమ మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనాం, మనస్యన్యత్ వచస్యన్యత్ కర్మణ్యన్యత్ దురాత్మనామితి ఏకః శ్లోకః. మహాపురుషాః మహనీయాః కిం కుర్వంతి కిం కరిష్యంతి ఇచ్యుక్తే, యత్ వాక్యం తేషాం మనసి ఆయాతి తదేవ తైః ఉచ్యతే, యదుక్తం తదేవ కర్మణా క్రియతే. ఇదం లక్షణం భవతి మహాత్మనాం. దుర్జనాః ఏ భవంతి తేషాం తత్ర స్థితిః కథం భవతి ఇచ్యుక్తే, మనసి ఏకం చింతయతి సః, కర్మణి అన్య కర్మ కర్తుం సః ప్రభవతి, ఏవం వాచి అన్యత్ కిమపి వదతి. నామ మనసి అన్యత్, వచసి అన్యత్, కర్మణి అన్యత్, దురాత్మనాం స్థితిః ఏవం భవతి. గాంధీమహాశయస్య స్థితిః కథమస్తి ఇచ్యుక్తే, మహనీయానాం మహాత్మనాం స్థితిః యథా వర్తతే తథా ఏతస్

మనః అపి వర్తతే ఇతి అస్మాభిః తత్ర జ్ఞాయతే అవగంతవ్యః ఏవ విషయః. కథ కథం ఇచ్చుక్తే కర్మణా మనసా వాచా సర్వభూతేషు సర్వదా కాయేన వాచ మనసా ఇంద్రియేణ యః పురుషః సర్వభూతేషు దయాం కరోతి దయాం ప్రదర్శయతి కారుణ్యబుద్ధిం ప్రదర్శయతి హిం నహినస్తి సహ అస్తి మహాత్మా. అతః తాదృశ జనాన్ వయం మహాత్మానః ఇతి వయం వదామః. తేషాం వాదః భవతి అహింసావాదః. మహాత్మా గాంధేః వాదః అస్తి అహింసావాదః. అత ఏవ సః అహింసావాదీ సంజాతః. అనేన కారణేన గాంధీ మహోదయం వయం అహింసావాది ఇతి కథయామః. ఇతోపి ఏకః విచారః అగ్రే ఉచ్యతే. అక్రోధనః సత్యవాదీ భూతానాం అవిహింసకః అనసూయ సదాచారో దీర్ఘమాయురవాప్నుయాత్. మహాత్మా గాంధీమహోదయః సహ క్రోధరహితః. కస్యాపి ఉపరి సహ కోపం ప్రదర్శితవాన్ వా ఇతి ఏకవారం పునః జ్ఞాతవ్యః పరిశీలనీయః విషయః. పరిశీలనేన జ్ఞాయతే యత్ కోపం న ప్రదర్శితవాన్ ఇత్యేవ. ఏవమేవ సత్యవాది అస్తి రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారామితి తత్ర తస్య శ్లోకః అస్తి. ఏవం శ్లోకస్య మననం కృతవాన్ సః. ప్రాణిషు జనేషు చ సర్వదా దయాబుద్ధిం ప్రదర్శితవాన్ సః మహాత్మా. హింసాం కదాపి న ప్రేరేపితవాన్ అతః సః అహింసావాది. అత ఏవ దీర్ఘమాయురవాప్నుయాతి తుక్తం ఖలు. అత ఏవ మరణానంతరమపి సహ కీర్తిం ప్రాప్తవాన్. జనానాం హృస్సు విశిష్టస్థానం ప్రాప్య దీర్ఘాయుః జాతః సహ. ఏకః శ్లోకః ఉచ్యతే అన్యత్ర గ్రంథేషు. మాతా సత్యం పితా జ్ఞానం ధర్మో భ్రాతా దయాసఖ పత్నీ శాంతిః క్షమాపుత్రః షడేతే మమ బాంధవాః. సామాన్యతః లోకే అస్మాకం పరితః యే జనాః వర్తంతే బాంధవాదయః సర్వే తేషాం యదా మృత్యుసమయః ఆయాతి తే తదానీ మృత్యుం ప్రాప్నువంతి అస్మాన్ త్యక్త్వా తే గమిష్యంతి. శాశ్వతరూపేణ అస్మాభిః సహ తే నభవంతి. కింతు గుణాః వర్తంతే కేచన తే గుణాః ఇది తాన్ గుణాన్ వయం ఆశ్రయామః చేత్ మనుష్యస్య కీర్తిః సర్వదా భవతి శాశ్వతరూపేణ భవతి ఇతి వక్తుం అయం శ్లోకః ఏకః ప్రమాణభూతః శ్లోకః. కేతే గుణాః ఇచ్చుక్తే మాతా భవతి సత్యం పితా భవతి జ్ఞానం సోదరః ధర్మస్వరూపః మిత్రం భవతి దయా పత్నీ శాంతిః పుత్రః క్షమా ఇతి. నమ క్షమా ఇతి గుణేన అంతిమతయా ఉక్తస్య క్షమా ఇతి ఏకస్య గుణస్య అవలంబనేన ఇతరేషాం అన్యేషాం గుణానాం అభ్యాసః క్రమశః భవిష్యతి. న కేవలం క్షమా ఇతి గుణః. క్షమయా ఏకః పునః ఏకః గుణః ప్రాప్యతే. కః సః ఇచ్చుక్తే శాంతిః. శాంత్యా దయా దయయా ధర్మః ధర్మేణ జ్ఞానం జ్ఞానేన సత్యం. ఏవం ప్రకారేణ గుణాః పరస్పర సంబంధినః భవంతి. అతః తేషాం పరస్పర సంబంధినాం గుణానాం తత్ర ప్రాప్తిః కథం భవతి ఇచ్చుక్తే అభ్యాసేనేవ భవతి. సతు అభ్యాసః కథం వా ఆరబ్ధవ్యః ఇచ్చుక్తే అహింసయా ఆరబ్ధవ్యః విషయః. న కేవలం క్షమా ఇతి గుణః ఉపరి ఏ గుణాః ఉక్తాః తే సర్వే గుణాః అపి అహింసాయాః పాలనేన అనుసరణేనేవ లభంతే. ఏవం తాదృశ అహింసా చింతనం కరోతు ఇతి అస్మాన్ ప్రేరయతి మహాత్మా గాంధీ. అత ఏవ ఉచ్యతే అహింసా పరమోధర్మః అహింసా పరమాగతిః అహింసా పరమా ప్రీతిః అహింసా పరమం పదం. అహింసా ఇతి యః ధర్మః అస్తి సః ధర్మః పరమః ధర్మః. పరమః ధర్మః ఇత్యుక్తే ఉత్కృష్టః ఉన్నతః ధర్మః ఇతి. ఏవమేవ గతిః స్థితిః అపి అహింసా ఏవ. సర్వే జనాః అహింసా ఇతి గుణమేవ ఇచ్ఛంతి. అతః అహింసా ఇతి స్థానం యద్ వర్తతే తత్ స్థానం సుస్థిరం భవతి తదేవ పరమం పదం భవతి. అత ఏవ అహింసా పరమం పదం ఇతి ఉక్తం. యుద్ధస్య ప్రవృత్తిః ఇత పూర్వం మయా ఉక్తమేవ అస్తి ఏకవారం.
యుద్ధస్య ప్రవృత్తి.

0: అహింసా భవతి. తత్ర భీకర యుద్ధ వాతావరణేన జనాః ప్రశాంతచిత్తాః న భవంతి. జనాః తత్ర సమ్యక్ రూపేణ జీవనం పాలయితుం అసమర్థాః భవంతి. అత ఏవ దేశాధికారిణః రక్షణాధికారిణః రక్షాధికారిణః ఏ వర్తంతే తే యుద్ధేషు దృష్టిం సర్వదా న ప్రసరిష్యంతి. యుద్ధం నిరోద్ధమే వేది యుద్ధః కర్తవ్యః చేత్ బహుకాలపర్యంతం యుద్ధః కరణీయః ఇతి మనసి తేషాం భావన న భవతి. నమ యుద్ధం నిరోద్ధుమేవ స్థగయితుమేవ సదా తైహి ప్రయత్నః క్రియతే. ఇదం చింతనం తేషాం కథం ఆగతం ఇచ్చుక్తే గాంధీ మహాశయస్య అహింసా మార్గేణేవ ఇతి వక్తుం తత్ర నాస్తి సందేహః. న హింస అహింస ఇతి విగ్రహవాక్యమస్తి. హింస యత్ర న భవతి సా అహింస. ఇది అస్మాభిః చింతతే చేత్ ఇది వయం చింతయామః. ఏకం పురుషం వాచిక రూపేణ నోచేత్ నిందామః ఏకం పురుషం సా హింస భవతి వా ఇది చేత్ సా హింస ఏవ. ఏకం పురుషం తత్ర తాడయామః చింతయామః సా హింస ఇతి అస్తు సాపి హింస ఏవ. కింతు మనస నమ వాచ కరణేన చ హింస ప్రవృత్తి న భవతి. అపి చ తత్ర మనస పరద్రోహ చింతనమపి హింసాయవ భవతి ఇతి తత్ర ఆశయః. ఏకస్య వ్యక్తేః వినాశ చింతనం తస్య వ్యక్తేః నాశనం భవతు ఇతి మనసి వయం చింతయామః చేత్ తచ్చింతనమపి అహింస హింస ఇత్యే ఉచ్యతే. అత ఏవ యస్య కస్యాపి పురుషస్య యస్య కస్యాపి ప్రాణేః కుత్రాపి నాశః న భవతు సర్వే భవంతు సుఖినః ఇతి ధియా యః సర్వాన్ పశ్యతి సర్వప్రాణిషు దయాబుద్ధిం ప్రసరతి సహ అహింసావాదీ తాదృశః అస్తి గాంధీమహోదయః. ఏవం వసుతః సర్వే జనాః నాయకాః గాంధీ పూర్వం జనాః ఏ వర్తంతే తే సర్వే జనాః తత్ర హింసా ప్రవృత్తిం అనుసృత్య స్వాతంత్ర సంపాదనావసరే తే ప్రయత్నితవంతః పరిశ్రమం కృతవంతః. కింతు మహోదయః గాంధీమహోదయః ఏక ఏవ అహింసా ఇతి సాధనం స్వీకృత్య స్వాతంత్రం సంపాదయిత్వా అస్మాన్ సర్వానపి అహింసా మార్గే ప్రేరేపితవాన్. స్వాతంత్రప్రాప్తయే సహ అహర్నిశం పరిశ్రమం కృత్వా అస్మాన్ సర్వాన్ రక్షితవాన్ ఇతి తత్ర కథనే నాస్తి సందేహః. పునరేకవారం గాంధీమహాత్మనః జన్మదినోత్సవే గాంధీ జయంతి దివసే సర్వేభ్యః భారతీయేభ్యః హార్దిక్యాః శుభాశయాః. శుభాశయాంచ ఆకాశవాణి హైదరాబాద్ పక్షతః వితరామః. అహింసా మార్గాన్ని పట్టుకున్నవారు గాంధీ గారు. వస్తుతః అహింస అనే మాట వినగానే గుర్తొచ్చే పేరేమిటి అంటే గాంధీ మహాత్ముడి పేరే గుర్తొస్తుంది. మహాత్ములు అంటే ఎవరు అంటే ఏదైతే మనస్సులో అనుకుంటారో అదే చెబుతారు, ఏదైతే చెప్పారో అదే చేస్తారు. అహింస అనే దాన్ని ఆయుధంగా చేసుకుని అహింస పరమోధర్మ ఏదైతే చెప్పారో అహింసా మార్గాన్ని పట్టుకుని హింస వల్ల ఒరిగేదేం లేదు, హింస వల్ల వచ్చేదేమీ లేదు రక్తపాతం తప్ప. కాబట్టి అహింసా మార్గంతోనే మౌనంతోనే సత్యాగ్రహంతోనే ఆ అహింసా మార్గంతోనే మనం స్వాతంత్రం సంపాదించుకోవాలని భావించిన ఆయన అహింసా మార్గాన్ని తాను ఆచరించి వేరే వాళ్ళ చేత ఆచరింపజేసే విధంగా ఆయన మనందరినీ ప్రేరేపించారు. కాబట్టి అటువంటి గాంధీ మహాశయుడి యొక్క జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ గాంధీ జయంతి శుభాకాంక్షలని మీ అందరికీ కూడా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం తెలియజేస్తూ ఉన్నది. నమస్కారం.
1: అహింస పరమోధర్మ మేడూరి సూర్యనారాయణ శర్మ గారి ప్రసంగం విన్నారు. ఈనాటి అమరవాణి సంస్కృత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
2: ఒక దేశాన్ని నిర్మించేది కళలు గని ఆ కళల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న

ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.

నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం. భారతదేశం మన జన్మ ప్రదేశం. భారత ఖండం ఒక అమృత భాండం. ఈ అమృత భాండాన్ని ఎప్పటికీ అంతే నిర్మలంగా ఉంచేందుకు పరిశుభ్రతే పరమావధిగా ఈ స్వచ్ఛాగ్రహ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాలు పంచుకుందాం. మన పర్యావరణానికి మరింత ప్రసన్నతను చేకూర్చుదాం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. రండి, స్వచ్ఛత వైపు కలిసి మరో అడుగు వేద్దాం. స్వచ్ఛ భారతికి రథసారథులవుదాం.

ఆకాశవాణి చిత్రగీతాలు వింటారు కార్యక్రమంలో ముందుగా వినండి తొలిముద్దు. చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన పాట, రచన భువనచంద్ర, సంగీతం ఇళయరాజా.

మీరు విన్న ఆ పాట అంతఃపురం చిత్రం కోసం. చిత్ర ఇళయరాజా పాడిన పాట, రచన సీతారామ శాస్త్రి, సంగీతం ఇళయరాజా. శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి గీతాంజలి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం పాడిన పాట, రచన వేటూరి, సంగీతం ఇళయరాజా.

0: కార్యక్రమంలో చివరిగా వినండి రుద్రవీణ చిత్రం కోసం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట రచన సిరివెన్నెల సంగీతం ఇళయరాజా.
1: చీకటమ్మ చీకటి ముసకైన చీకటి ఎచ్చనైన గుసులెన్నో.

చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి సమయం 8:45 కావస్తోంది. మరి కొద్ది క్షణాల్లో సమాచార్ సంధ్య ఢిల్లీ కింద నుండి ప్రసారం.

नमस्कार, आकाशवाणी समाचार के साथ मैं प्रशांत कुमार।

మరి జపాన్లో జరుగుతున్న 20వ ఏషియన్ క్రీడల ముఖ్యాంశాలపై రోజువారి నివేదిక విన్నారు. ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం ఆకాశవాణి. మధుర గీతాలు వింటారు కార్యక్రమంలో. ముందుగా వినండి చిరంజీవులు చిత్రం కోసం ఘంటసాల పాడిన పాట, రచన మల్లాది, సంగీతం ఘంటసాల.

మీరు విన్న ఆ పాట సిఐడి చిత్రం కోసం ఘంటసాల లీలా పాండ పాట, రచన పింగళి, సంగీతం ఘంటసాల. శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు, మధుర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి భలే అబ్బాయిలు చిత్రం కోసం సుశీల పాండ పాట, రచన దాసరిది, సంగీతం ఘంటసాల.

మీరు విన్న ఆ పాట బందిపోటు చిత్రం కోసం ఘంటసాల లీలా పాడిన పాట. రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం ఘంటసాల. మధుర గీతాలు కార్యక్రమంలో ఇప్పుడు వినండి అలీబాబా 40 దొంగలు చిత్రం కోసం సుశీల పాడిన పాట. రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం ఘంటసాల.

మీరు విన్న ఆ పాట వీరాభిమన్యు. చిత్రం కోసం ఘంటసాల సుశీల పాడిన పాట. రచన ఆరుద్ర, సంగీతం కేవీ మహాదేవన్. కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఉమా చండి గౌరీ శంకరుల కథ. చిత్రం కోసం

మీరు విన్న ఆ పాట ఉయ్యాల జంపాల చిత్రం కోసం ఘంటసాల సుశీల పాండ పాట, రచన ఆరుద్ర, సంగీతం పెండ్యాల. మధుర గీతాల కార్యక్రమంలో చివరిగా వినండి వాగ్దానం చిత్రం కోసం ఘంటసాల సుశీల పాండ పాట, రచన దాసరిది, సంగీతం పెండ్యాల.

0: మధుర గీతాలు విన్నారు.
1: ఒక దేశాన్ని నిర్మించేది కళలు గని ఆ కళల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
2: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

పఠనం శ్రీ వేదుల శ్రీరామశర్మ గారిచే. ఆరోగ్య జీవనం శీర్షికన ఆరోగ్యకరమైన కుటుంబానికి యోగా ఈ అంశం గురించి యోగా మాస్టర్ గౌతమ్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కె సందీప్. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ బి పీరయ్య బృందం వారిచే నాదస్వర వాద్యం. 9:10 భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు 25 సంవత్సరాల ప్రజాసేవను పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రసారం చేసే ప్రత్యేక కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. రేపు 12:10 ఇవ్వాణి ఆంగ్ల కార్యక్రమాలు, 12:40 హిందీ కార్యక్రమం. 1:20 వనితాలోకంలో సిరి శ్రీమతి సింగం మారుతి గారి కథానికి వింటారు. 2:30 బాలానందం కార్యక్రమంలో రాయదుర్గ ఒయాసిస్ స్కూల్ విద్యార్థిని విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం. రేపు మా సాయంకాలం ప్రసారంలో సాయంత్రం 5:00 వార్తల ముఖ్యాంశాల అనంతరం జానపద సంగీత కార్యక్రమంలో సంధ్యారాణి కథ ఉగ్గు కథ చివరి భాగం వినిపిస్తారు శ్రీ ఎల్ భూమాగౌడ్ వారి బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయస్త కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. రాత్రి 7:00 మార్కెట్ ధరలు. 7:15 కిసాన్ వాణి ప్రాయస్త కార్యక్రమంలో రబీ పంటల్లో అంటే ఆరుతడి పంటల్లో సాగు మరియు వాటి యాజమాన్య పద్ధతుల గురించి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నేలలు విభాగంలో వ్యవసాయ శాస్త్రవేత్తగా పనిచేస్తున్న డాక్టర్ డి విజయలక్ష్మి గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త శ్రీమతి శారద. రేపు రాత్రి 8:00 వార్తల ముఖ్యాంశాల అనంతరం ఆంగ్ల కార్యక్రమంలో ఇన్సైట్స్. రాత్రి 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 9:30 జాతీయ సంచిక కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. రాత్రి 10:00 2026 జపాన్లో జరుగుతున్న 20వ ఏషియన్ గేమ్స్ రోజువారీ నివేదిక ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. ఇవి రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి సమయం 11:13 దాటి 5 సెకండ్లు. ఇంతటితో ఈ పూట ప్రసారాల సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెడ్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్పై మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.